శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 11వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ.
1: భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు, విద్య విజ్ఞానాలకు నిలయం, వేదాలకు శాస్త్రాలకు స్వస్థానం, మానవ జీవిత పరిణామక్రమంలో ఎన్నో మార్పులు మరెన్నో మజిలీలు ఉన్నాయి. అనేక ప్రాచీన పద్ధతులు నాగరికతల నుండి భారతీయులు ప్రపంచంలోని చాలా దేశాల కంటే మెరుగైన నూతన విధానాలను శాస్త్రాన్ని అందిపుచ్చుకున్నారు. శాస్త్రజ్ఞానం మన దేశంలో అత్యంత విలువైనదిగా గౌరవప్రదమైనదిగా భావిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలలో భారతీయులు కూడా పేరు పొందారు. ఇంతటి ఘనచరిత్ర శాస్త్ర విజ్ఞానంలో మన సొంతం. శాస్త్రజ్ఞానానికి సాంకేతికతను జోడించి భారతీయ శాస్త్రజ్ఞులు చేసిన కృషి మరువలేనిది. మనుషులు చేసే పనులను సులభతరం చేయడానికి, అనేక విభాగాలలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి

0: పెంచడానికి, జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి శాస్త్రీయ జ్ఞానాన్ని మరియు ఉపకరణాలను ఉపయోగించే ప్రక్రియను సాంకేతికత, టెక్నాలజీ అంటారు. నిత్య జీవితంలో ఉపయోగపడే విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ వంటి రంగాలలోనూ, పరిశోధన వంటి ప్రత్యేకమైన రంగాలలోనూ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతికతలో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి పేర్లు వింటున్నాం. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు గుర్తుగా చెప్పవచ్చు. ఇలాంటి అత్యాధునికమైన సాంకేతికతలు ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. అనేక రకాల అవకాశాలు ఈ రంగంలో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ క్లాసులు, ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ ద్వారా క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడం సాంకేతికత వల్లనే కలుగుతున్నది. ప్రపంచంలో ఎక్కడో ఉన్నవారితో క్షణాల్లో ముఖాముఖి మాట్లాడిస్తుంది సాంకేతికత. అధునాతన యంత్రాల ద్వారా ప్రాణాంతక వ్యాధులకు కూడా చికిత్స చేయగల సామర్థ్యం సాంకేతికత సొంతం. అతి ముఖ్యమైన రక్షణ వ్యవస్థలో శక్తివంతమైన క్షిపణులు, రాడార్ల వంటి సాంకేతికత వల్ల మన దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. సాంకేతికత అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. కష్టసాధ్యమైన పనులను సులభతరం చేసే నైపుణ్యం ఒకవైపు ఉంటే, సమస్యల సుడిగుండాలలో చిక్కుకునే అనర్థాలను సృష్టించే ప్రమాదం మరోవైపు ఉంది. సాంకేతికతను మనం ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. సాంకేతికతలో వస్తున్న నూతన ఆవిష్కరణలను అర్థం చేసుకుని వాటిని సమాజ శ్రేయస్సు కోసం ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సాంకేతికత అందుబాటులోకి వచ్చి ఉపయోగపడిన నాడు భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. విజ్ఞానం మనకు శక్తినిస్తుంది, కానీ సాంకేతికత ఆ శక్తిని ప్రజల బాగు కోసం వాడుకునేలా చేస్తుంది. కాబట్టి మనమందరం కేవలం సాంకేతికతను వాడే వినియోగదారులుగా మాత్రమే కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడే సాంకేతిక సృష్టికర్తలుగా ఎదగాలి. 1998 మే 11 భారతదేశం అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి అణు సామర్థ్యం ఉన్న దేశంగా నిలిచింది. ఈ ప్రయోగానికి మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. భారతీయ శాస్త్రజ్ఞుల కృషిని, సాంకేతిక అభివృద్ధిని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా శాస్త్రవేత్తల కృషి నుండి స్ఫూర్తిని పొందుదాం.
1: సూక్తి సుధ వినర సమర్పణ శ్రీ ఆర్బి ఉదయ కిరణ్. సమయం 6:05 కావచ్చు.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై శగున్ చోప్రా. Prime Minister Narendra Modi will participate today in Somnath Amritpur 2026, marking 75 years of the reconstruction of the first Jyotirling, Somnath Mahadev Temple. Mr. Modi will offer prayers to Lord Somnath, perform the Kumbhabhishek ritual and later address a public gathering. A roadshow has also been organized. On this occasion, Chief Minister Bhupendra Patel and Deputy Chief Minister Harsh Sanghvi will also remain present. Assam Governor Lakshman Prasad Acharya has invited Chief Minister-elect Himanta Biswa Sarma to form a new government in the state, paving the way for the NDA's third consecutive term in Assam. After being unanimously elected leader of the BJP-led NDA's legislature party, Mr. Sarma, along with alliance leaders, met the governor at Lok Bhavan and formally staked claim to form the government. Mr. Acharya will administer the oath of office and secrecy to Mr. Sarma and members of the new Council of Ministers tomorrow. The swearing-in ceremony will be held at the Veterinary College playground in Khanapara and is expected to be attended by Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Naveen, among others. West Bengal Chief Minister Suendu Adhikari will chair a meeting of the Council of Ministers at the State Secretariat Nabanna today. Portfolios are expected to be distributed among the five ministers who took the oath of office and secrecy along with the Chief Minister on Saturday at the Brigade Parade Ground. The new cabinet

0: خاطر سے ابرار بیٹھے
1: ایک کفن باندھے ہوئے ہم, کفن باندھے ہوئے ہم

మీరు ఇంతవరకు నాట్య కళ విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

మన రాష్ట్ర రైతాంగానికి వివిధ పంటల్లో ఈ సమయంలో చేసుకోవాల్సినటువంటి పొలం పనులేంటో గుంటూరు లాం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా వరి పంటను కనుక మనం చూసుకున్నట్లయితే, ఎడగారు వరిని ప్రధానంగా దక్షిణ మండలంలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో సుమారు 70,000 హెక్టార్లలో సాగు చేస్తూ ఉంటారు. ఎడగారు వరి ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు విత్తుకోవచ్చు. ఎడగారు సాగు చేసే రైతులు స్వల్పకాలిక రకాలు, అంటే 120 నుండి 125 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవాలి. వాటిల్లో ఎగుమతికి అనువైనటువంటి పొడవు ఉన్నటువంటి సన్నగింజ రకాల్లో కాటన్ దొర సన్నాలు, అంటే MTU 1010, తరంగిణి అంటే MTU 1156, చంద్ర MTU 1153, MTU 1293, సోమశిల అంటే NLR 333-58 ఈ రకాలు అనుకూలంగా ఉంటాయి. మధ్యస్థ సన్నగింజ రకాల్లో అయితే నెల్లూరు మషూరి అంటే NLR 34-449, నెల్లూరు ధాన్య రాశి అంటే NLR 33-54, NLR 32-38. పాలిష్ బియ్యంలో ఎక్కువ జింక్ అంటే 24.7 PPM ఉన్నటువంటి రకం ఇది. ఇంకా భరణి NLR 30-491 అనే రకం అనుకూలంగా ఉంటుంది. మధ్యస్థ లావు రకంలో అయితే శ్వేత అంటే NLR 40-024 ఈ రకం అనుకూలంగా ఉంటుంది. ఇక దాళ్వాలో వరిని సార్వ తర్వాత అపరాలు సాగు చేసిన తర్వాత తొలకరి వర్షాలకు నేలను బాగా దున్నుకోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి భూసారాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తప్పనిసరిగా పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి కలి దున్నుకోవాలి. పంట కాలువలను, పంట పొలాల గట్లను బాగు చేసుకోవాలి. అలానే మురుగు కాలువలను కూడా బాగు చేసుకొని వీలైనంత వరకు లోతుగా చేసుకోవాలి. పొలాల మధ్యలో మెరక ఉన్నట్లయితే కొద్ది మేర మట్టిని తొలగించుకోవటం వల్ల పొలం చదునుగా తయారవుతుంది. ఈ విధంగా వరి పంటలో చేసుకోవాలి. ఇంకా అపరాల విషయానికి వస్తే, అపరాల్లో కలుపు నివారణ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. కలుపు నివారణ కోసం విత్తిన 20 నుండి 25 రోజుల మధ్య ఊదా ఇంకా గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే దాని నివారణ కోసం క్విజిలోపాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతితో పాటు వెడల్పాకు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిజితాఫిర్ 10% మందును 200 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక వేసవిలో వేసే మినుము, పెసరులో వచ్చేటటువంటి పురుగులు, తెగుళ్ల నివారణ ఏ విధంగా చేసుకోవాలి అంటే, వేసవిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, వైరస్, తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వైరస్ తెగుళ్ల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి అంటే, పొలం గట్ల మీద రోడ్డు పక్కన వైరస్ శాసించిన కలుపు మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. వైరస్ సోకిన మొక్కలను తొలి దశలోనే పీకి నాశనం చేసుకోవాలి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు అంటే తెల్లదోమలకు, నీలం రంగు తామర పురుగులకు జిగురు అట్టలను ఎకరాకు 20 ఉంచినట్లయితే వాటి ఉనికిని, ఉధృతిని అంచనా వేసుకోవచ్చు. రసం పీల్చే పురుగుల నివారణ కోసం 15 నుండి 20 రోజుల్లో వేపగింజల కషాయం 5% లేదంటే వేప నూనె 5 మిల్లీలీటర్లను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ నివారణకైతే ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేకపోతే డైమిథయేట్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల నివారణ కోసమైతే 1 గ్రాము ఎసిఫేట్ లేదా 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేకపోతే 2 మిల్లీలీటర్ల డైమిథయేట్ లేదంటే 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక పేనుబంక నివారణ కోసం అయితే ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా డైమిథియట్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అపరాల్లో ఈ సమయంలో చేసుకోవాలి. ఇక చెరుకు పంట విషయానికి వస్తే, ఒంటికన్ను నారు మొక్కల ద్వారా చెరుకు సాగు చేసేటప్పుడు సిఫార్సు చేసిన నత్రజని, పొటాషియం ఎరువులను 4 భాగాలుగా చేసి నాటినప్పుడు 1 సారి, నాటిన 30వ రోజు 2వ సారి, 60వ రోజు 3వ సారి, 90వ రోజు 4వ సారి తప్పనిసరిగా వేసి నీరు తళ్ళించుకోవాలి. ఇక మొక్క తోటల్లో ఏం చేసుకోవాలి అంటే, ఫిబ్రవరి మాసంలో నాటిన మొక్క తోటలకు అంటే 90 రోజులప్పుడు 2వ దఫా నత్రజని ఎరువును వివిధ ప్రాంతాలకు సిఫార్సు మేరకు మొక్క మొదళ్ల దగ్గర చిన్న గుంతలు తీసి
వాటిలో వేసి మట్టితో కప్పుకోవాలి. మార్చి మాసంలో నాటిన తోటలకు మొదటి దఫా నత్రజనిని మొక్క మొదళ్ల దగ్గర వేసుకోవాలి. ఎరువు వేసిన వెంటనే నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. 4 నెలల వయసు ఉన్నటువంటి తోటలకు మొక్క మొదళ్లకు మట్టిని ఎగదోసుకోవాలి. వారానికోసారి తప్పనిసరిగా నీరు పెట్టుకోవాలి. ఆలస్యంగా నాటిన తోటల్లో ఎక్కువ ఉష్ణోగ్రతల దృష్ట్యా పీకపురుగు ఉధృతి గమనించి దగ్గర దగ్గరగా నీటి తళ్ళు పెట్టుకోవాలి. ఈ విధంగా చెరుకు పంటలు చేసుకోవాలి. ఇక మొక్కజొన్న విషయానికి వస్తే, తీపి మొక్కజొన్న, బేబీ కార్న్ మొక్కజొన్న రకాల మీద పీచు దశలో ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదు. పంట పూర్తి అయినట్లయితే వేసవిలో లోతు దుక్కులు ప్రారంభించుకోవాలి. అదే జీరో టిల్లేజ్ పద్ధతిలో వేసుకున్నటువంటి మొక్కజొన్న పైరులో అయితే ఈ పైరు కోతకు సిద్ధంగా ఉంటుంది. ఈ సమయంలో పంట పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు కోత చేపట్టుకోవాలి. కండల మీద పొరలు ఎండిపోవటం, కొన్ని రకాల్లో గింజ అడుగు భాగంలో నల్లటి చార ఏర్పడటం వంటి లక్షణాలను బట్టి పరిపక్వ దశను గుర్తించుకోవచ్చు. గింజలో 25-30% తేమ ఉన్నప్పుడు కోతను చేపట్టుకోవాలి. కండలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టి సుమారు 15% తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా మొక్కజొన్నలో ఈ సమయంలో చేసుకుంటే సరిపోతుంది. ఇక నూనె గింజల పంటల్లో వేరుశనగను మనం చూసుకున్నట్లయితే నిల్వలో కాయతొలచు పురుగు ఇతర కీటకాల నుండి రక్షణ

కోసం 2-3 వారాలకు ఒకసారి మలాథియం ద్రావణాన్ని 150 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదా డెల్టా మెథ్రిన్ 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే రబీ వేరుశనగ పంట విషయానికి వస్తే, ఈ పంట పక్వానికి వచ్చినప్పుడే తీసుకోవాలి. ముందుగా తీయటం కానీ ఆలస్యంగా తీయటం కానీ చేయకూడదు. అలా చేయటం వల్ల పంటకు హాని కలుగుతుంది, నాణ్యత తగ్గుతుంది. ఇంకా పంట పక్వానికి వచ్చినప్పుడు ఆకులు కొమ్మలు పసుపు రంగుకు తిరుగుతాయి. కాయ డొల్ల లోపలి భాగం నల్లగా గోధుమ రంగుకు మారుతుంది. ప్రతి మొక్కలో సుమారు 80% ఈ విధంగా ఉంటే పంట తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. పంట తీసిన తర్వాత మొక్కలను ఓదులుగా వరుసగా ఉంచుకోవాలి. కాయలను పరిశీలించి ఏ మొక్కలోనైనా కాయలు ఆయా రకం కాయలను పోలిక లేకపోతే ఆ మొక్కలను ఏరివేసుకోవాలి. తెగుళ్ళు సోకిన మొక్కలను కూడా తీసివేసుకోవాలి. ఇక ప్రొద్దుతిరుగుడు పంట విషయానికి వస్తే, పైరు కోతను పువ్వు వెనుక భాగం నిమ్మపండు రంగుకు మారిన తర్వాత కోసి 2-3 రోజుల పాటు ఎండలో ఆరనిచ్చి కర్రలతో కొట్టి కానీ లేదా ఒలిచి కానీ నూర్పిడి యంత్రాలతో కానీ విత్తనాన్ని వేరు చేసుకోవాలి. గింజల్లో తేమ 9 నుండి 10% వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. ఇక తొలకరిలో నాటేటటువంటి పంట విషయంలో ఏం చేసుకోవాలి అంటే, తొలకరి వర్షాలతో నేలను తయారు చేసుకున్నట్లయితే ఈ పంటను సరైన సమయంలో విత్తుకోవటానికి వీలవుతుంది. పొద్దుతిరుగుడు పంటను తేలిక నేలల్లో అయితే జూన్ జూలై మాసాల్లోనూ, బరువు నేలల్లో అయితే 2వ పక్షంలోనూ విత్తుకోవచ్చు. ఈ పంట సాగుకు నీరు నిల్వ ఉండని తటస్థ భూములైనటువంటి ఎర్ర నేలలు, చల్కా నేలలు, ఇసుక నేలలు, రేగడి నేలలు, ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల వద్దని సూచిక 6.5 నుంచి 8 మధ్య ఉన్నటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ నెలలో భూసార పరీక్షలు చేయించుకోవాలి. ఇలా చేయించుకోవటం వల్ల పంట పోషక యాజమాన్యాన్ని చేపట్టుకోవచ్చు. ఇంకా నేలలో కర్బన స్థిరీకరణ కోసం ఎకరాకి 3 టన్నుల చివికిన పశువుల ఎరువును విత్తే 2-3 వారాల ముందు వేసి కలిదనుకోవాలని తెలియజేస్తున్నారు.

ఈనాటి పొలం పొలం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహా బన్నే వాలి గాడియా మషీనరీ, యహా నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఆర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

0: తెలంగాణను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను 10 ఏళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడిప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ
1: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికి కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవటానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్టం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్టం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మలవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,699 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్దంగా కాలువల్లో తూడు, గురపు డెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ
4: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈ రోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈ రోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డీ విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక, శ్రేయ, ఫణిరాజలక్ష్మి గాత్రయుగలం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: శమః శ్రీ సోమనాథ అమృత పర్వ ఉత్సవే భాగం గ్రహీష్యతి. శ్రీమోదీ భగవతః శ్రీ సోమనాథస్య ప్రార్థనాం కరిష్యతి, కుంభాభిషేకంచ విధాస్యతి, అనంతరం జనసభాంచ సంబోధయిష్యతి. అస్మిన్ అవసరె ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలః, ఉపముఖ్యమంత్రి హర్ష సంఘ్వీ, అన్యే నేతారశ్చ ఉపస్థితాః భవిష్యంతి. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారీ అద్య నబన్నా ఇత్యత్ర స్థితే రాజ్యసచివాలయే మంత్రిమండలస్య అధ్యక్షతాం కరిష్యతి. పంచమంత్రిణాం కృతే విభాగానాం వితరణస్య సంభావనా వర్తతే. ఇమే చ శనివాసరే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇత్యత్ర ముఖ్యమంత్రిణా సహ పదస్య గోపనీయతాయాః చ శపథగ్రహణం కృతవంతః ఆసన్. నూతన మంత్రిమండలే భాజపాదలస్య నిర్వాచన ప్రణాళ్యాః విషయే చర్చా భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ఆయుష్మాన్ భారతం, అన్నపూర్ణా భండారః, రాజ్య సర్వకారీయ కర్మచారిణాం కృతే సప్తమ వేతన ఆయోగస్య కార్యాన్వయనం ఇత్యాదీనాం ముఖ్య విషయాణాం ఉపరి అపి చర్చా భవితుం శక్యతే. అస్మిన్ అవసరే మండల దండాధికారిభిః, పులిస్ ఇతి ఆరక్షి అధీక్షకైః, విభిన్న విభాగానాం సచివైః సహ ప్రశాసనిక విధి వ్యవస్థా విషయాణాం సమీక్షా భవిష్యతి. అవధేయం యత్ నవనిర్వాచితాః విధేయకాః అపి అస్యాం సభాయాం ఉపస్థితాః భవేయుః. అసమరాజ్యస్య రాజ్యపాలః లక్ష్మణప్రసాద ఆచార్యః ముఖ్యమంత్రి పదాయ నిర్వాచితం హిమంత బిశ్వ శర్మాణం రాజ్యే నూతన సర్వకారస్య ఘటనార్థం ఆహూతవాన్. భాజపా నేతృత్వేన ఎన్డీఏ ఇత్యస్య విధాయకదళస్య సర్వసమ్మత్యా నేతృరూపేణ నిర్వాచితః శ్రీ హిమంత శర్మ ఘటబంధన నేతృభిః సహ లోకభవనే రాజ్యపాలం మిలిత్వా ఔపచారిక రూపేణ సర్వకారస్య ఘటనార్థం ప్రతివేదనం దత్తవాన్. రాజ్యపాలః శ్వః హిమంత బిశ్వశర్మణే నూతన మంత్రిపరిషదః సదస్యేభ్యశ్చ పదస్య గోపనీయతాయాః చ శపథం ప్రదాస్యతి. శపథగ్రహణ సమారోహః ఖానాపారా ఇత్యత్ర పశుచికిత్సా మహావిద్యాలయస్య క్రీడాంగణే ఆయోజితం భవిష్యతి, యస్మిన్ ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, కేంద్రీయ గృహమంత్రి అమితశాహః, రక్షామంత్రి రాజనాథ సింహః, భాజపా అధ్యక్షః నితిన్ నవీన్ ఇత్యాదయః భాగం గ్రహీష్యంతి ఇత్యపేక్షా వర్తతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శిని కార్యక్రమంలో ఈకెవైసి మోసాలు మరియు రక్షణ చర్యల అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారు అందించే వివరాలు వింటారు. అనంతరం కొల్లేటి జాడలు ధారావాహిక వింటారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గాత్రం వింటారు. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర రిలేయ్. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం రాబోయే అతిథి. 11:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృత పర్వం కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణ. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో పని ప్రదేశాలను బట్టి కార్మికులకు వచ్చే COPD సమస్యలు తీసుకొచ్చారు.

0: జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో పరిచయం వింటారు. అనంతరం సీపురు కథానిక వింటారు. రచన పి సత్యవతి గారు. 1:10 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 1:30 వనిత వాణి స్త్రీల కార్యక్రమంలో వాడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ జి మారు గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం. 2:30 లలిత గీతాలు వింటారు. 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 సంధి విచ్ఛేద్ పదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ కె కుమారస్వామి, విద్యార్థిని కె భాగ్యశ్రీ. 4:45 రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకం నుండి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ పుప్పాల వీరాంజనేయులు, హార్మోనియం శ్రీ కె రాజ్కుమార్. 5:00 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 5:30 యువవాణి, 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రొయ్యలు పీతల వ్యర్థాల నుండి తయారు చేసే ఉప ఉత్పత్తులు ఈ అంశంపై కుమారి కె కుముద గారితో పరిచయం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార విశేషాలు, 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంటల సాగులో మేళకవులు నిర్వహణ. అనకాపల్లి జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబిజిఎస్ కుమార్ గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రధాన ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నమధు. 8:00 హ్యాపీ ఫ్యామిలీ నాటకం వింటారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. 8:15 90 వసంతాల ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమంలో ఖవాతీన్ మే బదులతే రుజువా.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
2: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है। आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है।
1: రాష్టంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7 గంటల

0: 30 నిమిషాలకు జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 7వ శ్లోకం.

నియతస్య అవశ్యకర్తవ్యంగా విధింపబడిన కర్మణః నిత్య నైమిత్తిక కర్మ యొక్క సన్యాసః తు పరిత్యాగం మాత్రం న ఉపపద్యతే తగదు. మోహాత్ కర్మత్యాగమేదో ఫలత్యాగమేదో తెలియని అవివేకం వల్ల తస్య పరిత్యాగః ఆ నియత కర్మ యొక్క పరిత్యాగము తామసః తమోగుణజన్యమని పరికీర్తితః చెప్పబడినది.

అర్జున, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవలసిన దశలో ఉన్నవాడు విధి విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా ఫలత్యాగమేదో కర్మత్యాగమేదో అర్థం చేసుకోలేక అవివేకంలో పడి ఫలత్యాగం కన్నా ముందే విహిత కర్మత్యాగం చేసేస్తే అది తమోగుణజన్యమైన తామస సన్యాసం అవుతుందని పెద్దలు చెప్పారు. నియత కర్మ సన్యాసము చేసే సాధకులు తమకు ఇలాంటి ప్రవృత్తి ఉంటే గమనించుకుని దాన్ని బట్టి తమ మనస్సులోని తమోగుణాన్ని గుర్తించుకుని అది క్రియారూపంలోకి రాకముందే దానిని నిగ్రహించుకోమని భగవానుడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మోసగాళ్లు దొంగిలించబడిన వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి వాస్తవ వినియోగదారుల వలె నటించి వారి తరఫున ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయవచ్చు. తరచుగా సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేసే సమయంలో వినియోగదారు మరియు ఈకేవైసీ సర్వీస్ ప్రొవైడర్ మధ్య సంభాషణ లేదా కమ్యూనికేషన్ను సైబర్ నేరగాళ్లు అడ్డుకుంటుంటారు. వారు ఈ సమాచారాన్ని మార్చవచ్చు లేదా దొంగిలించవచ్చు. మోసగాళ్లు బ్యాంక్ లేదా ఈ వ్యాలెట్ కంపెనీకి చెందిన ప్రతినిధులుగా నటిస్తూ వినియోగదారులు తమ కేవైసీని వెంటనే అప్డేట్ చేయాలని లేదంటే ఖాతాను బ్లాక్ చేయటం లేదా సస్పెన్షన్ చేయటం చేస్తామని హెచ్చరిస్తారు. మోసగాళ్లు సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరిస్తూ ఆధార్ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఇటువంటి వ్యక్తిగత వివరాలను పొందుతారు. వీటి ద్వారా అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు ఆస్కారం ఉంటుంది. కేవైసీ అప్డేషన్ సాకుతో వినియోగదారులు గోప్యమైన వివరాలను పంచుకునేలా చేయడానికి బ్యాంక్, నాన్ బ్యాంక్, ఈ వ్యాలెట్ ప్రొవైడర్లు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఇలా నటిస్తూ స్కామ్స్టర్లు వివిధ ఫోన్ కాల్స్ చేస్తుంటారు. బాధితుడు ఈకేవైసీ అసంపూర్తిగా ఉందని లేదా అప్డేట్ చేయాల్సి ఉందని చెప్తారు. దీనినే విషింగ్ అంటారు. మోసగాళ్లు విషింగ్ ద్వారా బాధితుల ఫోన్లకు ఎస్ఎంఎస్ సందేశాలను పంపుతుంటారు. ఎస్ఎంఎస్ సందేశాలు నకిలీ వెబ్సైట్కు లింకును కలిగి ఉండొచ్చు లేదా ఫోన్ నంబర్కు కాల్ చేయమని బాధితుడిని అడగవచ్చు. ఆ తర్వాత బాధితుల వ్యక్తిగత వివరాలను తిరిగి వారికే చెప్పి నమ్మించి మోసం చేస్తుంటారు. అదేవిధంగా మోసగాళ్లు బాధితులకు ఫిషింగ్ ఈమెయిల్స్ను పంపుతారు. ఈమెయిల్లు నకిలీ వెబ్సైట్కు లింకును కలిగి ఉండొచ్చు లేదా హానికరమైన అటాచ్మెంట్ను డౌన్లోడ్ చేయమని బాధితుడిని అడగవచ్చు. బాధితుడి వ్యక్తిగత వివరాలను పొందడానికి లేదా వారి పరికరంలో మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడానికి ఈ రకమైన మోసాలను వినియోగిస్తారు. మోసగాళ్లు నకిలీ ఈకేవైసీ యాప్లను సృష్టించి యాప్ స్టోర్లలో పబ్లిష్ చేస్తారు. బాధితుడు యాప్ను డౌన్లోడ్ చేసినప్పుడు వారి వ్యక్తిగత వివరాలను అందించమని కోరతారు. మోసగాళ్లు బాధితుడి గుర్తింపును దొంగిలించడానికి లేదా మోసం చేయడానికి సమాచారాన్ని ఉపయోగిస్తారు. మోసగాళ్లు తమ మొబైల్ ఫోన్, కంప్యూటర్లో ఒక అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులను ఆకర్షిస్తారు. అది ఆ వినియోగదారుడి పరికరంలోని సమాచారం మొత్తాన్ని సేకరించే విధంగా తయారు చేస్తారు. ఈకేవైసీ మోసాలను ఉదాహరించే కొన్ని సన్నివేశాలను తెలుసుకుందాం. ఒక మోసగాడు ఈకేవైసీ ద్వారా బ్యాంక్ ఖాతాను తెరవడానికి పేరు మరియు చిరునామా వంటి మార్చబడిన వివరాలతో నకిలీ ఆధార్ కార్డును సమర్పించాడు. ఆ ఖాతాను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. ఇది ఆ ఆధార్ సంఖ్య వాస్తవ యజమానిని ప్రమాదంలో పడవేస్తుంది. ఒక నేరస్తుడు చట్టబద్ధమైన వినియోగదారుడు వలె నటించి మొబైల్ సిమ్ కార్డు కోసం ఈకేవైసీ ప్రక్రియను నిర్వహిస్తాడు. తదనంతరం ఆర్థిక మోసంతో సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆ సిమ్ కార్డును ఉపయోగిస్తాడు. 2021లో విషింగ్ ఉపయోగించి ఈకేవైసీ మోసానికి పాల్పడినందుకు ఒక మోసగాళ్ల బృందం అరెస్ట్ అయింది. మోసగాళ్లు బాధితులను ఫోన్ ద్వారా సంప్రదించి ప్రముఖ బ్యాంకు ప్రతినిధులుగా పరిచయం చేసుకున్నారు. బాధితుడు ఈకేవైసీ అసంపూర్తిగా ఉందని, దానిని అప్డేట్ చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఆధార్ నంబర్, పాన్ నంబర్ మరియు బ్యాంకు ఖాతా నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను అందించాలని వారు బాధితుడిని కోరారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి మోసగాళ్లు బాధితుడి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి రుణాలు తీసుకున్నారు. 2022లో గూగుల్ ప్లేస్టోర్లో నకిలీ ఈకేవైసీ యాప్ కనుగొనబడింది. ఆ నకిలీ యాప్ ప్రముఖ బ్యాంకుకు చెందిన చట్టబద్ధమైన ఈకేవైసీ యాప్గా పేర్కొనబడింది. బాధితుడు యాప్ను డౌన్లోడ్ చేసినప్పుడు ఆధార్ నంబర్, పాన్ నంబర్ మరియు బ్యాంకు ఖాతా నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను అందించాలని కోరారు. మోసగాళ్లు బాధితుడి గుర్తింపును దొంగిలించడానికి లేదా మోసం చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించారు. ఈకేవైసీ మోసం నుండి తమను తాము రక్షించుకోవడానికి వినియోగదారులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం. వినియోగదారులకు వారి వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడం యొక్క ప్రాముఖ్యత మరియు వివిధ రకాల ఈకేవైసీ మోసాలను ఎలా గుర్తించాలో ఎంత ఎక్కువగా తెలిస్తే అటువంటి మోసాలకు చిక్కే అవకాశం అంత తక్కువ. వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో పంచుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. విశ్వసనీయ వెబ్సైట్లు మరియు యాప్లతో మాత్రమే వ్యక్తిగత వివరాలను పంచుకోవాలి. ఫోన్లు మరియు కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ను అప్డేటెడ్గా ఉంచాలి. సాఫ్ట్వేర్ అప్డేట్లు తరచుగా మాల్వేర్ మరియు ఇతర హానికర సాఫ్ట్వేర్ల నుండి రక్షించడంలో సహాయపడే భద్రతా ప్యాచ్లను కలిగి ఉంటాయి. ఆన్లైన్ ఖాతాలన్నింటికీ ప్రత్యేకమైన మరియు బలమైన పాస్వర్డ్ను సృష్టించడానికి మరియు నిర్వహించడానికి బలమైన పాస్వర్డ్ మేనేజర్ లేదా ప్రొటెక్టర్ను ఉపయోగించవచ్చు. ఆన్లైన్ ఖాతాలన్నింటిలో రెండు కారకాల ప్రమాణీకరణ అంటే 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ని వాడుకోవాలి. ఈ 2FA ద్వారా ఖాతాలోకి లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్తో పాటు మీ ఫోన్ నుండి కోడ్ను లేదా ఓటీపీని నమోదు చేయడం ద్వారా ఖాతాలకు
అదనపు భద్రత జోడిస్తుంది.

0: అయాచిత కాళ్ళు, ఎస్ఎంఎస్ సందేశాలు మరియు ఈమెయిల్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి ద్వారా వచ్చే లింక్లపై క్లిక్ చేయరాదు. బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఫోన్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత వివరాలను అందించమని ఎప్పటికీ అడగవు. అటువంటి సందేశాల ప్రామాణికత గురించి ఖచ్చితంగా తెలియకుంటే నేరుగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి. సరైన ప్రామాణికత లేని మూల సంస్థల నుండి యాప్లను డౌన్లోడ్ చేయరాదు. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్లలో పొందుపరిచిన లింకుల నుండి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకోండి. బ్యాంక్ అధికారి లేదా కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న వారికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సమాచారాన్ని అందించరాదు. అనుమానిత వ్యక్తులు లేదా సంస్థలు ఇచ్చిన ఫారంలో మన క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఎప్పుడూ ఉంచకూడదు. ఏ బ్యాంక్ లేదా డిజిటల్ ఈవాలెట్లు టెక్స్ట్ మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా కేవైసీ చేయవని గుర్తుంచుకోవాలి. ఎస్ఎంఎస్ సందేశంలో ఇచ్చిన లింక్లపై క్లిక్ చేయడం లేదా నంబర్కు తిరిగి కాల్ చేయడం వంటివి చేయరాదు. వినియోగదారులు తమ గుర్తింపు పత్రాలను ఉపయోగించి నిర్వహించే ఏవైనా మార్పులు లేదా లావాదేవీలను తరచుగా పునఃపరిశీలన చేస్తుండాలి. ఏదైనా అనధికార లావాదేవీలను గుర్తించడానికి వినియోగదారులు తమ ఆర్థిక నివేదికలను క్రమం తప్పకుండా సమీక్షించాలి. ఈకేవైసీ నిర్వహించే వ్యవస్థాగత మరియు ఆర్థిక సంస్థలు కూడా నివారణ చర్యలలో భాగంగా మోసానికి ఆస్కారం లేని మరియు పూర్తి భద్రతతో కూడిన కేవైసీ ధృవీకరణ వ్యవస్థలను అభివృద్ధిపరచి ప్రాచుర్యంలోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు తగు అవగాహన కల్పించవచ్చు. ఆటోమేటెడ్ డేటా విశ్లేషణ, ఓవర్ ఆర్చింగ్ మానిటరింగ్ మరియు ఆడిట్ సాఫ్ట్వేర్, హైటెక్ వ్యవస్థలు కూడా సంస్థలకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈకేవైసీ ప్రక్రియ సమయంలో డేటా యొక్క సురక్షిత ప్రసారాన్ని నిర్ధారించడం చాలా అవసరం. సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి ఎన్క్రిప్షన్ మరియు సురక్షిత ఛానళ్లను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈకేవైసీ ప్రక్రియలో ఏవైనా అవకతవకలు లేదా అసాధారణ కార్యకలాపాలను గుర్తించేందుకు సర్వీస్ ప్రొవైడర్లు రెగ్యులర్ ఆడిటర్లను నిర్వహించాలి. చట్టపరమైన పరిష్కారాలను చూసినట్లయితే, మోసగాళ్లు తమ వ్యూహాలను నిరంతరం నవీకరించే విధంగా అభివృద్ధి చెందుతున్న ఈకేవైసీ మోసాల వ్యవస్థ పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. భారతదేశంలో ఈకేవైసీ ప్రక్రియ యొక్క భద్రత మరియు సమగ్రతను నిర్ధారించడానికి వినియోగదారులు, సర్వీస్ ప్రొవైడర్లు మరియు నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయటం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరియు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ వంటి నియంత్రణ సంస్థలు ఈకేవైసీ ప్రక్రియల కోసం మార్గదర్శకాలు నిర్దేశించాయి మరియు ఈ నిబంధనలను పాటించని సర్వీస్ ప్రొవైడర్లపై చర్యలు కూడా తీసుకోవచ్చు. వినియోగదారులు ఏదైనా ఈకేవైసీ సంబంధిత మోసాన్ని అనుమానించినట్లయితే వారు వెంటనే సంబంధిత పోలీసులకు, అధికారులకు మరియు సర్వీస్ ప్రొవైడర్కు నివేదించాలి. సైబర్ క్రైమ్ సెల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మోసం యొక్క స్వభావం మరియు పరిధిని బట్టి బాధితులు తమ నష్టాలను తిరిగి భర్తీ చేసుకునేందుకు సివిల్ వ్యాజ్యాల ద్వారా న్యాయపరమైన పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. మోసం జరిగిన బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న చట్టాలు సైబర్ నేరాలను ప్రత్యేక నేరాలుగా వర్గీకరించలేదు. అయితే ఆర్బీఐ యొక్క మార్గదర్శకాలు అటువంటి నేరాలపై ఐపీసీ మరియు ఐటీ చట్టం 2000 కింద చర్యలు చేపట్టబడతాయని పేర్కొంటున్నాయి. వినియోగదారుడు ఎంత త్వరగా తీరుకొని మోసాన్ని ఫిర్యాదు చేస్తే మోసపోయిన మొత్తాన్ని రికవరీ చేయడానికి అంత ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఫిర్యాదు చేయాలనుకునే వ్యక్తులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.in ని సందర్శించడం ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు.
1: ఈకేవైసీ మోసాలు మరియు రక్షణ చర్యల గురించి డాక్టర్ కె శ్రీపతి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: మీరింతవరకు వినియోగ దర్శన కార్యక్రమంలో ఈకేవైసీ మోసాలు మరియు రక్షణ చర్యల అంశంపై డాక్టర్ కె శ్రీపతి గారు అందించిన వివరాలు విన్నారు. ఒక వాణిజ్య ప్రకటన విందాం.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా? వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 5 పదుల కాలం నాటి కొల్లేటి ప్రజల జీవన పరిణామ శబ్ద చిత్రమాలిక కొల్లేటి జాడలు ధారావాహిక. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు. నిర్వహణ శ్రీమతి ముంజలూరు కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ యోగానందేశ్వర రెడ్డి. వినండి కొల్లేటి జాడలు ధారావాహిక.
5: కొల్లేటిలో ములక సాధారణం, కాని అక్కడ బ్రతికే వారికి అదొక నరకం. ములకలోనే వాన పడుతున్నా ఊళ్ళో పశువుల్ని పోగేసి ఏలూరు అవతల జంగారెడ్డిగూడెం, ఇంకా అవతల నూజివీడు, తిరువూరు వైపు తెలిసిన వాళ్లెక్కడుంటే అక్కడికల్లా తోలికెళ్తారు. ములకలో నీళ్లతో పాటు నానా చెత్త వస్తుంది. అప్పుడప్పుడు ఉబ్బిన మనుషుల శవాలు, పశువుల, కోళ్ల, పందుల శవాలు వస్తూ ఉంటాయి. తాగడానికిన్న ఒక్క చెరువు ములిగిపోయింది. తాగడానికి వంటకి నీరే కరువు. పులపరులోని మునగని ఇళ్లు 3-3. అక్కడే అందరి వంటలు వార్పులు. ఉన్న నీళ్లనే కాచి వాడుకోవడం ఆడవారికి మరీ కష్టం. కాలకృత్యాలకు ఎంతో ఇబ్బంది. సిగ్గుతో సగం చచ్చినట్టుండేది అనుకుంటూనే నానా అవస్థలు పడేవారు. ములక వచ్చిన ఓ రాత్రి
6: పెద్దమావయ్య, నువ్వు పెద్దత్త, సీనుగాడు ఈ రాత్రికి మా ఇంట్లో పడుకోండి, వరద పెరిగేలా ఉంది, ఇక్కడ వద్దు.
7: అందరూ ఇల్లు విడిచి ఎలా రావాలిరా? వద్దులే, ఎలాగోలా సర్దుకుంటాం.
6: ఇల్లంతా నీరే, ఎక్కడా వీల్లేదు. ఎలా ఉంటారు మావయ్య? నా మాట వినండి, ఈ ఒక్క రాత్రికి రండి, రేపు తగ్గితే వద్దూరు గాని.
7: ఎందుకురా అంతలా బతిమలాడతావు? ఇదంతా ఇడిచి
6: ఏం కాదులే మావయ్య. పదండి అత్త, నువ్వురా.
8: నేను రాలే, ఆయన వస్తారు, బాబుని తీసుకెళ్ళు.
7: ఇంతకీ నువ్వెక్కడ పడుకుంటావు?
8: ఈ భోషాణం మీదే.
7: ఇప్పటికే ఇంటి సామాను భోషాణం లోపల పైన కూడా ఉంది.
8: ఈ అట్టగో కాత ఖాళీ చేసుకుని అట్టగే తిట్టారామా అనుకుంటాలే. మీరెళ్ళండి.
7: మీకైనా ఇబ్బందే కదరా మధు, ఇంటి కప్పు కొంతమేర ఎగిరిపోయింది కూడా.
6: పొద్దున్న తాత్కాలికంగా కప్పు మీద అవి ఇవి వేశాం, పర్వాలేదు.
7: ఏమోరా, మీ ఇల్లు కాక ఇల్లు ఉండబట్టి ఈ ఊరి జనానికి తలదాసుకునే చోటు ఇంతైనా దొరుకుతుంది.
9: అమ్మా అమ్మా, ఏమైంది?
10: ఇంకా బతికుందిరా బాబు, ఆ పాము కాటేసుంటే అమ్మో ఏమయ్యేదో.
9: పామా, ఏమైంది అమ్మా, ఏమైందే?
8: యాడమ్మక, నేను చెప్తాగా, ఇలా రా, రాత్రి వర్షం కదా, ఉరుములు వచ్చాయి కదా. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, ఏంటి మెరుపులు? ఏంటిది పాము?
10: మీ అమ్మ మీదే పడింది, సుట్టు సుట్టుకుని ఉండిపోయింది బోసాల మీద.
8: మెరుపులు ఎలుగులో చూసినా, మనసులోనే కిట్టారామా అనుకున్నా, ఇక అన్ని బంధాల నుండి విముక్తే అనుకున్నా. పాము కదల్లా, సుట్టుకుని పడుకునుంది. అది మాత్రం దేవుడు సృష్టించిన జీవి కాదా? దానికి మాత్రం బతుకుపోయా ఉండదా? నేనేమీ చెయ్యకపోతే అది మాత్రం నన్నేం చేస్తది?
10: అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది, నీకు భక్తి ఎక్కువే, అందుకే నిశ్చింతగా నిద్రపోయావు. ఎంత ఎంతైనా పాము.
9: అమ్మా, చచ్చిపోతానని భయం లేదా? అసలు చూస్తేనే భయపడిపోతాంగా.
8: లేదురా నాయన, ఆ పరమాత్మకి నన్ను తీసుకెళ్లాలనుంటే వెళ్లనడానికి నేనెవర్ని.
9: అమ్మో అమ్మా, నువ్వు లేకపోతే నేనెలా?
10: ఎందుకే పాము ఏమైంది?
8: తెల్లారింది, మరి ఏమనుకుందో ఏమో, నా మీద నుండి దిగెళ్ళిపోయింది.
9: అమ్మో.
5: లక్ష్మమ్మ మీద పాము ఒక రాత్రంతా ఉంది, నిద్రపోయింది. అది విన్న ఊరి జనం హాహాకారాలు చేశారు. ఆమె మాత్రం ఆ పరమాత్మకి దండం పెట్టి ఊరుకుంది. కొల్లేరుని 4 రోజులు గడగడలాడించిన మునక 5వ రోజు తగ్గడం ప్రారంభించింది. ఎగిరిన కప్పులు కప్పుకోవడం, కూలిన మట్టిగోడల్ని మళ్లీ కట్టుకోవడం, ఊరికట్టని బాగు చేసుకోవడం అందరికీ పనే. మగాళ్లు కట్టమీదకి పొలాల్లోకి వెళ్తే ఆడాళ్లు ఇళ్లని వాకిళ్లకి గోడల్ని బాగు చేయడంలో పడ్డారు. ఇంటికప్పు కారకుండా నెయ్యడంలో రంగయ్యకు ఆయనే సాటి. కులమత భేదాలు లేకుండా అందరిళ్ల మీద కప్పులు మరమ్మత్తు ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది. చెత్తని కొల్లేటిలోకి తోసేస్తున్నారు. మట్టి కొట్టుకుపోగా దడిలా వాసాబద్దలు మిగిలాయి. వాటి మీద మళ్లీ మట్టి అద్దాలి. ఆడవాళ్ళు

0: వాళ్ళకి ఏ సహాయం అందడం లేదు.
1: వదిన, మేమేం చేయాలి? ఆడాళ్ళంతా కష్టపడుతున్నారు, పనుంటే నేను చేస్తా.
2: కైకలూరు గానుగ సత్తం గారింటి దగ్గర మిల్లుంది, ఆడికెళ్లి 4 బత్తాలు ఊక తెచ్చిపెట్టు చాలు.
1: ఆ సరే, నేను వెళ్తా.
3: ఊకెందుకమ్మా?
2: ఇదిగో ఈ మట్టి, బురద, ఆ వరిగడ్డి కలిపి తొక్కుతున్నారు చూడు.
3: నేను తొక్కనా?
2: ఆ నా బాబే, ఈ మట్టిలో ఊక కలిపి మళ్లీ తొక్కాలి. ఆ మట్టి ముద్దల్ని గోడలకి పుయ్యాలి.
3: మళ్లీ ముళ్ళకొత్తే?
2: మళ్లీ ఇదే పని. ఏం చేస్తాం, అందరి బతుకులు ఇంతే, కొల్లేటి బతుకులు అంతే.
4: పెదమామయ్య నిన్ను కొట్టాడంటే నేను అసలు నమ్మలేదు తెలుసా?
5: ఆయన ఎవరిని కొట్టాడన్నా నమ్మలేం, చాలా మంచోడు, ఎవరిని ఏమన్నాడు.
1: పెద్దన్నయ్యకి అంత కోపం ఎన్నడు చూడలా. అది కోపం కూడా కాదులేరా, లేకలేక పుట్టినలుసు కదా ఆడు. ఆడు తప్పిపోయాడంటే అమ్మో, తలుసుకుంటేనే భయంగా ఉంది.
4: ఆడిందిరా సీనిగాడు, అంత వానలో గోడలో వంతెన కింద నిద్రపోతున్నాడంట.
5: చాలా ప్రమాదం, గోడల నిండా పాములు, కృష్ణమూర్తి చూడకపోతే ఏమయ్యేవాడు.
4: అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారులే.
5: మనూరోళ్ళు పడవెక్కేశారట.
1: మనూరోళ్ళు పోతే ఏం, నుచ్చుమిల్లోళ్ళు ఉన్నారుగా, వాళ్లైనా వాళ్ళట్ట ఒంటరిగా వదిలేవారా, కాకపోతే దొరికేదాకా మనకి గాబరా.
5: ఒట్టి గాబరా అయినా పెదమావయ్య అత్త ప్రాణాలు పోయేవి కాదు.
1: ఆ మాట నిజమే.
5: మరి మేము వెళ్తాం.
6: ఆగండి ఆగండి, ఏడిగా పకోడీలు తినిపోదురు గాని.
1: పకోడీలా? ఆ సర్లే ఉండండి రా, తినిపోదురు.
7: అయ్యా అయ్యా!
5: ఏంటి రాజులు ఆ పరిగేంటి, ఎందుకలా ఎగరుతున్నావు?
7: అన్నా ఏటి వారినా, పెద్ద కొట్టాడు జరిగేట్టుంది. మన ఆళ్ళు అందరిని పరిగెత్తి రమ్మంటున్నారు. కర్రలు బరుసలు ఎక్కడున్నాయి?
1: ఏం గొడవరా?
7: ఊరు ఇప్పుడు 2 పార్టీలు అయ్యిందిగా, నువ్వేమో ఎర్రగా వెంటుంటావు, మేమేమో సుబ్బయ్యకి వస్తాసు.
5: ఒరే, ఆ ఎలిసి మీద దాచిన కర్రలు బరుసలు దించండి.
6: ఏమైంది రాజులు?
7: ఆ పార్టీ ఓడిని ఈ పార్టీ ఓడి ఏదో అన్నాడంట.
1: పరుగు పెట్టండి రా, ఏమవుతుందో చూద్దాం.
6: ఈ పకోడీలు తినాలండి, ఏ పరుగులో ఏం కొట్లాటలో, నిన్నటి దాకా మునకలు ఇప్పుడు కొట్లాటలు. ఛా, వీళ్ళు మాట వినిపించుకోరు.
5: ఏంట్రా ఏం చేస్తారు?
7: ఏదో మాటలంటే బుర్రలు బగులుతాయి.
1: ఆ కాజులు తొడిగించుకున్నా, దెబ్బయి నీ సంగతి చూస్తా.
7: ఏం చూద్దావురా?
1: ఈ ఎలా బుర్రలు పగలాల్సిందే, నీ అవ్వ పాలు కొట్టు చూద్దాం.
7: ఏంట్రా నువ్వు చూసేది?
8: నాన్న వాళ్ళ మత్తికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొచ్చే నాన్న.
9: నువ్వు ఆగరా, ఎక్కుంటారా కాదు కట్టబట్టి.
8: ఆగండిరా ఆగండిరా, పిచ్చేది వల్ల.
9: ఏంటిరా మీ గొడవలు? పరిచయలు ఎట్టి పడుచు సస్తే గానీ చల్లారని పగలు ఏమున్నాయిరా మీకు? మీరు సస్తే మీ పిల్లం పిల్లలు ఏమవుతారా, ఆలోచించరా? ఏరా మధు, కర్రలేపి చూస్తున్నారు? భాస్కరాన్ని కొడతావా? బుర్ర పగిలి హాస్పిటల్లో పడితే ఆడికి అన్నం మోసుకెళ్లాల్సింది నువ్వే కదరా.
5: వాళ్ళు ఏమన్నారో తెలుసా మావా?
9: మాట్లాడమాక, బుద్ధి జ్ఞానం ఏమన్నా ఏడ్చినాయా? పైగా చదువుకున్నాడు, నలుగురికి ఎవరం తవరం చెప్పాల్సిన వాడివి. కర్ర పట్టుకునుంచున్నావే పెద్ద మొనగాళ్ళ.
1: అలా చెప్పన్నాయా?
9: అన్నయ్య అంటావు, నీ బుద్ధి ఎక్కడికెళ్ళిందిరా బాసిగా? శతకాలన్నీ చదివినాడివి, సుమతి శతకం, భాస్కర్ శతకం, హేమన శతకం, అన్ని నీకొచ్చు కదరా. మాట్లాడితే చాలు, శుభాషితాలు చెబుతావు. పెద్ద చదివినాడులా, ఆ మాత్రం ఇంగితం లేదురా నీకు.
7: నేను వద్దన్నాను, వాళ్లే కర్రలు పట్టారు.
9: ఒరే రాజులు, నువ్వు నోరు మీరా, ఆస్పత్రి నుంచి వచ్చి నెల కాలేదు, నీకు కొట్లాటలు కావాల్సి వచ్చినయ్యా, ఆ బరిసె దించు ముందు.
1: అసలు ఈడే
9: కిట్టుడు, నువ్వు మాట్లాడమాక, నిన్నగాక మొన్న పుట్టావు, నీకు కూడా బరిసె కావాల్సి వచ్చిందిరా. పడు, పడోరా నన్ను, ముందు నన్ను పడు. పాడు బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ఎవర్రా మీరంతా? అందరూ ఒక కుటుంబంలా ఉండాలరా. పగలంట పగలు, ఏదో ఒక మాటంటే ఎందుకు అన్నావని అడగాలి. పెద్దవాళ్ల చేత 4 అచ్చింతలు వేయించుకోవాలి. అంతేగాని కర్రలు బరిసలు పట్టుకుని కొట్లాట్లకు దిగుతారా? ఎదవల కింద తయారు కామాకండి. పొండి పొండిరా పొండి, నడవండి. అసలే ములకలతో సస్తా అంటే మీకు బతికెట్టా అనేది లేదు. ఆడళ్ళు నానా బాధలు పడుతుంటే బాధ అనిపించట్లా మీకు? పైగా బుర్రలు పొలగొడతారట, బుర్రలు. ఎవడ బుర్ర ఎవర్రా? పొండి, ఇళ్ళకు పొండి. బాబికా నడు.
1: అన్నయ్య ఎల్దుగాలి, లోనికిరా.
6: పకోడీలు చేశాను, తినకుండా కొట్లాటలు పరుగులెత్తారు.
9: ఈ కర్రలు బరిసలు పైన పడేసిరా. అయ్యెందుకో తెలుసా? పురుగు పుట్టరా వస్తే మనల్ని మనం కాపాడుకోటానికి, మన వాళ్ళ బుర్రలు పగలగొట్టుకోటానికి కాదు.
6: వీళ్ళ పార్టీలు కాదు గాని ఊరికి

0: ఏదో శనిపట్టింది.
1: బాగా చెప్పావమ్మా, రాను బుద్ధి లేకుండా పోతుంది జనానికి.
0: ఒరే సీను, ఈ పకోడీ తినరా.
2: మధుబా వచ్చాడు, పకోడీ
0: ఆడికి ఇత్తాలేరా, ముందు నువ్వు తిను.
3: ఇడు ఎట్టా తింటున్నాడు చూడు. ఒరే సీనుగా, నువ్వు సంతలో తప్పుకోవడం మూలంగా మీ బాబాయ్ దెబ్బలు తిన్నాడు తెలుసా.
2: ఆ సంతలో నేనేం తప్పిపోలా, బాబాయే తప్పిపోయాడు.
4: ఒరే సీను, దా పడుకో.
2: నిన్న రాత్రి కథ చెబుతావా?
4: ఏంటి?
2: కురుక్షేత్రం.
4: బాగానే గుర్తుంది. అప్పుడు అర్జునుడు బాణం వేద్దామని చూసేసరికి ఎదురుగుంటా ఎవరున్నారు? తాతగారైనటువంటి భీష్ముడు. పక్కకి చూస్తే అందరూ అన్నలు తమ్ముళ్ళు.
2: వాళ్ళు ఏరేవాళ్ళుగా?
4: అన్నదమ్ముల పిల్లలే కౌరవులు. మరో పక్కకి చూస్తే గురువులైనటువంటి ద్రోణుడు కృపాచార్యుడు. అర్జునుడు ఏమనుకున్నాడంటే, ఇంత యుద్ధం చేసి నేను చంపేదెవర్ని? అందరూ నా వాళ్లే. ఛీ, ఈ యుద్ధం చెయ్యలేను.
2: యుద్ధం చెయ్యలేదా?
4: నువ్వు మాట్లాడకుండా ఇను మరి, ఆ కాలు పక్క జరుపు. అప్పుడు కిట్టుడు విశ్వరూపం చూపించాడు.
2: అంటే విశ్వరూపం అంటే?
4: శ్రీకృష్ణుడంటే శ్రీ మహావిష్ణువే. ఆయన మనందరికీ దేవుడు. ఈ లోకాలన్నీ ఆయనే తయారు చేశాడు. మనందరికీ కష్టాలు సుఖాలు అన్నీ ఆయనే ఇస్తాడు. మనందరం ఆయన పిల్లలమే.
2: మనందరం ఆయన పిల్లలమైతే సుఖాలే ఇవ్వచ్చుగా, కష్టాలు ఎందుకు ఇస్తాడు?
4: కన్నపిల్లలైనంత మాత్రాన పిచ్చి పనులు చేస్తే అమ్మా నాన్న ఊరుకుంటారా?
2: తిడతారు.
4: మరీ పిచ్చి పని చేస్తే?
2: కొడతారు.
4: అదే మంచి పని చేస్తే?
2: ఏమన్నా పెడతారు తినటానికి.
4: అవును కదా, తిట్టినా కొట్టినా బాధపడతాం, అదే ఏమన్నా పెడితే సంతోషపడతాం. అలాగే దేవుడు కూడా మంచి పనులు చేస్తే సుఖాలిస్తాడు, పిచ్చి పనులు చేస్తే కష్టాలిస్తాడు. అందుకే ఎప్పుడూ మంచి పనులే చెయ్యాలి. సరే కథ విను.
2: చెప్పు. అప్పుడు ఏమైంది?
4: అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, యుద్ధం చెయ్యటం చెయ్యకపోవటం అన్నీ చేయించేది నేనే, నీదేమీ లేదు, కాబట్టి ధనుసు తీసుకుని వరుసగా బాణాలేసి శత్రువుని చంపు అన్నాడు.
2: అమ్మా, ఎవరైనా తన పిల్లల్ని చంపుకుంటారా?
4: చంపుకోరు.
2: మరి అందరూ దేవుడు పిల్లలైతే దేవుడు తన పిల్లల్నే చంపమంది ఎందుకు?
4: నువ్వు చిన్నపిల్లవాడివి, పెద్దయితే గాని కొన్ని విషయాలు తెలవు నీకు. కథ విను.
2: వింటాలే గాని, అప్పుడు కురుక్షేత్రంలో పెద్ద యుద్ధం జరిగింది, చాలా మంది చచ్చిపోయారని చెప్పావు కదా.
4: అవును.
2: అదంతా యుద్ధం చేయడం మూలానే కదా.
4: అవునన్నా.
2: యుద్ధం చేయకపోతే చక్కగా అందరూ బతికివారే కదా. ఇవాళ ఏటివారా పెద్ద యుద్ధం జరుగుతుంటే నాన్నెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపేశాడు కదా.
4: అవును, లేకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తలలు పగిలి కాళ్లు చేతులు ఇరిగి ఈ పాటికి హాస్పిటల్లో పడుండేవాళ్లు.
2: కురుక్షేత్రం అప్పుడు కృష్ణుని బదులు నాన్నుంటే కురుక్షేత్రం జరుగుండేదే కాదు కదమ్మా.
4: మాబాబే, మా నాయనే, ఎంత మంచి ఆలోచన రా నీకు. ఏమిటయ్యా వింటున్నావా పిల్లాడి మాటలు?
5: రంగయ్య లాంటి వాళ్లు అరుదుగా ఉంటారు. కొల్లేటిలోని పులపరులో అందరికీ ఆయన అంటే చాలా గౌరవం. దానికి కారణం ఆయన మంచితనం అంటారు అందరూ. ఉపకారికి ఉపకారం పెద్ద మాట కాదు అంటారు రంగయ్య. మనకి అందరూ సమానమే, మనకెవరూ అపకారం చెయ్యరు అనేది ఆయన భావన. ఎవరు ఎలా ప్రవర్తించినా మనం మన స్వభావాన్ని వదులుకోకూడదు అనేది రంగయ్య తత్వం. కొల్లేరులోని లంకల్లో వ్యవసాయం ఒక సమస్య. కొంతమంది దాంతోపాటు పాడిని కూడా పెట్టుకుంటారు. పాడి పంట అంటారు. పంటలు పోయినా పాడి ఉంటే కొంతైనా కాపు కాస్తుందని నమ్ముతూ ఉంటారు. ములకలొచ్చి ఆ పశువులకి రోగాలొచ్చినా అవి కొట్టుకుపోయినా ఆ నష్టం కూడా భరించక తప్పదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతలా అప్పులు పెరిగినా ఏవో లెక్కలు, మరేవో బేరీజులు. మళ్లీ అదే జీవితం. పంటలు మళ్లీ కావాలి. అందుకోసం అహరహం, శ్రమదానం, పశువులుండాలి, కొత్త వాటికోసం ఆరాటం. మరి ఆ జీవితం వద్దనుకుంటే వాళ్లంతా ఏం చేయాలి? అదో పెద్ద ప్రశ్న. రకరకాల మనస్తత్వాలున్నా ఒకరి అవసరానికి మరొకరు తప్పని స్థితి. అదే కొల్లేటి జీవన మర్మం. కొల్లేటి జనం మనస్తత్వాల గురించి వచ్చేవారం కొల్లేటి జాడలు.
6: మీరింతవరకు కొల్లేటి జాడలు ధారావాహిక 6వ భాగం విన్నారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు. నిర్వహణ శ్రీమతి ముంజలూరు కృష్ణకుమారి. నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ కుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో శ్రీయుతులు శ్రీ అబ్దుల్ కుద్దూస్, ఆళ యోగానందేశ్వరరెడ్డి, కృష్ణ శరత్ బాబు, డాక్టర్ చుండూరు మాణిక్యరావు, పి ప్రశాంత్ కిరణ్, నన్నం మధు శ్రీమతులు, వై లక్ష్మి, పద్మశ్రీ, పద్మావతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తరువాయి భాగం వచ్చేవారం ఇదే సమయానికి వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: Commendable though the initiative is, its success is not guaranteed. At present, only 31 crore of 94 crore workers are on the e-Shram portal, whose integration with ESIC is still in its early stages in many states. The program does not address the opportunity costs of accessing healthcare, forcing workers to continue contending with lost wages. And finally, Indian women's recurve team stuns China at the Archery World Cup to win gold in Shanghai, writes the Statesman. A proud moment indeed for Indian sports. And with that, it's back to you, Saira.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. US President Donald Trump rejects Iranian response to US peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
3: జిల్లాలో అన్నా క్యాంటీన్ తనిఖీలు, ప్రకృతి వ్యవసాయం అమలుపై శిక్షణ, రవాణా శాఖ అధికారులు తనిఖీలు, గ్రామ సభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, ఎరువుల దుకాణాల తనిఖీలు, మంత్రుల పర్యటనలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. జిల్లా కలెక్టర్ వెట్లి సెల్వి ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ అధికారులు వారి పరిధిలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, ప్రజలతో సిబ్బంది ప్రవర్తన, క్యాంటీన్ల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఏలూరులోని తంగెళ్లమూడిలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలుపై విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించామని ముసునూరు, కైకలూరు, కలిదిండు, మండవల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, చాట్రాయి, ముదినేపల్లి తదితర మండలాల నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు పాల్గొనాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులకు మరింత సులభతరం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన ఉత్పత్తులను రైతు సంపద .in వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 బృందాలు ఈ నెల 1వ తేదీ నుండి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలల బస్సులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. జిల్లాలో మొత్తం 849 విద్యా సంస్థల బస్సులు ఉండగా అందులో ఇప్పటివరకు 351 బస్సులు తనిఖీ చేశామని, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిచేసుకుని 70 బస్సుల యజమానులకు నోటీసులు అందించామని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలు వారి బస్సుల్లో లోపాలను సరిచేసుకుని బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ నెల 25వ తేదీ లోపు పొందాలని, లేని ఎడల కేసులు నమోదుతో పాటు బస్సులు కూడా సీజ్ చేస్తామని ఆయన అన్నారు. శనివారంపేట 1 స్వర్ణవాడ సచివాలయంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు రెవెన్యూ సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ తో కలిసి హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రొఫెసర్ మధుశేఖర్ జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపూడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించి ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నెలలో యూరియా మరియు డీఏపీ ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో ఆ పెరుగుదలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతుల సరఫరా విధానం వంటి అంశాలను

0: పరిశీలించి సరైన మార్గదర్శకాలు అందించారు. పెద్దపాడు మండలం కల్లపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద 3.50 కోట్లతో రాష్ట ప్రభుత్వం ఆమోదం పొందిన వాహన ఫిట్నెస్ కేంద్రం ఆటోమేటిక్ హెడ్ టెస్టింగ్ స్టేషన్ ను రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి దేంద్రూరు ఎమ్మెల్యే చింతోనేని ప్రభాకర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వాహనాలు సాంకేతిక స్థితి, రోడ్డు భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని, లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ వినూత్నమైన మార్పులతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, కొండపై శివాలయం, 5 అంతస్తుల రాజగోపురాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలుత మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయాధికారులు అనంతరం మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచారం లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: మీరు ఇంతవరకు ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా బాంబే చిత్రం నుంచి చిత్ర పండపాట, గీతరచన వేటూరి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శుభ సంకల్పం. చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన వేటూరి.

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గాత్రం వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రక్కల నిలబడి కరహర ప్రియరాగం, మిశ్ర చేపతాళం, చాగరాజ స్వామి కీర్తన

0: మీరు ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం సుధాకర్ గారి గాత్రం విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా

0: పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే

0: ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దొమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవిందరాజ్, శ్రీ కె వెంకటరమణ.
1: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है. साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है. जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है. ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है. ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है. यहां वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर होगा, बेहतरीन पावर सप्लाई होगी, एडवांस आईसीटी नेटवर्क होगा, यानी दुनिया भर के निवेशकों के लिए यहां हर वो सुविधा होगी जो इंडस्ट्री के लिए उन्हें जरूरी है. इन सुविधाओं के निर्माण के लिए भारत सरकार के हजारों करोड़ रुपए लगेंगे और तेलंगाना हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा. यहां बनने वाली गाड़ियां, मशीनरी, यहां लगने वाले फूड प्रोसेसिंग उद्योग, ये तेलंगाना के श्रमिकों और किसानों को भी सशक्त करेंगे. साथियों, अतीत में जब भारत दुनिया की बहुत बड़ी इकोनॉमी था, तब हमारे वस्त्र उद्योग की बहुत बड़ी भूमिका थी. अब हम अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं. वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. यानी इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं, उनके लिए अनेक अवसर बनने वाले हैं. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ संयुक्त आंध्र की बात नहीं कर रहा, आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है। वर्तमान में करीब 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है। तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं। साथियों, अभी कुछ देर पहले काजीपेट विजयवाड़ा मल्टी ट्रैकिंग प्रोजेक्ट के कुछ सेक्शन का लोकार्पण हुआ है। इसके अलावा काजीपेट रेल अंडर बाईपास लाइन का भी राष्ट्र को समर्पित की गई है। इन सुविधाओं से सफर भी आसान होगा और ट्रांसपोर्टेशन की गति भी तेज होगी। साथियों, 21वीं सदी की इस दुनिया में बिना ऊर्जा सब काम ठप पड़ जाता है। एनर्जी सिक्योरिटी का क्या महत्व है, ये आज दुनिया का हर व्यक्ति महसूस कर रहा है।
1: సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవటం సంతోషకరమని, దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గణనీయంగా నిధులను కేటాయిస్తుందని, దీని ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు.
2: ఆ తెలంగాణ యువా నయ సపనే దేఖ్ రహా హై, యహాన్ కా కిసాన్ నయీ ఉమీదో కే సాథ్ ఆగే బడ్నా చాహతా హై, యహాన్ కే ఉద్యోగ్, యహాన్ కే ఎంఎస్ఎంఈ, యహాన్ కే స్టార్టప్ సబ్ ఏక్ వికసిత్ తెలంగాణ కే నిర్మాణ్ మే अपनी भूमिका निभाना चाहते हैं, क्योंकि तेलंगाना विकसित होगा तो भारत विकसित होगा। आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। साथियों, हमारा ये पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चलें और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: कार्यक्रमों लो తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ

0: 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 ట్రిలియన్ వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
1: తెలంగాణ రాజ్యకో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కే జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ సర్కార్ బనాయే ఇస్ రాజ్య మే హమారా పహలా దేశ్ బాద్ మే జనతా తీసరా ధన్ జిస్ దిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ నే వికసిత్ భారత్ గోషన్ పత్ర నికాలా ఉసీ దిన్ హమ్ లోగ్ యే తయ్ కియే వికసిత్ భారత్ కే సాథ్ జోడ్నే కే లియే హమ్ తెలంగాణ రైజింగ్ 2047 హమ్ ఏక్ పాలసీ డాక్యుమెంట్ నికాలా. ఉస్ పాలసీ డాక్యుమెంట్ మే హమ్ లోగ్ యే కహా ఆగే తెలంగాణ ఇస్ దేశ్ మే నెంబర్ 1 రాజ్య బనానే కే లియే ఏక్ మెగా కాకతీయా మెగా టెక్స్టైల్ పార్క్, జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, రైల్వే లైన్ అభి జితనే భీ ఆజ్ వికాస్ హోతే జా రహా హై యే వికాస్ కార్యక్రమమే దేశ్ కా ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ రాజనీతి చునావ్ హోగే 5 రాజ్యో మే చునావ్ ఖతమ్ హోతే హీ దేశ్ కో ఆగే తేజీ గతి సే దేశ్ కో ఆగే చలానే కే లియే ఆజ్ తెలంగాణ మే హాజిర్ హువా హై. ఆజ్ తెలంగాణ రాజ్య నే 3% సే కమ్ జనతా హై ఇస్ దేశ్ మే మగర్ హమ్ లోగ్ 5% ఇస్ దేశ్ కా జీడీపీ జోడ్తే జా రహా హై. ఆగే హమారా హమారా సోచ్ హై జిస్ దిన్ మోదీ జీ $30 ట్రిలియన్ జో సప్నా దేఖ్ రహే ఉస్మే 10% భాగీదారీ తెలంగాణ బన్నా చాతా హై. లోగ్ ఉమీద్ రకా హై 2034 $1 ట్రిలియన్ ఎకానమీ అగర్ తెలంగాణ రీచ్ హోగే తో 2047 తక్ హమ్ లోగ్ $3 ట్రిలియన్ ఎకానమీ ఆసానీ సే హమ్ పహుంచ్ జాయేంగే ఆప్కే సాత్ మిల్కర్ యే రాజ్య నే కామ్ కర్నే వాలే ధన్యవాద్ ప్రధానమంత్రి జీ.
0: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
2: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిచేస్తూ.
0: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభానంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
3: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా జానకిరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
5: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: మీరు వినపాట ద్వారక చిత్రం నుంచి సమీర భరద్వాజ్ పాడారు, గీత రచన రెహమాన్, సంగీతం సాయి కార్తీక్. మరి ఈ పాటతో ఈ నమస్తే అమరావతి కార్యక్రమం సమాప్తమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: ఆకాశవాణి జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి మల్లవరపు సూర్యతేజ ఐఎస్ గారు, స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. సాంకేతికత రోజురోజుకు మన జీవితాలను మార్చేస్తున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు వంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు సాగుతూ ఉంది. గూగుల్ ఏఐ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ప్రత్యేకంగా నిలబెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ రంగంలో మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు అందుతున్న డిజిటల్ సేవలపై విశేషాలు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెక్రటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సూర్యతేజ ఐఎస్ గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సాయి
1: సార్, కార్యక్రమంలో ముందుగా సార్, జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ రంగంలో జరుగుతున్న పురోగతి ఎలా ఉందంటారు సార్?
2: మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలానే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం సాంప్రదాయ ఐటీ సేవల నుంచి డీప్ టెక్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి, అలానే స్వర్ణాంధ్ర 2047 విజన్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారో దాంట్లో డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. సో దీంట్లోనే మనకి రియల్ టైమ్ గవర్నెన్స్, స్మార్ట్ లాజిస్టిక్స్ కానీ, అగ్రిటెక్, ఇలా వివిధ విభాగాల్లో సాంకేతికతని విస్తృతంగా అమలు చేయడానికి ప్రణాళిక చేయటం జరిగింది. సో ఇలానే రాష్ట్రాన్ని టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి వైజాగ్లో ఎస్పెషల్లీ జీసీసీస్ కానీ, ఐటీ కానీ, డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వైజాగ్ ఎకనామిక్ రీజన్ ని తీసుకోవడం జరిగింది. అలానే అమరావతి దగ్గర క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదులు వేయటం జరిగింది. దాంట్లో చాలా పురోగతి కూడా మనం సాధించడం జరుగుతుంది. ఆ రాయలసీమ ఎకనామిక్ రీజియన్ లో తిరుపతి బేస్డ్ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ గా చేయటం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ చేయటం, ఇలా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తో కూడా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా సాంకేతికత ఆధారంగా యువతకి ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా భారీ ఎత్తున పెట్టుబడులు రావడానికి, తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా స్వర్ణాంధ్రని సాధించడానికి డీప్ టెక్ ని పెద్దపీట వేయటం రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలానే మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విశేషమైన కృషి, దేశంలో ఎక్కడా జరగని కృషి జరుగుతూ ఉంది. దీని ఆధారంగానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం గానీ, $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావటం, అలానే ఇప్పటి వరకు ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు ఈ లాస్ట్ 2 ఏళ్లలో కూడా 64,000 కోట్లకు సంబంధించి 34 కంపెనీలని తీసుకురావటం జరిగింది. దాని తర్వాత పైప్ లైన్ లో 8,00,000 కోట్ల పైన పెట్టుబడులు ప్రూవ్ చేయడం జరిగింది. వివిధ దశల్లో అవి కూడా రావటం జరుగుతుంది.
1: సార్, మనం చూస్తే కనుక ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుతో రాష్ట్రానికి కలిగే ప్రధాన ప్రయోజనాలు అంటే ఏం చెప్తారు సార్?
2: వైజాగ్ ఎకనామిక్ రీజియన్ లో డేటా సెంటర్స్, ఐటీ దీనికి ప్రాధాన్యత ఇవ్వటం

0: జరిగింది. ఎస్పెషల్లీ గూగుల్ లాంటి ఒక గ్లోబల్ కంపెనీ వైజాగ్ ని తన బేస్ గా ఇచ్చేసుకొని మన దేశంలో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ వైజాగ్ లో పెట్టడం జరిగింది. ఇది ఒక ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి పునాదిగా ఉండటం జరుగుతుంది. ఎలా అయితే అప్పట్లో సైబర్ టవర్స్, తర్వాత సైబరాబాద్ ఇది జరిగిందో, ఇప్పుడు విశాఖపట్నం AI పట్టణంగా మారే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అలానే మనకి గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల ఫస్ట్ అక్కడ డేటా సెంటర్ క్యాపబిలిటీ ఉండటం, దాని బేసిస్ మీద మనకి అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ సంస్థలు గాని, ఫిన్టెక్ సంస్థలు గాని, AI బేస్డ్ సంస్థలు గాని అక్కడ ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అవ్వడానికి మనకి మంచి అవకాశం ఉంటుంది. అలానే ఆదాయం పరంగా కూడా రాష్ట్రానికి ట్యాక్సెస్ రూపంలో దీర్ఘకాలంలో మనకి చాలా దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అలానే మనకి ఈ ఒక్క డేటా సెంటర్తో ఆగకుండా రీసెంట్ గా రిలయన్స్ సంస్థ కూడా 1.5 GW కెపాసిటీతో ఒక సరికొత్త డేటా సెంటర్ ని ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ మనం CCIT లో, SIPC లో, SIPB లో కూడా ఆమోదం తెలపడం జరిగింది. అలానే మనకి సిఫీ డేటా సెంటర్ రావటం, ఇలా చాలా డేటా సెంటర్స్ ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న డేటా సెంటర్స్ మన దేశంలో ఎక్కడా కూడా ఉండవు. సో ఇట్ విల్ క్రియేట్ ఏ వెరీ గుడ్ ఎకోసిస్టమ్, అండ్ ఫర్ ద ఫ్యూచర్ AI బేస్డ్ ఫ్యూచర్ కి మనకి ఈ క్యాపబిలిటీ చాలా ఇంపార్టెంట్. అలానే సీ కేబుల్స్ కూడా వస్తున్నాయి డేటా సెంటర్ తో పాటు. మీరు చూస్తే చాలా సంస్థలు అలాంగ్ విత్ గూగుల్ మనకి చాలా సంస్థలు సీ కేబుల్స్ కూడా స్టార్ట్ చేసినాయి. రీసెంట్ గా సింగపూర్ నుంచి కూడా మనకి సీ కేబుల్ వైజాగ్ సిటీకి రావడానికి మనం కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ కి కూడా ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రపోజల్స్ కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. వీటన్నిటి వల్ల మన కనెక్టివిటీ కూడా పెరుగుతుంది.
1: సార్, మనం చూస్తే కనుక మన అమరావతిలో నిర్మితమవుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి మన శ్రోతలకి పూర్తిగా వివరిస్తారా? అండ్ ఇది మన దేశ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందంటారు?
0: క్వాంటమ్ వ్యాలీ అనేది మనకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీప్ టెక్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ ని అనౌన్స్ చేయడం జరిగిందో, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తీసుకుని ఇక్కడ అమరావతిలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో చొరవ తీసుకొని మనకి IBM సంస్థని, TCS ని, L&T ని, వీళ్ళని ఒక కన్సోర్షియం గా ఫామ్ చేసి మన దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్, హార్డ్వేర్ కూడా అంతా ఇక్కడ 100% మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు ఎకోసిస్టమ్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే ఈ దీంట్లో ఒక 80,000 మంది క్వాంటమ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయడానికి కావాల్సిన వసతులు చేయడం జరుగుతుంది. 90 లక్షల చదరపు అడుగుల క్వాంటమ్ టవర్స్ అమరావతి నగరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ నిర్మాణం కూడా మొదలై నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది అయిన తర్వాత మనకి ఇక్కడ క్వాంటమ్ అనేది అంటే ఇప్పుడు మనకి క్వాంటమ్ ఎందుకు, ఇది ఒక అది ఒక క్వాంటమ్ ఇస్ అ ఫ్యూచర్. మనకి ఏదైతే సెక్యూర్ కమ్యూనికేషన్స్ పరంగా గానీ, వివిధ ప్రాబ్లమ్ అల్గారిథమ్స్, రైటింగ్ అల్గారిథమ్స్ గురించి కానీ, వీటి అన్నిటికీ కూడా క్వాంటమ్ ఒక ఫ్యూచరిస్టిక్ ఇది ఉంటుంది. దానికి మనం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా క్వాంటమ్ స్టార్టప్స్ కూడా, దేశంలో ఉన్న మంచి స్టార్టప్స్ ఇన్ క్వాంటమ్స్ అన్ని కూడా ఇప్పుడు అమరావతి వైపు చూసి చాలా క్వాంటమ్ స్టార్టప్స్ పని కూడా ప్రారంభించడం జరిగింది. మన క్వాంటమ్ మిషన్ భాగంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ లో ఇది చేయడం జరిగింది. దీనివల్ల మనకి దీర్ఘకాలంలో ఒక క్వాంటమ్ ఎకోసిస్టమ్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. అలానే క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టాం. 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ కూడా పెట్టి దీని ద్వారా క్వాంటమ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేయడానికి మన యువతకి సాంప్రదాయ IT జాబ్సే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మనకి క్వాంటమ్ ఉంది కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగాలు మన రాష్ట్రానికి. ఆల్రెడీ మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ముందున్నాం ఈ టెక్నాలజీలో. దీని ద్వారా విస్తృత ప్రయోజనాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి.
1: సరే, మరి AI గురించి మనం మాట్లాడితే కనుక ఇక AI రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు సార్?
0: ఇండియా AI మిషన్ లో భాగంగా మనకి ఎలా అయితే శాస్త్ర సాంకేతికత రాష్ట్ర ప్రభుత్వం అందరూ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి అందుబాటులోకి రావాలి, అంటే టెక్నాలజీ అంటే ఓన్లీ రీసెర్చ్ లోనో లేకపోతే ఉద్యోగాల్లోనోనే కాకుండా రోజువారీ ప్రజలకి సదుపాయాలు ఇవ్వటంలో కానీ, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ లో వాళ్ళకి వసతులు కల్పించడానికి కానీ, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కానీ ఏఐ చాలా ఉపయోగం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దీన్ని బట్టి మనకి ఆర్టీజీఎస్ వ్యవస్థ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తా ఉంది. దీని ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ ఈ ఏఐలో యూస్ కే ఒక 98 యూస్ కేసెస్ ని కూడా గుర్తిస్తాం.

0: జరిగింది. వివిధ రంగాలు అంటే వ్యవసాయం గాని, ఆరోగ్యం గాని, పోలీస్, రెవెన్యూ, విద్య ఇలా కీలక విభాగాల్లో హ్యాకథాన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క హ్యాకథాన్ కి వందల సంఖ్యలో పార్టిసిపెంట్స్ రావటం, వినూత్నమైన ఆలోచనలతో మన రాష్ట్ర యువత ముందుకు రావటం జరుగుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. ఇంత కాంపిటీషన్ ఉంటుందని ఖచ్చితంగా చాలా శుభ పరిణామం. ఒక్కొక్క హ్యాకథాన్స్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని బట్టి మన ఏ యూస్ కేసెస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. అలానే మనం దేశంలో ముందుగా అవేర్ ప్లాట్ఫామ్ ని కూడా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అన్ని మనం విపత్తుల నిర్వహణ గురించి కానీ రియల్ టైమ్ డేటా వస్తా కూడా మంచి సదుపాయాలు ఇది చేయడం జరిగింది. అలానే దీంట్లో భాగంగా మనం ఏ బేస్డ్ సర్వీసెస్ కూడా చాలా వరకు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేలాగా చేయడం జరుగుతుంది. సో దట్ ఏమన్నా ప్రెడిక్షన్స్ మనకి ముందే ప్రెడిక్షన్ బిఫోర్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో వీల్ బి ఏబుల్ టు ప్రెడిక్ట్. ప్రతిదీ కూడా ప్లానింగ్ కి చాలా యూజ్ అవుతుంది. అలానే సెక్యూర్ ప్రజలతో అనుసంధానం అవటానికి కానీ ఏమన్నా సరే దిస్ ఇస్ బీయింగ్ వెరీ మచ్ యూస్ఫుల్.
1: సార్, మనం ఇప్పుడు చూస్తున్నాం వాట్సాప్ గవర్నెన్స్. సార్, మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వం సాధించిన పురోగతి అంటే ఏం చెప్తారు? సో దీని వల్ల మనకి ఆ యొక్క పారదర్శకత కానివ్వండి, లేకపోతే సేవల వేగం అనేది ఏ విధంగా మెరుగుపడిందంటారు?
0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ని ప్లాట్ఫామ్ తీసుకురావటం జరిగింది. దీంట్లో మెటా సహకారంతో ఇది ఒక వ్యవస్థ అమలు చేసి 1000కి పైగా సేవలు మన ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50 లక్షల మంది ఈ ప్లాట్ఫామ్ ని వినియోగించుకున్నారు. అలానే 70 లక్షల పైగా సేవలు వీటి ద్వారా అందించడం జరిగింది. రెవెన్యూ సేవలైనా, సర్టిఫికెట్స్ అయినా, యూటిలిటీస్ గురించి అయినా, అలానే సంక్షేమ పథకాలైనా, ఫిర్యాదులైనా, ఇవన్నీ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా ఎక్కడి నుంచైనా సరే ప్రభుత్వ ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ కూడా ప్రభుత్వం సిటిజన్ ఫోన్ నుంచే ప్రభుత్వ సేవలు అందాలన్న ఉద్దేశంతో గౌరవ ఐటీ మినిస్టర్ గారు చొరవ తీసుకుని ఇవన్నీ కూడా ముందుకి నడిపించడం జరిగింది. దీని ద్వారా మనకి 24 గంటల్లోనే సమస్యలు పరిష్కారం అవటం, ఇక్కడ ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్ని కూడా బ్లాక్ చైన్ బేస్డ్ ఉండటం, సో ఏమైనా చేంజ్ ఉన్నా సరే అది కూడా రికార్డ్ అవటం జరుగుతుంది. సెక్యూర్ రిజిస్ట్రీ లాగా ఇవి పనిచేస్తా ఉంది. అలానే డిజిటల్ ట్రాకింగ్ కూడా అమలు జరుగుతుంది. దీని వల్ల ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ఒక ఫేస్ లెస్, పేపర్ లెస్, క్యాష్ లెస్ గవర్నెన్స్. అంటే ఇది ఇట్ విల్ నాట్ హ్యావ్ ఫేస్ లెస్, ఇట్ ఈస్ పేపర్ లెస్ అండ్ క్యాష్ లెస్. ఈ గవర్నెన్స్ ని గరడానికే మనం వాట్సాప్ గవర్నెన్స్ ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాట్సాప్ గవర్నెన్స్ ని మరింత బాగా యూటిలైజ్ చేసుకుని మీకు ప్రభుత్వం అందించే సేవలన్నీ కూడా మీ సెల్ ఫోన్ లోనే మీరు అందిపుచ్చుకోవచ్చు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.
1: సార్, మరి ప్రభుత్వ పాలనలో మనకి రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందంటారు? సో ప్రజలకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి ఈ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా?
0: మనకి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ప్రభుత్వం పనితీరుని పూర్తిగా మారుస్తుంది. ఇది డేటా ఆధారిత, పారదర్శకత మరియు పౌర కేంద్రిత పాలనని సాధ్యం చేస్తుంది. ఇది ఒక కేంద్రీకృత డిజిటల్ ప్లాట్ఫామ్. ప్రభుత్వ సేవలైనా ఏమైనా సరే పౌరుల ఫిర్యాదులైనా రియల్ టైమ్ గవర్నెన్స్ లో పర్యవేక్షించడం జరుగుతుంది. దీని వలన వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన బాధ్యతాయుతమైన పాలన చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా సమన్వయం చేసుకోవడానికి కూడా ఒక సెంట్రల్ వ్యవస్థ లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీజీఎస్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం ఏఐ కానీ, డేటా అనలిటిక్స్, ఐఓటీ, ఉపగ్రహ చిత్రాలు కానీ, స్పేస్ అప్లికేషన్స్ ని, అలానే ఇవన్నీ అధునాతన సాంకేతిక వ్యవస్థని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ డేటా లేక్ కూడా క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో ప్రభుత్వ డేటా ఏ ఉన్నా సరే, అంటే ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఇంకో డేటా ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డేటా ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర లేకపోవటం, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ టేబుల్స్ అన్ని దగ్గర లేకపోవటం వల్ల కూడా మనకి ఒక ఇంటిగ్రేటెడ్ డేటా ఉంటే వచ్చే ప్రయోజనాలన్నీ కూడా మనం అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక డేటా లేక్ క్రియేట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దీని వల్ల కూడా మనకి వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ కంట్రీ సిటిజన్స్ ఇన్ఫర్మేషన్. అలానే ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ ప్లాట్ఫామ్స్ ని పెట్టడం, దీంట్లో జిఐఎస్ డేటాని కూడా ఇంటిగ్రేట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ సేవలు కూడా రియల్ టైమ్ ట్రాక్ చేయడం బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దీని వల్ల మనకి పరిష్కారాలు, అంటే సమస్యలకు పరిష్కారాలు తొందరగా రావటం, అలానే ముందస్తు హెచ్చరికలు, అంటే అవేర్ ప్లాట్ఫామ్ లో తుఫాన్లు గాని, వరదలు గాని, ఇప్పుడు ఈ వేసవకాలంలో వేడి గాలులు ఎక్కడెక్కడ వస్తాయి అనేది ప్రతి సచివాలయం దాకా కూడా చెప్పగలం. అంటే ఈ సచివాలయంలో ఈరోజు ఈ పరిధిలో ఎంత అవుతుందని, అంటే మండలం కాదు గ్రామం కూడా కాదు, ఆ సచివాలయం పరిధి వరకు కూడా మనం చేయగలిగిన వ్యవస్థ మనకు అందుబాటులో ఉంది. అలానే సులభంగా సమాచారం అందుబాటులో ఉంటాం. ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజిన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. జరిగింది. వేగవంతమైన సేవలు అండ్ ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, పారదర్శకమైన దానికి కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ బాగా ఉపయోగం పడుతుంది.
1: సార్, మరి ఏఐ అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇటువంటి ఆధునిక సాంకేతిక రంగాలలో మన దేశాన్ని, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలంటే ఏంటి సార్?
0: ఎస్పెషల్లీ మనకి ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక ముందు చూపుతో మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న కార్యక్రమాలు. దీంట్లో ఒక ఎస్పెషల్లీ ఏవైతే ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ అమరావతి కేంద్రంగా వస్తుంది, టీసీఎస్, ఐబీఎం అలానే మన ఎల్ఎన్టీ సంస్థలు కలిసి చేస్తున్నాయి. అలానే ఎన్ఐ ఎల్ఐటీతో కలిసి అమరావతిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ అండ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే యుఎన్ఐసిసి భాగస్వామ్యంతో సురక్షిత ఏఐ మరియు క్వాంటమ్ రెడీనెస్ లో గ్లోబల్ హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో మనకి ఎస్పెషల్లీ యువతని ట్రైన్ చేయడానికి వైజర్ లాంటి సంస్థలతో కూడా టైఅప్ అయ్యి వాళ్లతో విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. 300,000 మందికి ఫెలోషిప్స్ ఇది చేయడం జరిగింది నైపుణ్యానికి సంబంధించి. అలానే 300 ఇన్నోవేషన్ సెల్స్, 380 మినీ క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
1: సరే, మరి అంతర్జాతీయ కంపెనీలు అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి?
0: మన రాష్ట్రం పెట్టుబడి గమ్యస్థానం అవ్వాలన్న ఉద్దేశంతో వివిధ పాలసీస్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క రంగంలో కూడా. మీరు ఉదాహరణకి ఎవరైనా పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఒక క్లియర్ కట్ పాలసీ 2024-29 పాలసీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు లిఫ్ట్ పాలసీ అని ఉంది, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని ఒక పాలసీ ఉంది. ఏవైతే కంపెనీస్ $1 బిలియన్ వాల్యుయేషన్ ఉంటాయో వాటికి మనం 99 పైసాకే ల్యాండ్ ఇచ్చే పాలసీని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా యువతకి ఎక్కువ ఉద్యోగాల కల్పన చేయడానికి ఇది ఒక మంచి పాలసీని తీసుకురావడం జరిగింది. అలానే ఇప్పటిదాకా ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని పక్కన పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే స్లోగన్ తో మనం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లటం జరిగింది. ఏవైనా ఇప్పటి వరకు ఎవరైతే పారిశ్రామికవేత్తలు గవర్నమెంట్ చుట్టూ తిరగటం కాకుండా గవర్నమెంట్ ప్రొయాక్టివ్ గా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్లి ఎవరైతే ఈ గ్లోబల్ కంపెనీస్ ఉంటారో మనం యువతకు ఉద్యోగాలు కల్పన చేయాలన్న ఉద్దేశంతో వాళ్లని రాష్ట్రానికి తీసుకురావడానికి మంచి పాలసీస్ ని, ఒక పారదర్శకమైన పాలసీస్ ని తీసుకురావడం జరిగింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా వాళ్లకు కావాల్సిన అనుమతులు అన్ని కూడా త్వరిత గతిన రావడం జరుగుతుంది. ల్యాండ్ అలాట్మెంట్ అయినా, వాళ్లకు కావాల్సిన రెగ్యులేటరీ పర్మిషన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అలానే మెగా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ వల్ల కూడా మనకి అటు భారీ పరిశ్రమలు ఐటీ రంగంలో గానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో గానీ ఇప్పటికే చాలా రావడం జరిగింది. మనకి సిఏ పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా కుదిరిన ఎంఓయూస్, ఈసారి ఎంఓయూస్ మీద ఫోకస్ కాకుండా వాటి అన్నిటి ఒప్పందం కుదిరిన ప్రతి దానికి కూడా చాలా వాటికి జియోస్ కూడా ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. వాటి అన్నిటి కూడా గ్రౌండ్ చేసి అదే లక్ష్యంతో అదే టార్గెట్ తో చేయటం జరుగుతుంది. అలానే దీంట్లో మనకి స్కిల్ బేస్డ్ మన యువతకి స్కిల్స్ ఉన్నాయి, అంటే ఎస్పెషల్లీ డీప్ టెక్ లో కానీ వీటిలో స్కిల్స్ ని పెంచడానికి మన నైపుణ్యం కౌశలం పోర్టల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 75% యువత మన స్టేట్ లో స్టెమ్ దాంట్లోనే ఉన్నారు. సో వాళ్లకి ఖచ్చితంగా మనం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పారిశ్రామికవేత్తలు సింగిల్ విండో 2.0 ద్వారా 21 డేస్ లో 90 పైగా అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. అలానే ఈ ప్రోత్సాహాలు ఇన్సెంటివ్స్ కి కూడా ఎస్క్రో అకౌంట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం జరుగుతుంది. మనకు ఆంధ్రాకి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అలానే ఏఐ జీసీసీ కారిడార్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనకి ఇంకా పెట్టుబడులు తద్వారా ఉపాధి కల్పించడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మరి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క డిజిటల్ సేవలను విస్తరించడంలో టెక్నాలజీ ఏ విధంగా సహాయపడుతుంది?
0: మనకి భారత్ నెట్ ద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం జరిగింది. అండ్ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొబైల్ ఫస్ట్ మోడల్ ద్వారా ఇప్పుడు 1000 పైన సేవలు అందించడం జరుగుతుంది. మనకి విలేజ్ మరియు వార్డ్ సెక్రటరీ వ్యవస్థలు మనకి డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఆర్టీజీఎస్ ని అనుసంధానం చేయడం జరుగుతుంది. అలానే క్యూఆర్ కోడ్ బేస్డ్ డిజిటల్ సర్టిఫికెట్స్ చేయడం జరిగింది. అలానే వాయిస్ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఏఐ ఆధారిత సేవలు ఇవన్నీ కూడా తక్కువ చదువు చిక్కుకున్న ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం రంగాల్లో కూడా సాంకేతిక ఉపయోగించడం ద్వారా ప్రజలకి సేవలు మరింత చేరువగా తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి 5G కవరేజ్ చూసుకున్నా సరే ప్రతి ప్రాంతంలో కూడా 5G కవరేజ్ చూడటానికి సెల్ టవర్స్ ని పెట్టడం జరిగింది. రీసెంట్ గా 700 సెల్ టవర్స్ రీసెంట్ గా సెల్ కవరేజ్ లేని ఏరియాస్ లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది.
1: సార్, మనం ఇంతవరకు సాంకేతికత అని చెప్పి మాట్లాడుకునే ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్రైవసీ గురించి వాళ్ళకి కన్సర్న్స్ వస్తుంటాయి సార్. సో ఈ సమయంలో ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది సార్?
0: మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2017 ప్రవేశపెట్టడం జరిగింది. పౌరుల వ్యక్తిగత సమాచారమైన ఆర్థిక లావాదేవీలు అలానే ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉండే లక్ష్యంతో ఈ పాలసీని మనం తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ISO 27001 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి కూడా అనుగుణంగా రూపొందించడం జరిగింది. మన రాష్ట్రంలో 24/7 పనిచేసే ఒక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఉంది. ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి APTS ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ని రన్ చేస్తా ఉంటుంది. దీంట్లో 24 గంటలు కూడా నిరంతరం సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయటం, వచ్చిన వాటిని ఏమైనా ఉన్నా సరే బ్లాక్ చేయడానికి 24 గంటలు కూడా పర్యవేక్షించడం జరిగింది. సో ఈవెంట్స్ ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ మినిట్ ఆల్సో థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ ని మనం రిజిస్టర్ చేస్తా అలానే పరిశీలిస్తా పౌరులు డేటా గాని ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉందో అది సెక్యూర్ గా ఇప్పటిదాకా మెయింటైన్ చేయడం జరిగింది. అందుకని రీసెంట్ గా ఎలాంటి డేటా ఇష్యూస్ లేకుండా కూడా మన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఏపీ సీసాక్ కి నేషనల్ సర్టెన్ ఎంపాండ్ ఏజెన్సీ కూడా, మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నేషనల్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకి 12 ఏజెన్సీ కింద ఉంది. దీంట్లో ప్రభుత్వంలో ఉన్న వేరియస్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అయి ఉన్నాయి. సో స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ అవ్వాల్సిన ప్రతిదానికి కూడా సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వనరబిలిటీ ఎక్కడైనా ఉన్నాయా అని. సో సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం స్టేట్ డేటా సెంటర్ లో ఆన్బోర్డ్ చేస్తున్నాం కాబట్టి దానికి సైబర్ అటాక్ చేయడానికి చాలా వరకు ఉన్న అవకాశాలని మనం తీసుకున్నాం. కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైతే ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు క్వాంటమ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఎన్క్రిప్షన్ కూడా క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసే దిశగా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అప్పుడు క్వాంటమ్ ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత ఇప్పుడున్న దానికి మనం బ్రేక్ చేయడం కన్నా సరే క్వాంటమ్ ది ఖచ్చితంగా, యాజ్ యు నో, ఇఫ్ ఎనీథింగ్ క్వాంటమ్ బ్రేక్ చేయడానికి అంటే కొన్ని 100 ఏళ్లు మామూలు ఎన్క్రిప్షన్ బ్రేక్ చేయడానికి పట్టే టైంలో క్వాంటమ్ కెన్ బ్రేక్ మేబీ ఇన్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ డేస్. సో అలాంటి నెక్స్ట్ ఆధారిత దానికి కూడా మనం ఆ నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సైబర్ సెక్యూరిటీ జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. అలానే పౌరులు కూడా సైబర్ సెక్యూరిటీ మీద బాగా అవగాహన పెంచుకొని ఉండాలి. ఎవరైనా సైబర్ క్రైమ్ ఏమైనా జరిగితే 1930 హెల్ప్ లైన్ ఉంది. అలానే మన మిత్ర వాట్సాప్ నుంచి కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. సో దీంట్లో ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఎలాంటి లింక్స్ ని క్లిక్ చేయడం కానీ, ఇమెయిల్స్ గురించి కానీ, మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, డిజిటల్ అరెస్ట్లని కానీ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సైబర్ అవేర్నెస్ పెంచడానికి, ఫిషింగ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.
1: సార్, కార్యక్రమంలో చివరగా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ను టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు యాజ్ ఎ స్పెషల్ సెక్రటరీగా మీరేం చెప్తారు?
0: మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే గౌరవ ఐటీ మినిస్టర్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ ని ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా తయారు చేయాలి అని, ప్లస్ మనం లీప్ ఇన్ టు ద ఫ్యూచర్ చేయాలి అనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి అన్ని శాఖలు, ఐటీ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు కొన్ని దశాబ్దాలు పట్టినది ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో జరిగిపోతుంది. మనం కొన్ని కంపెనీలను తీసుకుంటే దాని వాల్యుయేషన్స్ కానీ ఒక నెలల్లో మారిపోతున్నాయి. ఒక పెద్ద జెయింట్స్ అయిపోతున్నారు, స్టార్టప్ గా ఉన్నది మనం జెయింట్స్ అయిపోతూ ఉన్నారు. సో ఒక నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం జీసీసీస్ ని కానీ, ఐటీ ఎకోసిస్టమ్ ని కానీ, అలానే డేటా సెంటర్స్ ని కానీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని కానీ, డ్రోన్ టెక్నాలజీస్ ని కానీ, స్టార్టప్స్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని పెట్టి హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకి స్టార్టప్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సీడ్ ఫండింగ్ ఇవ్వటం, ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ వాళ్ళని భాగస్వామ్యం చేసి అంకుర సంస్థలను కూడా ఏర్పాటు చేసి యువత ఉద్యోగాల కోసం వెతికే వాళ్లే కాకుండా ఉద్యోగాలు కల్పన చేసేవాళ్ళగా మారడానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా 5 స్పోక్స్ పెట్టి వైజాగ్ లో కానీ, రాజమండ్రిలో కానీ, అమరావతి లో కానీ, తిరుపతిలో, అనంతపురంలో పెట్టి ఖచ్చితంగా ఆ యువతని కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. దీంట్లో క్వాంటమ్ పరంగా అమరావతి బేస్డ్ గా మనం ఇంటు ద ఫ్యూచర్ రెడీనెస్ ని చేయడం, క్వాంటమ్ హార్డ్వేర్ గానీ కంప్యూటింగ్ క్యాపబిలిటీ గానీ చేయడం జరుగుతుంది. సో మన యువత ట్రెడిషనల్ గా ఉద్యోగాల వేటలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ భారీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. కాబట్టి మనమే జస్ట్ దేశానికే కాదు ప్రపంచానికే ఒక మంచి హబ్ గా ఎలా అయితే సిలికాన్ వ్యాలీ ఉందో, మనం ఈ డీప్ టెక్నాలజీస్ ఆధారంగా చేసుకొని మన యువత నైపుణ్యాన్ని పెంచుకొని

0: గా మనం ఈ టెక్నాలజీని వాడుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామి, ఎస్పెషల్లీ యువత వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ఫ్యూచర్ రెడీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి కుటుంబంలో కూడా ఒక ఆనందదాయకమైన సమాజాన్ని ఉంటుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశగానే అడుగులు వేయడం జరుగుతుంది.
1: సరేనటువంటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ రోజు జాతీయ సాంకేతిక దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ శ్రీ మలవరపు సూర్యతేజ ఐఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా మవ్వ మండలం కాజగ్రామం నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట కింగ్ చిత్రానికి సాగర్ దివ్య పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాబోయే తిథి కార్యక్రమంలో తరువాత విశాఖపట్నం శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు సుందరకాండ చిత్రానికి చిత్ర పాడిన పాట.

ఎగిరే పౌరమ్మ చిత్రానికి సునీత పాడిన పాట. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం నుంచి కేదర్ వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట స్వయంవరం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కంకిపాడు నుండి సుబ్రహ్మణ్యం, వెంకటేష్, శ్యామల, కామాక్షి, అహ్మద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అనుబంధం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ పాడిన పాట వినబోతున్నారు. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

గంగోత్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాళవిక పాడిన పాట వినబోతున్నారు. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా. వీరి కోరిక మేరకు ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా సత్తుపల్లి శ్రోతలు మళ్ళీ లలిత కోరిక మేరకు ప్రాణం చిత్రానికి సోనూ నిగమ్ మహాలక్ష్మి పాడిన పాట వినబోతున్నారు. రచన సాయి శ్రీహర్ష, సంగీతం కమలాకర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృతపర్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు.

విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంత.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 75 సాల్ పహలే ఆజ్ కే హీ దిన్ సోమనాథ మందిర్ కి పునర్స్థాపన యే కోయి సాధారణ అవసర్ నహీ థా. అగర్ 1947 మే భారత్ ఆజాద్ హువా థా తో 1951 మే సోమనాథ్ కి ప్రాణ ప్రతిష్టానే భారత్ కి స్వతంత్ర చేతనా కా ఉద్ఘోష్ కియా థా. సర్దార్ సాహబ్ నే 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.
0: ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఏలతో సమావేశమైన మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్దిపై ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు, బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్దం చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు పుష్కరాలను నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51 కోట్ల 79 లక్షల రూపాయలు మంజూరు చేసి ప్రజలకు అంకితం చేయాలి, వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకు పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవా గ్రామాల్లో 5,62,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు.

కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తిగేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు మని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు 2 విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 355,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడి

0: పడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ఇప్పుడు వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ జి మారో గారితో పరిచయ కార్యక్రమం వినండి.
6: కాలాల మార్పులు వాతావరణంపైనే కాదు, మన శారీరక ఆరోగ్య స్థితి మీద, ఇంకా మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎండాకాలం అనగానే కొంత భయం సహజంగానే కనిపిస్తుంది. ఎండల తీవ్రతలు, ఇంకా అలసట, పిల్లల ఆటలు, ఇంట్లో చికాకులు, ఇవన్నీ కలిసి మన ఆనందాన్ని దూరం చేస్తూ ఉంటాయి. ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎండాకాలం అనగానే వడదెబ్బ గుర్తొస్తుంది. వడదెబ్బ మామూలు జ్వరం కన్నా ప్రమాదమైనది. అసలు ఈ వడదెబ్బ తగిలినప్పుడు మనం ఇంట్లో ముందుగా ప్రథమ చికిత్స ఎలా తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి డాక్టర్ జి మారు గారు మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మారు గారు.
7: నమస్కారం అండి.
6: అసలు ఈ ఎండాకాలం అనగానే ముందు భయం ఎందుకు వస్తుంది?
7: ఇతర కాలానికి ఎండాకాలానికి తేడా ఏంటంటేనండి, మనకి వర్షాకాలం అనుకోండి, బయటకు వెళ్తేనే, ఇంట్లో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. బయటకు వెళ్ళినప్పుడు మనం రెయిన్ కోట్స్ అవి గొడుగేసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిన వాళ్ళకే. చలికాలం అనుకోండి, స్వెటర్స్ వేసుకుంటాం, తలకి టోపీ పెట్టేసుకుంటాం, కొంచెం చలివరంగానే బయటకు వచ్చేసేయచ్చు. దానివల్ల పెద్ద ప్రమాదం మన మీద పడదు. కానీ ఎండాకాలం అలా కాదండి, ఇంట్లో ఉన్నా బయటకెళ్ళినా ఏదైనా సరే మనకి ఎండాకాలం ప్రభావం పడి వడదెబ్బ తగులుతుంది. ఈ వడదెబ్బంది చాలా ప్రమాదకరమైంది. అది కొద్దిగా తగిలితే పర్వాలేదు, ఎక్కువ స్థాయిలో గనక మనకి చూడండి ఒకసారి టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, అటువంటిప్పుడు వడదెబ్బ తగులుతుంది. ఇటువంటి వడదెబ్బ అన్నది ఎక్కువ మందికి తగులుతుంది, తర్వాత దాని వలన ఎక్కువ అనారోగ్యానికి పాల్పడతారు. దాని వలన ఎండాకాలం అంటే చాలా భయం ఉంటుందండి.
6: అసలు ఎందుకు ఈ వడదెబ్బ బారిన పడవలసి వస్తుంది? అంటే శారీరకంగా మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండినా, లేకపోతే ఈ వాతావరణంలో ఎండ మార్పులు కారణంగానా?
7: ముఖ్యంగా ఎండ వలనండి. దీనిలో ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉంటాయి. ఎండ పెరుగుతున్న కొద్ది అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువయ్యి మనకి మెదడులో హైపోథెలామస్ హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ అని ఉంటుంది. మన శరీరంలో స్వెట్ పోర్స్ అంటే చెమట గ్రంథులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎండ ఎక్కువ అయినప్పుడు మనకి చెమట ఎక్కువ పోస్తుంది. చెమట ఎక్కువ పోసినప్పుడు ఏమవుతుందంటే ఈ చెమట గ్రంథులు బాగా పనిచేసి చెమట బయటకు వస్తుంది. చెమట బయటకు వచ్చినప్పుడు చూడండి, మనకి చెమట ఎక్కువ పట్టిందంటే చాలా చల్లగా ఉంటుంది శరీరం. అందుకని శరీరం నేచురల్ ఎయిర్ కూలర్ అంటాం. మనం కుండలో నీళ్లు పోస్తే ఎలాగో చల్లగా ఎలాగైతే అవుతాయో అలాగే మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కానీ ఒక స్థితిలో ఏమవుతుందంటే ఈ హైపోథెలామస్ పనిచేయడం మానేస్తుంది, అది హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ కింద పనిచేయలేదు బాడీ మీద. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే చెమట పోయడం ఆగిపోతుంది. ఎప్పుడైతే చెమట పోయడం ఆగిపోయిందో మనిషి శరీరం హీటు చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ హీట్ రెగ్యులేట్ చేయట్లేదు, కంట్రోల్ చేయట్లా, అందుకని విపరీతంగా పెరిగిపోయి 106 డిగ్రీల నుంచి 110 డిగ్రీల దాకా వచ్చేస్తుంది. వచ్చేసరికి ఏమవుతుందంటే మనిషి అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు, నోరు ఎండిపోతుంది, వాళ్ళు ఏమీ మాట్లాడలేరు, పడిపోతారు. ముందు మామూలుగా కొంచెం గనక జరిగిందనుకోండి వాళ్ళకి కాళ్ళ నొప్పులు, తలనొప్పి, కొంచెం జ్వరము, దాహం వేయడం, అతి దాహం, ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్కువ దీనిలో మటుకు మనకి చాలా కష్టమైన స్థితి అవుతుందండి. దాన్నే మన వడదెబ్బ, ఎండదెబ్బ అని, గాడుపు కొట్టడం అని అంటారు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది గనక మన ఆరోగ్యానికి. ఎండాకాలం అంటే భయం అండి.
6: అంటే కొంతవరకు మన శరీరమే నియంత్రణ చేస్తుంది.
7: తప్పకుండానండి, మన శరీరమే. మన శరీరంలో చెమట గ్రంథులు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ఇవి మూసుకుపోతాయో మనకి దుమ్ము ధూళి పడుతుంది. పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవన్నీ మూసుకుపోతాయి. తర్వాత హైపోథెలామస్ సెంటర్ పనిచేయదు. పనిచేయసరికి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కంట్రోల్ లాగానే పిల్లల మీద శరీరం మీద హైపోథెలామస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయడం మానేయంగానే ఈ రకంగా జరుగుతుందండి.
6: మరి మామూలుగా జ్వరం వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఇప్పుడు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. ఈ మామూలు జ్వరానికి, వడదెబ్బ జ్వరానికి కొంచెం ఏమన్నా తేడాలు?
7: చాలా తేడా ఉందండి. మామూలు జ్వరం అయితే మనకి వైరస్ వలన, బ్యాక్టీరియా వలన ఈ రకంగా వస్తుంది, మనకి క్రిముల వలన వస్తుంది. ఇక్కడ క్రిముల వలన రావట్లా హీట్ వలన వస్తుంది ఫీవర్. దానికి దీనికి తేడా ఉంది. హీట్ రెగ్యులేషన్ అంది ఉండకపోవడం, అక్కడ క్రిములు కంట్రోల్ చేస్తే జ్వరం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ క్రిములు ఉండవు గనక తర్వాత ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడమే గాని మామూలుగా హీట్ వలన వస్తుంది. హీట్ వలన వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, గాని ఈ బ్యాక్టీరియా వైరస్ కాదండి. దానికి దీనికి తేడా ఉంది.
6: అయితే ఈ బడదెబ్బ శారీరకంగా కొంచెం దృఢంగా ఉండేవాళ్ళు ఉంటారు, శక్తి సహజంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ ఎండ ప్రభావం అనేది ఎటువంటి శారీరక లక్షణాలు ఉన్న వారికి తొందరగా గురి అవుతూ ఉంటారు?
7: దీనిలోనండి అంత ఎక్కువ శారీరక లక్షణాల కంటే ఎండ వేడి ఎక్కువ చేస్తుంది. దీనిలో ఏంటంటే చంటిపిల్లలు ఒకటి ప్రతిదానికి లోనైపోతారు. ఎండవేడి తగలంగానే వాళ్ళకి జ్వరం వచ్చేసేస్తుంది, వాంతులు విరోచనాలు వచ్చేస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి తగ్గుతుంది. అలాగే మనకి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, క్షయ వ్యాధి ఉన్నవాళ్ళు, తర్వాత మనకి ఈ హెచ్ఐవి బారిన పడినవాళ్ళు, ఇలాగ ముసలవాళ్ళు, ఏదైనా జబ్బు ఆల్రెడీ వాళ్ళకు ఉంటే, ఇమ్యూనిటీ తగ్గి ఉంటే వాళ్ళు తొందరగా ఇదవుతారు. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే శారీరక శ్రమ చేసి ఆరు బయట మనకి చేస్తూ ఉంటారు చూసారా, ఈ కూలీలు వాళ్ళు చాలా తొందరగా ఇదవుతారండి. తర్వాత రేకుల షెడ్లో ఉండేవాళ్ళు వాళ్ళకి హీట్ ఎక్కువ అయిపోతుంది. అందుకని తర్వాత బాయిలర్స్ దగ్గర పనిచేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా వడదెబ్బ తగిలే అవకాశం, వాళ్ళు శారీరకంగా బాగున్నా ఆరోగ్యంగా ఉన్నా వడదెబ్బ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ తగులుతుంది.
6: అంటే శారీరక లక్షణాలు ఎలా ఉన్నా సరే ఎండ ప్రభావాన్ని బట్టి గురి కావచ్చు.
7: అవునండి.
6: అయితే ఇప్పుడు ఇవన్నీ మన లోపల జరిగే లక్షణాలు.
7: అవునండి.
6: ఈ వడదెబ్బ తగిలినప్పుడు మన చర్మం మీద ఎటువంటి మార్పులు కనిపిస్తాయి?
7: అప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మనం ఎక్స్పోజ్ అయిన దాన్ని బట్టి నల్ల మచ్చలు ఒకటి వస్తాయి, చర్మం కాలిపోయినట్టు వెళ్ళిపోతుంది. తర్వాత కొంతమందికి ప్రిక్లీ హీట్ అంటాం, అంటే మనకి పేలినట్టుంటుంది, బాగా దురద ఇవన్నీ వస్తాయి చెమట పెట్టేసి. తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి సెగ్గడ్డల్లాగా వస్తాయి. ఇలా రకరకాల ప్రభావాలు మన స్కిన్ మీద పడుతూ ఉంటుందండి. అందుచేత ఏమంటామంటే ప్రతి ఒక్కళ్ళు ఎండాకాలంలో ఎక్కువసార్లు స్నానం చేయాలి. మొహం ఒకటి ఏమవుతుందంటే ఈ చెమట గ్రంథులే కాకుండా మనకి కొవ్వు గ్రంథులు కూడా ఉంటాయి. దానివల్ల మనకి ఒక అరికాలు అరిచేలు తప్పితే శరీరం అంతా ఈ కొవ్వు గ్రంథులు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఆ కొవ్వు బయటకు వచ్చి జిడ్డు మొహంలాగా ఉంటుంది, ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అంచేత ఎక్కువసార్లు స్నానం చేయడం ఒకటి, తర్వాత సబ్బుతో కడుక్కోవడం, ఫ్రెష్గా ఉండడం వాటరు, తర్వాత మంచినీళ్ళు ఒకటి ఎక్కువ తాగుతూ ఉండడం. మంచినీళ్ళే కాదు, మన దీనిలో ఏమవుతుందంటే చెమట పట్టినప్పుడు నీరు ఒకటి బయటికి పోతూ దానిలో ఉప్పు కూడా బయటికి పోతుంది. అందుకనే ఎవరికి బాగా చెమట పట్టి ఆ చెమట కనుక నోట్లో పడింది అనుకోండి ఉప్పగా ఉంటుంది చెమట, ఎందుకంటే మన ఉప్పు కూడా బయటికి వెళ్ళిపోతుంది కనుక చెమట ద్వారా. దాని వలన మనం ఏం చేయాలంటే ఉప్పు మజ్జిగ, దేనిలో సరే ఉప్పు వెయ్యాలి. మజ్జిగ చిక్కగా ఉందా లేదా పలచగా ఉండొచ్చు, అందుకనే మనకి ఎక్కువ మంచినీళ్ళు తాగడం, కొబ్బరి నీళ్లు తాగడం, ఉప్పు వేసుకుని తాగడం, ఇవన్నీ గంజిలో కూడా ఉప్పు వేసుకుని తాగొచ్చు. అలాగే సంటి పిల్లలు కూడా, తల్లిపాలు తాగే పిల్లలకు కూడా మధ్యలో నీళ్లు ఎక్కువ పడుతూ ఉండాలండి. నీరు మన శరీరానికి చాలా అవసరము. నీరు ఒకటే కాదు ఉప్పు కూడా అవసరం. ఈ నీరు ఉప్పు గనక మనం ఇచ్చినట్లయితే మనం మనిషి కోలుకోవడానికి ఉంటుంది. అపస్మారక స్థితిలో ఉన్న మనిషికి కూడా చూడండి, మనం సెలైన్ పెట్టాలి, చాలా స్పీడ్ గా సెలైన్ పెట్టాలి. పెడితే వాళ్ళు కోలుకుంటారు, గాలి వెలుతురు వచ్చేట్టుండాలి. అంతేగాని కొంతమంది సిల్కు బట్టలు కట్టుకుంటూ ఉంటారు, గాలి వెళ్ళదు లోపలికి, వాళ్ళకు కూడా వడదెబ్బ తగులుతుంది. తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే వడదెబ్బ తగలకూడదు, ఎండ తగలకూడదు అని చంటి పిల్లలకి ఊలు టోపీలు పెడుతూ ఉంటారు. ఊలు టోపీలు పెట్టకూడదు, మనం మామూలు క్లాత్ అంటే మనకి ఈ నైలాను ఊలు ఇవన్నీ కాకుండా మామూలు గుడ్డ, దాన్ని కప్పి తీసుకెళ్తే సరిపోతుందండి. గుడ్డ టోపీలు ఉండాలి, నూలు బట్టలు.
6: చర్మ సమస్యల్లో సగ్గడ్డలు కూడా చెప్పారు.
7: అవునండి.
6: ఇప్పుడు వడదెబ్బ అనగానే సగ్గడ్డలు ఈ లక్షణాలను చూసి వడదెబ్బను నిర్ధారించవచ్చా? దీంతో పాటుగా జ్వరం కూడా ఉంటుందా?
7: వడదెబ్బ వేరండి, సెగ్గడ్లు వేరు. అంటే ఈ సెగ్గడ్లు ఇవన్నీ మీ శరీరం మీకు కనిపించేది, ఆ మనిషి అపస్మార స్థితికి వెళ్ళడు. కానీ వడదెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే బాగా జ్వరం రావడం, 106 డిగ్రీల నుంచి 110 డిగ్రీ

0: దాకా వెళ్ళిపోతుంది, అపస్మారక స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. మళ్ళీ దాని నుంచి మనం పిలిస్తే పలకడు, చెమట పొయ్యదు వాళ్ళకి. అప్పుడు వెంటనే మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళకి ఉప్పు నీళ్లు కలిపి ఇవ్వాలి. లేదంటే ఇంకా మరీ ఇది కూడా తాగే స్థితిలో లేకపోతే మనం సెలైన్ పెట్టవలసిందే. డాక్టర్ దగ్గరికి అన్నీ తీసుకెళ్లాలి, గాలి ఆడే ప్రదేశాల్లో ఉంచాలి. రెండోది వాళ్ళకి ఒంటి మీద బాగా చల్లటి నీళ్లు, నీళ్లే కాకుండా ఐసు కలిపిన నీళ్ళు కూడా పోయవలసి వస్తాయి. ఒకసారి తడి గుడితో తుడవాలి. తొట్టిలు కనుకుంటే తొట్టిల్లో పడుకోబెట్టి మనిషిని ఐసు ముక్కలు కూడా వేసి చల్లటి నీళ్లు పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే మనిషి కోలుకుంటారండి.
1: ముందు జ్వరాన్ని నియంత్రణ చేయాలి,
0: తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే మనిషి మామూలు అవుతారు, లేకపోతే వాళ్ళు చనిపోతారు. ఈ అపస్మారక స్థితి ఎక్కువ టైం ఉందనుకోండి చనిపోయే ప్రమాదం ఉంది. మామూలుగా మనకేంటంటే పడిపోయాడంటే మనిషి గుమ్ముగూడిపోతారు మనుషులు, గాలి ఉండదు వాళ్ళకి. అలా కాదు, బాగా గాలి వచ్చేది చెయ్యాలి, బట్టలన్నీ లూజ్ చేసేసేయాలి, తడి కొడుతూ తుడవాలి. ముఖ్యంగా మెడ దగ్గర, చంకల దగ్గర, గజ్జల్లోను, పొట్ట దగ్గర ఎక్కడైతే బ్లడ్ వెసల్స్ ఇదిగా ఉంటాయో అవన్నీ చల్లబడేటట్టు చెయ్యాలి. ముందు బ్లడ్ వెసల్స్ చల్లబడి అప్పుడు మనకి ఈ శ్వేత గ్రంథులు ఇవి పనిచేయడం మొదలు పెడతాయి. హైపోథలామస్ కూడా మళ్ళీ కాస్త రెగ్యులేట్ చేసడం మొదలు పెడుతుంది.
1: ఎప్పటికప్పుడు మన శరీరం విడుదల చేసినవన్నీ మళ్ళీ మనం ఎక్కించుకుంటూ ఉండాలి.
0: అవునండి, అవునండి.
1: అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం వస్తుందా, లేకపోతే మనకి ముందుగా చిన్న చిన్న లక్షణాలు ఏమన్నా కనిపిస్తాయా?
0: ఒకసారి సడన్ గా వస్తుందండి, లక్షణాలు కనిపిస్తాం. లక్షణాలు కనిపిస్తే ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకోవచ్చు. ఓహో నాకు వడదెబ్బ తగిలింది, తలనొప్పి వచ్చింది, జ్వరంగా ఉన్నట్టుంది, కళ్ళు మండిపోతున్నాయి, ఇలా అనుకున్నా కాళ్ళు గుంజుతున్నాయి, ఇలా అనుకున్నాం అనుకోండి, మనమే కాస్త చల్లగా మొహం గడిగేసేసుకుని చల్లటి నీళ్లు తాగి ఉప్పు మజ్జిగ ఉంటే తాగేసేసి కొబ్బరి నీళ్ళు తాగితే అవి క్యూర్ అయిపోతాయి. అది చిన్న చిన్న లక్షణాలు ఎవరికోడే చేసేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ తగులుతుందో అపస్మారక స్థితికి వెళ్తారు, వాళ్ళు ఏమీ చేసుకోలేరు, పక్క వాళ్ళు సహాయం చేయవలసి వస్తుంది.
1: ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది అనుకున్నప్పుడే మనం ఏమన్నా ముందు జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవచ్చా ఈ వడదెబ్బ బారిన పడకుండా?
0: తప్పకుండా తీసుకోవచ్చండి. మనం ఎండ వచ్చేటప్పుడు చంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఉయ్యాలకి మనకి ఏసీలు, ఇప్పుడు ఏసీలు మనకి ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ ఫ్యాన్ ఇవి లేనప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కువ షెడ్లో ఉండే ఉంటారు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కుండలు కొనుక్కుని కుండల్లో నీళ్లు పోసి పెట్టుకుని వాళ్ళు దుప్పట్లు వాటిని తడిపేసేసి చుట్టూరా డోర్స్కి వాటికి కట్టాలండి. బేబీకి ఎక్కువ సార్లు తడిగుడితో తుడుస్తూ ఉండాలి. వీళ్ళు స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేస్తూ ఉండడం పెద్దవాళ్ళు, తర్వాత ఉప్పు మజ్జిగ కలుపుకుని ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి. మంచినీళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కువసార్లు మంచినీళ్ళు తాగాలండి. ఇలా చేసి ఎండ టైంలో బయటికి వెళ్లకుండా పనిచేసే వాళ్ళు కూడా పని వేళలు మార్చుకోవాలి. తెల్లవార్థమన సాయంత్రం చేస్తూ ఉండాలండి. ఇలా మనం గనక మన టైమింగ్ మార్చుకుంటే ఈ వడదెబ్బ బారిని పడకుండా ఉంటామండి.
1: ఒక్కొక్కసారి బయటికి వెళ్లేటప్పుడు ఉల్లిపాయ జేబులో పెట్టుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటారు, ఇది ఎంతవరకు శ్రేయస్కరం?
0: ఉల్లిపాయ పెద్ద కాదు కానండి, మనం తీసుకునే ఆహార విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి. ఉల్లిపాయ ఏంటంటే ఘాటికి పడిపోతే మనం లేవడానికి ఉపయోగపడుతుంది, కానీ మంచినీళ్ళు మజ్జిగ ఉప్పేసి ఇవి తీసుకెళ్ళినట్టయితే ఎక్కువ ఉపయోగం అండి. తర్వాత మనము ఏదైనా బెడ్షీట్స్ లాంటివి కానీ లేకపోతే కాటన్ గుడ్డ కానీ కప్పుకుని వెళ్ళాలి. ఆ రకంగా వెళితే సరిపోతుంది.
1: ఇంకా మరి ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు మనం ఆహారం తీసుకునేటప్పుడు మామూలుగా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఏ సీజన్ తగ్గట్టు ఆ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, అదొకటి. రెండోది ముఖ్యంగా తక్కువ రోజుల్లో మన హ్యాబిట్ ఏంటంటే మిగిలిపోయింది ఉంచుకుని తింటాం. మిగిలిపోయిన అన్నం ఉండిపోయింది అనుకోండి మర్నాడు ఉదయం తింటాం, ఉదయం ఉండిపోయిన రాత్రి తింటాం, కూరలు తింటాం. వెజిటేరియన్ దానిలో అంత ప్రమాదం లేదు, కానీ ఎగ్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఉదయం వండుకుని అలా ఉంచుకుని సాయంత్రం తిన్నా లేకపోతే రాత్రి వండింది ఉదయం తిన్నా దానిలో బ్యాక్టీరియా చేస్తాయి. బ్యాక్టీరియా చేరి మన్నాడు తిన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ వస్తుందండి. అందుకని ఎండాకాలంలో ముఖ్యంగా ఉండిపోయిన పదార్థాలు తినకూడదు, ఫ్రెష్గా వేడిగా ఉన్నవే తినాలి. ముఖ్యంగా ఎగ్ కానీ లేకపోతే మీట్ కానీ ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏది ఉన్నా తినకూడదండి. అందుకని ఈ వెజిటేరియన్ కూడా ఫ్రెష్గా వండుకుని తినాలి, కానీ ఓ రెండు మూడు రోజులకి వండేసుకుని పెట్టేసుకుని తినకూడదు. అలాగే తక్కువ కాలంలో పర్వాలేదు, కానీ ఎండాకాలంలో మటుకు మనకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
1: నిల్వ ఉంచిన పదార్థాలు తినకూడదండి. ఇంకో మాట ఏంటంటే ఎండాకాలం అనగానే అందరికి ఇష్టమైంది మామిడి పండు, ఇంకా పచ్చళ్ళు ఎవర్ గ్రీన్, ఇంకా ఆవకాయ పచ్చడి ఇలాంటివన్నీ. మరి ఎండాకాలం ఎండలో

0: అనగానే పచ్చళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు. మామిడి పండును ఇష్టం లేకపోయినా ఈ సీజన్ లో పడదు అనేసి తీసుకుంటారు, కానీ చాలా కష్టంతో తగ్గించుకుంటూ ఉంటారు.
1: ఒకటండి, మామిడి పండు వలన మనకి వడదెబ్బ తగలడం గాని, మామిడి పండు వలన సెగ్గంటలు రావడం గాని, ఈ మూఢనమ్మకాలే. మామిడి పండు వలన రాదు. డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ షుగర్ పెరుగుతుంది. అందుకని షుగర్ పెరిగినప్పుడు నేను చెప్పినట్టు ఈ స్కిన్ గనక సరిగ్గా లేకుండా ఈ శ్వేత గ్రంథులు మూసుకుపోతే వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా అన్నం తగ్గించుకుని మామిడి పండు తింటే ఏమీ ప్రమాదం లేదండి, తినొచ్చు. అలాగే ఆవకాయ తింటే వేడి చేస్తుంది అనుకుంటారు. ఆవకాయ తింటే వేడి చేయదు, కడుపులో మంట వస్తుంది. ఆవకాయ శుభ్రంగా తినొచ్చు. అదేమి అటువంటివి ఇవన్నీ అపోహలే గాని నిజంగా ఏమీ కాదండి. మామిడి పండులో మనకి షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది, అందుకని తక్కువ తినాలి. కానీ తక్కిన వాళ్ళకంటే శుభ్రంగా మామిడి పండ్లు ఎండాకాలంలో ఎంజాయ్ చేయొచ్చండి తిని.
0: మామిడి పండ్లు పచ్చళ్ళుకి ఎండలకి సంబంధం లేదైతే?
1: లేదండి, ఏమీ లేదు.
0: ఇప్పుడు ఈ ఎండాకాలం అనగానే పిల్లల సెలవులు, అమ్మకి బెంగ వాళ్ళని వెళ్ళొద్దని కంట్రోల్ చేయలేరు, వాళ్ళ ఇంట్లో ఉండలేరు. మరి ఈ ఎండ దెబ్బకి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?
1: పిల్లలకి వీలైనంత వరకు సాయంత్రం పూట పొద్దున్నే లేపి ఆడుకోవచ్చండి. ఎండ టైంలో మటుకు వాళ్ళకి ఇంట్లో ఆడుకునేది మనం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి ఎక్కువసార్లు మొహం కడుక్కు వాళ్ళకే చెప్పేయడం, మొహం కడుక్కోండి, స్నానం చేయండి, బట్టలు లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోండి, సిల్క్ బట్టలు వేసుకోవద్దు, వడదెబ్బలా తగులుతుంది అని చెప్తే పిల్లలు వింటారు. అంచేత మనం చెప్పే విధానంలో ఉంది కానీ పిల్లలు వినరు అని లేదండి. ఇలా వడదెబ్బ తగులుతుందమ్మా, మీరు మాట మాటికి మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి, మజ్జిగలో ఉప్పేసి ఇవ్వండి. ఆ మజ్జిగలో ఉప్పేసిస్తే వాళ్ళు తాగుతూ ఉంటారు, ఇంట్లో ఉండి క్యారమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు. బయట అయితే ఈవినింగ్ టైం బయట ఆడిస్తూ ఉండొచ్చు. అంతేగాని పిల్లలకి పెద్దవాళ్ళు కంట్రోల్ చేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉండి ఎండలోకి వాళ్ళని వద్దంటే ఎందుకు మానతారు? మానరు. అందుకని చెప్పి అమ్మ వడదెబ్బలా తగులుతుంది గనక మీరు ఈ మజ్జిగ తాగండి, ఉప్పేసుకుని తాగండి అని వాళ్ళకి ఉప్పేసి మజ్జిగ మనం ఇవ్వాలి. అలాగే కొబ్బరి నీళ్ళు తెచ్చి పెట్టాలి, కొబ్బరి నీళ్ళు తాగుతారు. మంచినీళ్ళు తాగండి అంటే పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్తే పిల్లలు కూడా బాగా వింటారండి, వాళ్ళు తాగుతారు కూడా నీళ్లు.
0: ఇంకో సమస్య ఏంటంటే ఈ ఎండల్లో మధ్యాహ్నం తిరిగి తిరిగి ఇంటికి వస్తారు, అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని ఇక మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అన్నం కన్నా మంచినీళ్ళు మోతాదే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉన్నా కానీ మనం దాన్ని నియంత్రణ చేసుకోలేం.
1: ఒకటే అండి, ఎండాకాలంలో మంచినీళ్ళు తాగొద్దు అని లేదు. మనం ఏంటంటే భోజనం చేస్తూ మనకు కావలసిన మంచినీళ్ళు తాగుతూ ఉండొచ్చు, మధ్యలో తాగకూడదని ఉండదు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే మూఢనమ్మకాలు ఏంటంటే మంచినీళ్ళు భోజనం చేసే టైంలో తాగకూడదు, చివరిలో తాగాలి, మంచినీళ్ళు తాగితే అన్నం తినలేరు అని. అప్పుడు దాహం వేసినా కూడా ముందు మంచినీళ్ళు తాగండి, ఒక అరగంట ఆగి భోజనం చేయండి. అప్పుడు అలా చేసినట్టయితే ఏమీ ఉండదు. కానీ వాటర్ మటుకు కంటెంట్ డెఫినెట్ గా బాడీకి అవసరము. బాడీకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎండాకాలంలో ఇవ్వాలండి. చల్లటి నీళ్ళు కూడా వాళ్ళు, ఇంకొక అపోహ ఏముందంటే చల్లటి నీళ్లు కానీ ఐస్ నీళ్లు కానీ తాగినట్టయితే జలుబు చేస్తుందని, గొంతు నొప్పి వస్తుందని, టాన్సిల్స్ వాస్తాయని అనుకుంటారు. నిజానికి ఈ చల్లటి నీళ్ళు వలన టెంపరీగా గొంతు ఏదో పట్టినట్టు ఉంటుందేమో గానీ అంతకంటే చల్లటి నీళ్ళు వలన ఐస్ నీళ్ల వలన ఏమీ జరగదు. మనం శుభ్రంగా నీళ్లు తాగొచ్చు, చల్లటి నీళ్లు తాగొచ్చు, కుండల్లో నీళ్లు తాగొచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్లు తాగొచ్చు. చాలా మంది ఫ్రిడ్జ్లో నీళ్లు, ఇప్పుడు జలుబు చేయడానికి ఏంటి, వైరస్, వైరస్ క్రిములు. అంతేగాని దీనివల్ల జలుబు చేయదు, చల్లటి నీళ్ల వలన జలుబు చేయదు. మనకేంటంటే అప్పుడు వైరస్ క్రిములు ఎప్పుడు గొంతులో గాని ముక్కులో గాని ఉంటూ ఉంటాయి. అవి అందుచేత ఏమవుతుంది, విజృంభిస్తాయి ఎండాకాలంలో. దానివల్ల మనం జలుబు చేస్తుంది గాని మనకి చల్లటి నీళ్లు తాగడం వల్ల జలుబు చేయదండి.
0: చిన్నపిల్లల్ని ఇలా కాపాడుకుంటాము, మధ్య వయస్కులు అయితే ఇలాంటి మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటాం, ఇంకా పెద్ద వయసు వారు ఈ ఎండబారిన పడకుండా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇల్లు ఎలా ఉంది, ఒకవేళ రేకుల షెడ్ అయితే వాళ్ళు పడుకున్న చుట్టూరా తడిగుడ్లు కట్టడం, లేకపోతే గోరు పని సంచులు తడిపేసి కట్టొచ్చు. మామూలు పూరిలో ఉండేవాళ్ళు కానీ, రేకుల షెడ్లో ఉండేవాళ్ళు కానీ పెట్టేసి మంచినీళ్ళు దగ్గర పెట్టడం, ఉప్పు కలిపిన మజ్జ పెట్టడం, ఇలాగ వాళ్ళకి పెట్టి మాట మాటికి స్నానం చేయండను, లేకపోతే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటూ ఉండను, లూజు బట్టలు లుంగీలు లాంటివి అటువంటివి కట్టుకోవడం, ఆడవాళ్ళైతే కాటన్ చీరలు కట్టుకోవడం. ఇప్పుడు నైలెస్ కట్టుకుంటారు ఈజీగా ఉతుక్కోవచ్చు అని, అలా కాకుండా కాటన్ చీరలు కట్టుకోవాలి. తడిపి ఒంటి మీద వేసుకోవచ్చు. ఫ్యాన్లు అవి గనక లేనట్టయితే తడిపి గుడ్డను ఒంటి మీద వేసుకోవచ్చు. ఫ్యాన్ ఉన్న వాళ్ళైతే ఫ్యాన్ వేసుకుంటారు. ఏసీలో ఉన్న వాళ్ళకి మనకేం గొడవ లేదు. కానీ ఏసీలో ఉన్నా మనకి కరెంట్ లేదనుకోండి.

0: మామూలు పరిస్థితికే వెళ్లిపోతాం. మనం ఎక్కువ సార్లు మనం కడుక్కోవలసే వస్తుంది. ఒళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎండాకాలం 4 సార్లు 5 సార్లు స్నానం చేయాలండి. స్నానం చేస్తే మనకి ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది. ఈ శ్వేత గ్రంథులన్నీ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి. అవి ఈ చెమటతో గాని లేకపోతే మనకున్న దుమ్ము ధూళితో గాని మూసుకుపోకూడదు, మనకి జ్వరం రాకూడదు. అప్పుడు మనం చాలా వరకు కాపాడుకోగలుగుతామండి.
1: ఇది ఇంటి పరిసరాల విషయం. అయితే పెద్దవారు తీసుకోవాల్సిన ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: పెద్దవారు తీసుకునేదంటే వాళ్ళు మామూలు ఆహారం తీసుకోవచ్చు. మసాలా దినుసులన్నీ తగ్గించేసి, నాన్ వెజిటేరియన్ తగ్గించేసి, మామూలు కూరగాయలు ఏ సీజన్లో కూరగాయలు దొరుకుతాయో ఆ సీజన్లో కూరగాయలు తీసుకోవచ్చండి. అలాగే పళ్ళు కూడా ఆ సీజన్లో దొరికేవన్నీ తీసుకోవచ్చు. తీసుకోకూడదని ఏం లేదు. ఆహారం ఒకేసారి తినలేకపోయినా 3-4 సార్లు ఆహారం తీసుకోవాలి. తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం పాటించవలసింది మజ్జిగ ఉప్పు నీళ్లు అన్నది ఈ ఎండాకాల సూత్రం అండి. అందుకనే మనకి రోడ్డు మీద కూడా ఈ చలివేంద్రాలు పెట్టేసేసి ఎక్కడెక్కడ మజ్జిగ ఉప్పు ఇవన్నీ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద సర్వీస్ ఎండాకాలంలో. ఇక మనం కాస్త దూరం నడవగానే మళ్ళీ మంచినీళ్ళు తాగవలసి వస్తాయి. ప్రతి వాళ్ళు వాటర్ క్యారీ చేయాలి, వాళ్ళతో పాటు వాటర్ తీసుకెళ్లి వాటర్ తాగుతూ ఉండాలండి.
1: అయితే ఈ కాల మార్పు అనేది వడదెబ్బ రూపంలోనే కాకుండా ఇంకా ఏమన్నా అనారోగ్య లక్షణాలను చూపిస్తుందా?
0: అంటే వడదెబ్బ రూపంగానే కాకుండా అంటే స్కిన్ మీద ఎక్కువ ఉంటుందండి అల్ట్రావైలెట్ రేస్. ఇది కాకుండా నీరసం ఒకటి ఎక్కువైపోతుంది. మనకి షుగర్ అన్నట్లయితే షుగర్ వలన కూడా మనకి ప్రమాదకరమైన స్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. బీపీ ఇవన్నీ కూడా మనకి ఇది అలాగే మనకి ఇతర వ్యాధుల్ని ఎక్కువ చేస్తుంది. అందుకని మనం కంట్రోల్లో చూసుకోవాలి ప్రతిదీ. ఏదైనా మనకి తర్వాత ఆహార కడుపులో నొప్పి ఒకటి ఎక్కువ వస్తుంది. ఎందుకని డీహైడ్రేషన్ వలన సరైన వాటర్ తీసుకోక మనకి తర్వాత ఏమో మనకి మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువ ఏర్పడతాయి. అందుకని మంచినీళ్ళు తాగమంటున్నాం. లేకపోతే ఏమవుతుంది, యూరిన్ మంట వస్తుంది. విపరీతంగా యూరిన్ పాస్ చేయాలంటే మూత్రం పాస్ చేసేటప్పుడు మంట వస్తుంది. ఎందుకని మనకి యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎల్లోగా ఉంటుంది, రంగు మారిపోతుంది. ఈ రంగు మారిపోవడానికి కారణం ఏంటంటే తగినంత వాటర్ శరీరంలో లేదు అని. అందుచేత ఏం చేయాలి, వాటర్ తీసుకుంటూ ఉండాలి అండి. అందుకని మూత్రపిండాల వ్యాధులు కూడా ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ, మూత్రపిండాల రాళ్లు కూడా ఎక్కువే. అందుకని మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కేర్ తీసుకోకపోతే అనవసరంగా సఫర్ అవుతాం. పెద్దవాళ్ళు చూడండి ఎక్కువ మంది చనిపోయారని వస్తుంది. వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోపోబట్టి ఇవి తెలియపోబట్టే చనిపోతున్నారు. ఇవి గనక తెలిసినట్టయితే వాళ్ళు చనిపోరు ముసలివాళ్ళు. అందుకని ఇంట్లో ఉన్నవాళ్ళు ముసలివాళ్ళ కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎండ టైంలో వాళ్ళని బయటికి రానివ్వకుండా మనం చుట్టూరా చల్లగా ఉండేటి చేసి నీళ్లు ఎక్కువ తాగమని చంటి పిల్లలకి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎక్కువ.
1: బాగుందండి. అయితే ఈ వడదెబ్బ ఒక్కసారిగా జ్వరాన్ని మనకి చూపించి మిగతా లక్షణాలు కూడా కనిపిస్తాయి. మనం డాక్టర్ గారిని సంప్రదించే లోపు మీరు చెప్పినట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రథమ చికిత్స ద్వారా నయం చేసుకోగలిగితే ప్రమాదాల నుండి గట్టెక్కొచ్చు.
0: తప్పకుండా అండి, మన ప్రమాదం రాకుండా చేసుకోవచ్చు. కానీ ఎండాకాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకున్నట్టయితే చంటి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ అలాగే ఆటలు ఆడేవాళ్ళు ఆ టైంలో ఆటలాడకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ అన్నట్టుండాలి. పనిచేసేవాళ్ళు, బయటకి పనిచేసేవాళ్ళు కూడా పొద్దున 5 గంటల నుంచి పనిచేయాలి, 9 గంటల దాకా. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మానేసేయాలి పని, మళ్ళీ సాయంత్రం చేయాలి. 10 గంటలు మార్చుకోవాలి. మార్చుకున్నట్లయితే ప్రమాదం లేకుండా ఉంటుంది.
1: జాగ్రత్తలు పాటించినట్లయితే పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు ఎండాకాలంలో.
0: అవునండి,
1: ధన్యవాదాలండి. చక్కగా తెలియజేశారు మారు గారు.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ జి మారు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే ఉందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. సోమనాథ్ ఆలయ శిఖరంపై కుంభాభిషేక క్రతువు పూర్తి చేశారు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయ శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని కొనియాడారు. ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు.
1: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को జిస్నే మానవ మాత్రకే కళ్యాణ్ కీ సీఖ్ సముచే విశ్వకో దీ హై. మై యహాన్ దేఖ్ రహా హూ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
0: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్యకిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది. హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, ఒక సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోం విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: एक जमाना था जब संकट आता था तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే, సోనా నహీ ఖరీదేంగే, విదేశీ ముద్రా బచానే కే లియే హమారీ దేశ్ భక్తి హమే చునౌతీ దే రహీ హై, ఔర్ హమే ఇస్ చునౌతీ కో స్వీకార్ కర్తే హుయే విదేశీ ముద్రా కో బచానా హోగా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్టపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ, అంకితభావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకితభావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ది శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికున్న నిబద్దతను చాటి చెబుతుందని శాస్త సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ది చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడిపి వృద్ధి దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:50

ఐదు నిమిషాల వరకు అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్స్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్స్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా కచ్ ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట

0: అవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ కరెక్ట్ సమాధానం అండి. జాబా భూపేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పాపినేపాల నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ సమాధానం అండి. ఇంకా దైదా భిక్షం, వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, నల్గొండ జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా నాగేంద్రప్ప ఉడేవు, మొలకలమూరు నుంచి, కర్ణాటక నుంచి రాంగ్ సమాధానం అండి. బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి, వెంకటేశ్వర్లు, చెన్నూరు, సౌదామిని ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం పంపించారు. భాస్కర్ రావు, శ్రీకాకుళం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కళ్యాణి గారు, చీరాల నుంచి కరెక్ట్ సమాధానం. శ్రావణ్ కుమార్, రమణమ్మ, నెల్లూరు జిల్లా లేకుంట నుంచి కరెక్ట్ సమాధానం. ఇంకా సుభాషిణి, రామకృష్ణయ్య, ఎనమడుగు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. వీరు కోట మన్మథరావు గారు పంపించారు, ఇందాకటి సమాధానానికి పంపించారు. వీరు కరెక్టేనండి, మీ సమాధానం ఇప్పుడు పంపించారు. ఇందాక పంపించలేదు కదండి, మీ సమాధానం ఇప్పుడే పంపించారు. రెండో ప్రశ్నకు కూడా సమాధానం పంపించండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి నెల్లూరు నుంచి. ఓకేనండి, అందరూ చాలామంది కూడా పంపించారు, ఇంకా నలుగురు ఉన్నారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాల నుంచి, అలాగే ఫక్రుద్దీన్ గారు ఫైజా అనంతపురం నుంచి, కోటేశ్వరరావు దొడ్డిపట్ల కోటేశ్వరరావు రాత్రి నుంచి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. కరెక్ట్ సమాధానం ఏంటంటే, గోండు గిరిజలను తలపై నమలపించాలని అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం ఏది అని అంటే అది గుస్సాడి నృత్యం అండి. చాలామంది కరెక్ట్ సమాధానమే పంపించారు. పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం ఇంతేనండి. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంధి విచ్ఛేద్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ కె కుమారస్వామి, విద్యార్థిని కె భాగ్యశ్రీ. వినండి 10వ తరగతికి హిందీ పాఠం సంధి విచ్ఛేద్.
2: నమస్కార్ అధ్యాపక్ జీ.
3: నమస్కార్ భాగ్యశ్రీ, ఆవో బైఠో.
2: ధన్యవాద్ మహోదయ్. ఆజ్ కౌన్ సా పాఠ్ పఢాయేంగే అధ్యాపక్ జీ?
3: ఆజ్ హమ్ వ్యాకరణ కా పాఠ్ సంధి విచ్ఛేద్ పఢేంగే.
2: ठीक है अध्यापक जी.
3: पाठ्यांश की चर्चा करने से पहले ये बताओ, वर्णों के मुख्य रूप से कितने भेद हैं? मन वर्णमालोने अक्षरालु मुख्यंगा एन्नि रकालु?
2: अच्चुलु हल्लुलु अनि रेंडु रकालु.
3: ठीक है, हिंदी में इन्हें स्वर और व्यंजन कहते हैं. हिंदी में आ से औ तक 11 स्वर और का से हा तक 33 व्यंजन वर्ण हैं. इन दोनों प्रकार के वर्णों के अलावा अनुस्वार और विसर्ग भी हैं, जो अयोगवाह कहलाते हैं. साधारणतया इनको अम और अहा कहते हैं.
2: अम अहानु कूडा कल्पकुंटे हिंदी वर्णमालालो मोत्तम 46 अक्षरालु उन्नाय कदंडी.
3: अवुनु. इक संधिनी गुरिंची नेर्चुकुंदाम. परस्पर संबंध रखने वाले दो वर्णों के मिलन से जो विकार होता है उसे संधि कहते हैं. परस्पर संबंधं गल रेंडु अक्षराल कलयिकतो जरिगे मार्पुनु संधि अंटारु. उदाहरण के लिए राम प्लस आलय, दोनों मिलकर रामालय. यहां राम शब्द के अंत में म प्लस आ माने आ वर्ण है और आलय शब्द के आरंभ में आ वर्ण है. इस प्रकार आ और आ दोनों स्वर मिलकर आ का रूप धारण करते हैं. इसी मिलन और परिवर्तन को संधि कहते हैं.
2: ठीक है अध्यापक जी.
3: संधि के मुख्य रूप से तीन भेद हैं, स्वर संधि, व्यंजन संधि और विसर्ग संधि. जब दोनों शब्दों के स्वरों का मेल होता है

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి హరిశ్చంద్రుని పాత్రాభినయం వింటారు. నిర్వహణ శ్రీ పుప్పాల వీరాంజనేయులు. హార్మోనియం శ్రీ కె. రాజ్కుమార్.

స్వామి యొక్క వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా? కాదు కాదు, వీరదాసుడా. రాత్రి అంతయు వల్లకాటి యందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చునప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని ఈ సురాభాండమును నాకిప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంబరాదేవికి ఆస్థానం బగుమదీయ భుజపీఠిపై ఇట్లధిష్ఠించి ఉన్నావు. ఇంకా త్వరపడి శ్మశాన

అప్పుడే బ్రహ్మాండమంతయును ఆవరించి కన్నులున్న వారి సైతము గృడ్డివాండ్రను చేయుచున్నది కదా ఈ అంధకారము.

కాలము నలంచి

తాకి వేల తాంగికి ముసుగు కమల జన్

అది పిశాచి బాంధవ

కొలువలోన కాల్పబడదు శవాల కంకాల సమితి. రవములే జసగుచు.

చెడ్డా. అహో ఎవరు వారు? కాటి సుంకొంపు చెల్లింపకయే శివనమున మసనమున కాల్పయే కదా మనుదుల.

ఎంత పొరబడి తిని సగము కాలుచు బరువు లేక నిత్య నిలువున పైకి లాచిన శవమును ప్రాణిగా భావించుతుని కదా అయ్యయ్యో అయ్యయ్యో ఈ కళాబు

చూపు దుస్థితి ఎంత జాలింగుల పెనిది. మాయా జగంబె నిత్యమని సంభావించి మోహం

జగతా.

మాంత్రికలు అంతరి ఇచ్చో నా

విఠలేక్షనుండు మితోదక్షనుండు నజ్జ కదలిల్చి ఆడు రంగస్థలము. ఇది మరణదూత దీక్షనొవ్వు దుష్టులయ అవని పాలించు భస్మసింహాసన.

మీరింతవరకు సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి హరిశ్చంద్రుని పాత్రాభినయం విన్నారు. నిర్వహణ శ్రీ పుప్పాల వీరాంజనేయుడు. హార్మోనియం శ్రీ కె. రాజ్కుమార్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమోన్ అనితా పాడిన పాట

కార్యక్రమంలో చివరిగా వినండి మల్లెపువ్వు చిత్రం కోసం కార్తీక్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా, ప్రతిరోజు మనం రోడ్లపై ప్రయాణిస్తూనే ఉంటాం, కానీ చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి గ్లోబల్ రోడ్డు సేఫ్టీ వీక్ నిర్వహించబడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ కలిసి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ ప్రత్యేక వారోత్సవాన్ని ప్రారంభించాయి. మొట్టమొదటిసారిగా ఈ వారోత్సవాలను 2007 April 23 నుండి 29 వరకు నిర్వహించారు. దీనిని రోడ్డు భద్రత అనేది ప్రమాదం కాదు, రోడ్డు సేఫ్టీ ఈజ్ నో యాక్సిడెంట్ అనే నినాదంతో ప్రారంభించారు. రోడ్డు ప్రయాణాలను తగ్గించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు పౌర సమాజాన్ని ఏకం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే 2013 నుండి ప్రతి 2 ఒకసారి మే నెలలో ఈ వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 2021 నుండి 2030 రోడ్డు భద్రతా దశాబ్దంగా ప్రకటించి 2030 నాటికి రోడ్డు మరణాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏట సుమారు 13 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది కేవలం సంఖ్య కాదు, ఎన్నో కుటుంబాల కన్నీటి గాథ. ఈ సంవత్సరం థీమ్ మేక్ వాకింగ్ సేఫ్, మేక్ సైక్లింగ్ సేఫ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వీధులు కేవలం వాహనాలకే కాదు, పాదచారులకు మరియు సైకిల్ తొక్కేవారు కూడా సురక్షితంగా ఉండాలి. ప్రపంచంలో లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడం ఎంతో అవసరమైంది. ఈ గ్లోబల్ రోడ్డు సేఫ్టీ వీక్ ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే సందేశం ఇవ్వడం, వేగ నియంత్రణపై అవగాహన కల్పించడం, పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మనము పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు: ట్రాఫిక్ సిగ్నల్ను తప్పకుండా పాటించాలి, బైక్పై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలి, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలి. ముఖ్యంగా యువత వేగం కంటే జీవితం గొప్పదని గుర్తుంచుకోవాలి.
1: కార్యక్రమంలో ఇప్పుడు చలో చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట వింటారు.

ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త, ఆధ్యాత్మిక చింతకుడు, మానవ విలువకు ప్రతీక అయిన జిడ్డు కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. జిడ్డు కృష్ణమూర్తి గారు 1895 మే 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లెలో జన్మించారు. ఆయన తండ్రి పేరు జిడ్డు నారాయణయ్య, తల్లి పేరు సంజీవమ్మ. సాధారణ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కృష్ణమూర్తి గారు చిన్నప్పటి నుంచే ప్రశాంత స్వభావం కలిగిన బాలుడిగా ఉండేవారు. చిన్న వయసులోనే ఆయనను థియోసాఫికల్ సొసైటీ సభ్యులు గుర్తించారు. ప్రపంచానికి గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఎదుగుతారని భావించి ప్రత్యేక శిక్ష ఇచ్చారు. తరువాత కృష్ణమూర్తి గారు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. సత్యం అనేది ఎలాంటి

0: మార్గానికి చెందినది కాదు. అంటే మనిషి తనలోని నిజాన్ని తానే తెలుసుకోవాలని ఆయన చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటిస్తూ మానవత్వం, స్వేచ్ఛ, భయం లేని జీవితం, ప్రేమ, శాంతి గురించి ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన బోధనల్లో ముఖ్యంగా మనసును అర్థం చేసుకోవడం, భయాన్ని జయించడం, ప్రకృతిని ప్రేమించడం, మానవ సంబంధాలకు విలువ ఇవ్వడం, అంధవిశ్వాసాలను విడనాడడం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన ఆలోచనలు భారతదేశానికే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తత్వవేత్తలు ఆయన మాటల ద్వారా ప్రేరణ పొందారు. విద్య అంటే కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడం కాదు, మంచి మనసున్న వ్యక్తిగా ఎదగడం కూడా ముఖ్యమని ఆయన చెప్పేవారు. ఈ ఆలోచనతో ఆయన భారతదేశంతో సహా అనేక దేశాల్లో విద్యా సంస్థలను స్థాపించారు. జిడ్డు కృష్ణమూర్తి గారు 1986 February 17 అమెరికాలో కన్నుమూశారు. ఆయన ఆలోచనలు ఇంకా కోట్లాది మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. జిడ్డు కృష్ణమూర్తి గారి జీవితం యువతి యువకులకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనలోని భయాలను జయించి నిజాయితీతో జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఆర్యా 2 చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట వింటారు.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

మన దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి మహానుభావుల్లో ఒకరు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడు అయిన అసఫ్ అలీ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. అసఫ్ అలీ గారు 1888 May 11 ఢిల్లీలో జన్మించారు. ఆయన తండ్రి పేరు అబ్దుల్ అలీ, తల్లి పేరు తైబా బేగం. చిన్నప్పటి నుంచే విద్యపై ఆసక్తి కలిగిన ఆయన ఉన్నత చదువులు పూర్తి చేసి న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఎంతో చురుకుగా పాల్గొన్నారు. అలాగే మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు అసహకార ఉద్యమంలో పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు. అసఫ్ అలీ గారు గొప్ప న్యాయవాది. భగత్ సింగ్ సహచరుల తరఫున కోర్టులో వాదించి దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్రం తరువాత భారతదేశానికి అమెరికాలో తొలి రాయబారిగా సేవలందించారు. అలాగే ఒడిశా రాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయనకు ప్రత్యేకంగా పెద్ద పురస్కారాలు లభించకపోయినా దేశానికి చేసిన సేవలకు గాను ప్రజల గౌరవం మరియు చరిత్రలో చిరస్థాయి స్థానం లభించింది. భారత స్వాతంత్ర సమరయోధుల్లో ఆయన పేరు గౌరవంగా నిలిచిపోయింది. అసఫ్ అలీ గారు 1953 April 2 స్విట్జర్లాండ్ దేశంలో బెర్న్ నగరంలో మరణించారు. ఆయన ఆ సమయంలో భారతదేశ రాయబారిగా విదేశీ సేవల్లో ఉన్నారు. దేశభక్తి, న్యాయం, సేవాభావం ఉంటే మనిషి చరిత్రలో చిరస్థాయిగా నిలవగలడని ఆయన నిరూపించారు. కార్యక్రమంలో ఇప్పుడు మగధీర చిత్రం నుంచి అనుజ్ గురువారా రీటా పాడిన పాట వింటారు.

ఉర్దూ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప కథాకారుడు, సామాజిక వాస్తవాలను నిర్భయంగా రచించిన మహానుభావుడు సాదత్ హాసన్ మంటో గారి జయంతి సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం. సాదత్ హాసన్ మంటో గారు 1912 మే 11 తారీఖున భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న సమ్రాలా సమీపంలోని పపరౌడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు గులాం హాసన్ మంటో. ఆయన ఒక న్యాయమూర్తిగా పనిచేశారు. తల్లి పేరు సర్దార్ బేగం. తల్లి ప్రేమ, తండ్రి క్రమశిక్షణ మంటో గారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. చిన్నప్పటి నుంచే మంటో గారికి చదువుపై, కథలపై ఆసక్తి ఎక్కువ. తరువాత ఉర్దూ సాహిత్యంలో ప్రముఖ రచయితగా ఎదిగారు. సమాజంలోని నిజాలను ఎలాంటి భయము లేకుండా తన కథల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఆయన రచించిన ప్రసిద్ధ కథల్లో టోబా టెక్సింగ్, పోల్దో తండా, గోస్ట్ రూహ్ వంటి కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. మంటో గారు కొంతకాలం బాంబే సినీ పరిశ్రమలో కూడా కథా రచయితగా పనిచేశారు. సినిమాల కోసం సంభాషణలు, కథలు రాసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాదత్ హాసన్

మంటో గారు 1955 జనవరి 18వ తారీఖున లాహోర్లో కన్నుమూశారు. మరణానంతరం ఆయన ప్రతిభకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం లభించింది. 2012 పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌరవ పురస్కారాల్లో ఒకటైన నిషాన్ ఈ ఇంతియాజ్ అవార్డును మరణానంతరం ప్రదానం చేసింది. జీవితంలో ఎన్నో విమర్శలు, ఆర్థిక కష్టాలు ఎదురైన మంటో గారు ఎప్పుడూ సత్యాన్ని రాశారు. ఆయన రచనలు మానవత్వాన్ని ప్రతిబింబించే అద్దంలా నిలిచాయి. కార్యక్రమంలో ఇప్పుడు చిరుత చిత్రం నుంచి రంజిత్ గీతామాధురి పాడిన పాట వింటారు.

0: चयन की अधिसूचना जारी कर दी है। ये अधिनियम इस वर्ष 1 जुलाई से देश भर में लागू हो जाएगा। अधिनियम का उद्देश्य एक वित्तीय वर्ष में रोजगार गारंटी को 100 दिन से बढ़ाकर 125 दिन करना है। निर्धारित समय में काम नहीं मिलने पर बेरोजगारी भत्ता देने का भी प्रावधान है। पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री भूपेंद्र यादव ने कहा है कि बाघ, शेर, चीता जैसे बिग कैट्स के संरक्षण के लिए कॉरपोरेट फंडिंग बहुत जरूरी है। नई दिल्ली में एक कार्यक्रम में उन्होंने बताया कि भारत अगले महीने राष्ट्रीय राजधानी में पहले अंतर्राष्ट्रीय बिग कैट्स शिखर सम्मेलन की मेजबानी करेगा। बंबई शेयर बाजार का संवेदी सूचकांक आज 1313 अंक की भारी गिरावट के साथ 76015 पर बंद हुआ। निफ्टी 360 अंक कम होकर 23816 पर आ गया। एएफसी अंडर 17 एशिया कप महिला फुटबॉल का क्वार्टर फाइनल भारत और मेजबान चीन के बीच सुझाव में खेला जा रहा है। ताजा समाचार मिलने तक चीन ने 2-0 की बढ़त बना ली थी। उधर आईपीएल क्रिकेट में आज दिल्ली कैपिटल्स का मुकाबला पंजाब किंग्स से होगा। ये मैच धर्मशाला में शाम 7:30 बजे से खेला जाएगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani. The news read by Anuja Kumar. Prime Minister Narendra Modi has said Somnath Temple in Gujarat stands tall and eternal and showcases the country's civilizational courage and unbroken devotion. Mr. Modi today performed Mahapuja followed by the Kumbhabhishek and flag hoisting ceremony at the temple as part of the Somnath Amrit Mahotsav. The celebrations mark 75 years since the inauguration of the restored temple dedicated to Lord Shiv. In a social media post, Prime Minister Modi said, 1,000 years ago, the first of many attacks on Somnath took place. Mr. Modi said, the doors of the newly rebuilt Somnath Temple opened in 1951 in the presence of the then President Dr. Rajendra Prasad, proclaiming to the world that while the attackers have faded into the dust of history, the soul of Bharat endures. Earlier, addressing the gathering at the temple, Prime Minister Modi said, India is moving ahead with self-confidence and that the country's cultural heritage has played a key role in this progress. He said the reconstruction of the temple by Sardar Vallabhbhai Patel reflected India's commitment to preserving its heritage with pride.
2: Azadi ke samay, Sardar Sahab ne 500 se jyada riyasaton ko jodkar एक भारत का आधुनिक स्वरूप गढ़ा था, तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
1: The government today informed that there is no shortage of any petroleum products in the country and India has a stock of 60 days of crude oil, 60 days of natural gas and 45 days of LPG. This was informed during the 5th meeting of the informal group of ministers on West Asia, chaired by Defence Minister Rajnath Singh in New Delhi today. The meeting took stock of the latest developments in the conflict and discussed ways to bolster country's readiness to ensure its minimum effect on the people. India is among the few countries where petroleum prices have held steady throughout this period of global volatility, even after more than 70 days since the conflict started. During the meeting, it was informed that the foreign exchange reserves stand at a comfortable $703 billion. Defence Minister Rajnath Singh directed the officials to take concrete steps to implement the Prime Minister's appeal at the ground level. The Prime Minister had exhorted the people to reduce petrol and diesel consumption by using metros and public transport and opting to carpooling. He had also urged the citizens to help conserve foreign exchange reserves by refraining from unnecessary foreign travel, choosing domestic tourism and celebrations within India, and avoiding non-essential gold purchases for a year. West Bengal Chief Minister Shubhendu Adhikari today said that the state government has decided to transfer land to the Border Security Force within 45 days for erecting a fence along the Bangladesh border. Mr. Adhikari announced the implementation of the centre's flagship Ayushman Bharat Health Scheme and several other initiatives of the central government in the state. Besides, the tenures of the nominated members, directors and chairpersons of the non-statutory boards, organizations, bodies and public sector undertakings of the state government of the West Bengal have been terminated today with immediate effect. The decisions were taken in the first cabinet meeting held today after the formation of the new government in the state following the recent assembly polls. Benchmark domestic equity indices fell around 1.5% today as a fresh flare-up in US and Iran tensions led to a rise in crude oil prices and dampened investor sentiment. The BSE Sensex plunged 1,313 points to close at 76,015. The NSE Nifty lost 360 points to settle at 23,816. In cricket, India continued to hold the number one position in the latest ICC Men's ODI team rankings following the annual update released today. India's rating slipped by 1 point from 119 to 118. New Zealand is on the second position, gaining 2 points to move up to 113. Australia stayed third with an unchanged rating of 109. The biggest movement inside the top five came from South Africa, which climbed above Pakistan to move into the fourth place. And that is the end of this news bulletin.
3: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
6: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4,000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
8: ది నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్ విల్ నాట్ బి వన్ ఓన్లీ బై క్యాపిటల్, ఇట్ విల్ బి వన్ బై నాలెడ్జ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ స్పీడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు ఎంగేజ్ విత్ ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎన్ ఇన్స్టిట్యూషన్ దట్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇండియా stands today talent, innovation, energy security and manufacturing ecosystem, the fastest will define the next global economic order.
7: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి హోంమంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్టంలో పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడానికి, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం 2026 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగానే కంకిపాడు గ్రామంలో 2.75 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలను అందించడానికి పోలీసు శాఖ సంసిద్దంగా ఉందని, మహిళల భద్రత కోసం విమెన్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి అనిత తెలియజేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని సన్టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కరుణాకరంతో లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి మైస్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని, మౌలిక సదుపాయాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని ఆసుపత్రుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారదర్శకమైన సేవలను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా అధిక భాగం నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యుల నియామకం, రొటేషన్ పద్దతిలో నర్సులను 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
9: గత 2 సంవత్సరాల్లోనే 8600 నియామకాలని కింద స్థాయి ఎఫ్ఎన్ఓల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా చేపట్టడం జరిగింది. అది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెర్షరీ హెల్త్ లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఖాళీలు నియామకాలు చేపడం జరిగింది. సెకండరీ హెల్త్ లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్ల కొరత ఉంటే వాటిని గుర్తించి దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్ లో నియామకాలు చేపట్టడం జరిగింది.
7: ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత పెంచి మరింత విస్తృతపరచడంతో పాటు నకిలీ వైద్యాన్ని నియంత్రించేందుకు మార్పులు తీసుకురానున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాంప్రదాయ ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునాని, నాచురోపతి ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022 సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్య రంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పోక్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని తెలిపారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
10: ఇదిగో కోడల్ పిల్ల.
11: ఏంటత్తయ్య?
10: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
11: ఏంటవి?
10: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
11: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
10: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం. ఎలాగంటే యూపీఐతో?
11: అలాగా.
10: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
11: అదేంటత్తయ్య?
10: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
11: అబ్బా చాలా అండి అత్తయ్య.
12: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం. ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది.
13: ఓ లవ్లీ, వెల్ డన్.
5: బిజినెస్ లో అప్రూవ్ అయింది. ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి.
13: కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ.
5: మీరెవరు?
14: ఆర్బీఐ అంటోంది.
5: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
15: టిఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అవోచత్ యత్ సోమనాథ అమృత పర్వ న కేవలం భూతకాలస్య ఉత్సవః అస్తి అపితు ఆగామి సహస్ర వర్షాని యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా సూత్రో భవిష్యతి. మందిరస్య పునరుద్ధారస్య పంచ సప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. పశ్చిమ బంగాళ రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారీ అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్య సర్వకారేణ బాంగ్లాదేశ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూ హస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. కేంద్ర ప్రశాసనేన పంచవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః విబిజి రామ్జీ ఇతి అధిసూచితః. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే. సహైవ అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. అపి చ క్రీడా వార్తాసు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ దిల్లీ క్యాపిటల్స్ దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. अथ विस्तृतीकृताः वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सोमनाथ मन्दिरे सोमनाथ अमृत पर्व महोत्सवावसरे विशेष पूजाम् अकरोत्. मन्दिरस्य पुनरुद्धारस्य पञ्चसप्तति वर्षाणां पूर्णतामालक्ष्य एषा महापूजा आयोजिता. महापूजायाः अनन्तरं कुम्भाभिषेकः ध्वजारोहण समारोहश्चापि सम्पन्नः. अवसरे अस्मिन् भाषमाणः प्रधानमन्त्री प्रावोचत् यत् सोमनाथ मन्दिरं देशस्य शाश्वत आत्मनः दिव्यतायाः सहैव अगाध श्रद्धायाः प्रतीकं वर्तते. तेन प्रोदीरितं यत् सोमनाथ अमृत पर्व केवलं भूतकालस्य उत्सवः नास्ति अपितु आगामि सहस्र वर्षाणि यावत् राष्ट्रस्य कृते प्रेरणास्तोत्रः भविष्यति.
2: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
15: राष्ट्रीय प्रौद्योगिक दिवसावसरे प्रधानमंत्री प्रोक्तवान यत् अद्यतन दिवसे एवं भारतस्य దేశస్య ఆద్యత్వేన పరమాణు త్రయాణాం పరీక్షణం జాతం. అనేన అస్మాకం వైజ్ఞానికాః విశ్వస్య పురతః భారతస్య సామర్థ్యం ప్రదర్శితవంతః.
2: దునియా భర్ కీ శక్తియా భారత్ కో దబోచనే కే లియే మైదాన్ మే ఉతరి. అనేక ప్రకార కే బంధన్ లగ్ గయే. ఉస్ సమయ పూరీ దునియా కా దబావ్ భారత్ పర్ థా. లేకిన్ అటల్ జీ కే నేతృత్వ మే బీజేపీ సర్కార్ నే దిఖాయా థా కి హమారే లియే రాష్ట్ర ప్రథమ హై. దునియా కీ కోయ్ తాకత్ భారత్ కో జుకా నహీ సక్తి.
15: పూర్వాహ్ణె ప్రధానమంత్రి ప్రభాస్ పాటనం సంప్రాప్య హమీరజీ గోహిల్ క్షేత్రం యావత్ 1 కిలోమీటర్ దీర్ఘం పథ ప్రదర్శనం అకరోత్. అస్మిన్ కార్యక్రమే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలః, ఉపముఖ్యమంత్రి హర్ష సంఘవీ చ తేన సహ ఉపస్థితౌ ఆస్తాం. ప్రధానమంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేలస్య ప్రతిమాయాం పుష్పార్పణం విధాయ శ్రద్ధాంజలిం సమర్పితవాన్. పశ్చిమబంగాళరాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్య సర్వకారేణ బాంగ్లాదేశ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూహస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. నూతన ప్రశాసనస్య నిర్మాణానంతరం ప్రథమాయాం మంత్రిమండల గోష్ఠ్యాం ఏతే నిర్ణయాః స్వీకృతాః. ముఖ్యమంత్రిణా స్పష్టీకృతం యత్ ఆగామి 45 దినేషు సీమా ప్రాచీర రచనార్థం భూమ్యధికారః సీమా సురక్షా బలాయ ప్రదాస్యతే.
16: ఆజ్ పహలే కేబినెట్ మే హమ్ లోగ్ VSF కో ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ కర్నే కా డిసిషన్ లే లియా హై. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ఆజ్ సే శురూ హోగా. పహలే కేబినెట్ యే ఆనే వాలా 45 డేస్ కే అందర్ పూరా కే పూరా జమీన్ MHA కో ట్రాన్స్ఫర్ కరేగా. VSF ఫెన్సింగ్ పూరా కర్ దేగా ఔర్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ కా జో హమారీ ప్రాబ్లమ్ చల్ రహా హై యే భీ కుచ్ దిన్ కే అందర్ రిజాల్వ్ హో జాయేగా.
15: ముఖ్యమంత్రిణా శ్రీ అధికారి ఇత్యమునా రాజ్య కేంద్ర సర్వకారస్య మహతి ఆయుష్మాన్ భారతం స్వాస్థ్య యోజన అన్యాః చ రాష్ట్రీయ యోజనాః ప్రవర్తయితుం ఘోషణా కృతా. అనేన సహైవ మంత్రిమండలేన విద్యాలయ శిక్షక పదానాం ఆవేదకానాం కృతే ఆయుః సీమాయాం 5 వర్షాణాం వృద్ధిః అపి స్వీకృతా యేన యువభిః అధికారావసరాః ప్రాప్స్యంతే. संस्कृतवार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति. प्रधानमंत्री नरेन्द्र मोदी प्रोक्तवान् यत् केन्द्र సర్వకారస్య నిరంతర ప్రయాసైః భారతం పశ్చిమ ఏషియా సంఘర్షేణ ఉత్పన్నస్య ఊర్జా సంకటస్య ప్రభావీరీత్యా ప్రబంధనం కరోతి. తెలంగాణ రాజ్యస్య రాజధాన్యాం హైదరాబాద్ నగరె ఏకాం జనసభాం సంబోధయన్ శ్రీమోదీ నాగరికేభ్యః ఆహ్వానం అకరోత్ యత్ ఆగామి 1 వర్షం యావత్ తైలంధనానాం సంయమిత ఉపయోగః కరణీయః. తేన అనపేక్షిత విదేశ యాత్రాభ్యః దూరీకరణం, స్వర్ణ క్రయణే నియంత్రణం తథా చ స్థానీయ వస్తూనాం ప్రాధాన్యం స్వీకర్తుం విశేషః ఆగ్రహః విహితః యేన దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా స్యాత్.
2: ఆజ్ జో సంకట్ హై ఉస్మే హమే విదేశీ ముద్రా బచానే పర్ భీ బహుత్ జోర్ దేనా హోగా, క్యోంకి దునియా మే పెట్రోల్ డీజల్ ఇతనా జ్యాదా మహంగా హో గయా హై. తో హమ్ సబ్ కా దాయిత్వ హై కి పెట్రోల్ డీజల్ కి ఖరీద్ పర్ జో విదేశీ ముద్రా ఖర్చ్ హోతీ హై హమే వో ముద్రా భీ బచానీ హై. వైశ్విక సంకటో సే జో చునౌతీ ఆయీ హై హమే ఉన్ చునౌతీయో కో పరాస్త్ కర్నా హోగా.
15: కేంద్ర ప్రశాసనేన 25-ఉత్తర-2000తమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః VBG-రామ్జీ ఇతి అధిసూచితః. అధినియమోయం అస్య వర్షస్య జులై మాసస్య ప్రథమ దినాంకాత్ కృత్స్నేహి దేశే ప్రవర్తయిష్యతే. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే. అద్య ప్రకాశితేన SBI శోధ ఇత్యస్య ప్రతివేదనేన అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. ప్రతివేదనే ఇదమపి ప్రోక్తం యత్ GDP వృద్ధిః ప్రాయః 7.2% భవిష్యతి. पश्चिम बंगाल राज्ये भारतीय जनता दलं विरुद्ध संयुक्त विपक्षी मोर्चा इति निर्मातुं ममता बैनर्जी महोदयायाः प्रस्तावः कांग्रेस वामपंथी दलैः निराकृतः। तृणमूल कांग्रेस नेत्री ममता बैनर्जी कांग्रेस

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రొయ్యలు పీతల వ్యర్థాల నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులు ఈ అంశంపై కుమారి కె కుముద గారితో పరిచయం వింటారు.
1: కుముద గారు నమస్కారం అండి.
2: నమస్తే మేడం.
1: మీరు ఇక్కడ కృష్ణా జిల్లా భావదేవరపల్లిలో ఉన్నటువంటి శ్రీ ఎంవికేఆర్ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి.
2: అవును మేడం.
1: ఇప్పుడు మనకి ఆక్వా రంగం విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చేపల పెంపకం మీద కానీ రొయ్యల పెంపకం పీతల పెంపకం వీటి మీద రైతు సోదరులందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అలాగే వారికి ఉన్న వ్యవసాయ భూమిని కూడా ఎక్కువగా ఈ చేపల చెరువులుగా మార్చేస్తూ ఉన్నారు కదండి.
2: అవును మేడం.
1: ఇటువంటి నేపథ్యంలో వారు ఈ చేపల నుంచి కానీ రొయ్యల నుంచి కానీ విలువ ఆధారిత ఉత్పత్తులు కానీ ఉప ఉత్పత్తులు కానీ తయారు చేసుకుని దాని ద్వారా కూడా ఆదాయాన్ని గడిస్తూ ఉన్నారు కదండి. రొయ్యల నుంచి కానీ అలాగే పీతల నుంచి కానీ కొన్ని వ్యర్థాలు అనేవి విడుదలవుతూ ఉంటాయి కదా, వాటి ద్వారా ఎటువంటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఈ విషయాలన్నీ మీ ద్వారా ఈ రోజు మన రైతు సోదరులందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాం అండి.
2: తప్పకుండా మేడం.
1: ముందుగా అసలు ఈ రొయ్యల విషయం కానీ పీతల విషయం కానీ మనం చూసుకున్నట్లయితే ఈ వ్యర్థాల యొక్క ప్రాధాన్యత ఏంటంటారు?
2: గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశం ఆక్వాకల్చర్లో పురోగతిని సంతరించుకుంటుంది. అందులోనూ ముఖ్యంగా రొయ్యలు మరియు పీతల పెంపకంలో అభివృద్ధి చెందుతుంది. దీంతోపాటు విదేశాలలో రొయ్యలకు అధిక డిమాండ్ ఉండడం వలన ఆక్వారంగంలో మన భారతదేశం ఒక మార్గదర్శకంగా ఏర్పడింది. ముఖ్యంగా ప్రాసెసింగ్ పరిశ్రమల నుండి రొయ్యలను మరియు పీతలను ఎగుమతి చేయడంలో మన భారతదేశానికి ఆర్థికంగా అధిక లాభాలు చేకూరుతుంది. అదే సమయంలో ప్రాసెసింగ్ పరిశ్రమ నుండి వ్యర్థాలు కూడా ఎక్కువ మొత్తంలో విడుదలవుతుంది. అనగా సంవత్సరానికి సుమారు 125,000 నుండి 150,000 టన్నుల వరకు వ్యర్థాలను విడుదల చేస్తుంది. వ్యర్థ పదార్థాల పెరుగుదల వలన పర్యావరణ సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే ఇవి సహజంగా కుళ్ళేటప్పుడు చెడు వాసనను కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యర్థాలు క్షారత్వాన్ని కలిగి ఉండడం వలన అవాంఛనీయమైన మైక్రోఫ్లోరా పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. వ్యర్థ పదార్థాల్లో ఉండేటువంటి పాలిమర్లు కోస్తా తీర ప్రాంతంలో కాలుష్యానికి ప్రధాన వనరుగా ఏర్పడింది. ఈ పదార్థాలను కూడా సరైన క్రమంలో వినియోగించి విలువైన ఉత్పత్తులుగా మార్చుకోవడం వలన ఆర్థికంగా లబ్ధి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చు.
1: మరి ఈ రొయ్యల నుంచి కానీ పీతల నుంచి కానీ వ్యర్థాలు వెలువడతాయని చెప్తున్నారు కదా, వాటి ద్వారా ఉప ఉత్పత్తులు ఎటువంటివి తయారు చేయొచ్చంటారు?
2: రొయ్యలు మరియు పీతల ప్రాసెసింగ్ పరిశ్రమ నుండి ఉత్పత్తి అయ్యే తలభాగాలు మరియు బాహ్య కవచాలను వ్యర్థ పదార్థాలుగా పరిగణించవచ్చు. ఈ వ్యర్థాల నుండి తయారు చేసేటువంటి ఉత్పత్తులను ఉప ఉత్పత్తులు లేదా బై ప్రొడక్ట్స్ అని అంటారు. రొయ్యలను ప్రాసెసింగ్ చేసేటప్పుడు 55% మాంసం గాను, అంటే మానవుని ఆహారం కొరకు వినియోగించుకోను, పోగా మిగిలిన 38% వ్యర్థాలుగా బయటకు వస్తుంది. ఈ వ్యర్థ పదార్థాల్లో కూడా 64% ప్రోటీన్స్, 2% కొవ్వు పదార్థాలు మరియు 34% కైటిన్ కైటోసన్లు కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొవ్వు శాతం అనేది రొయ్య యొక్క వయసుపై ఆధారపడి ఉంటుంది. అంటే 1 నెల వయసు గల రొయ్యలో 1.5% కొవ్వును కలిగి ఉంటుంది. అదే పూర్తిగా పెరిగిన రొయ్యల వ్యర్థాలలో 3.5 నుండి 4.5% వరకు కొవ్వును కలిగి ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రోటీన్స్ మరియు కైటోసన్లు వయసుతో విభిన్నంగా ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాల్లో గల ప్రోటీన్లను, కొవ్వులను మరియు కైటిన్ కైటోసన్లను వేరుపరచడానికి ఎంజైమాటిక్ జల విశ్లేషణ కానీ లేదా క్షార ఆమ్ల ద్రావణాలను ఉపయోగించి కానీ వేరు చేయవచ్చు. ముఖ్యంగా ఈ రొయ్యలు మరియు పీతల వ్యర్థాల నుండి వెలువడే కైటిన్ కైటోసన్లను ముఖ్యమైన ఉప ఉత్పత్తులుగా పరిగణించవచ్చు.
1: ఇప్పుడు కైటిన్ కైటోసన్ అని చెప్పారు కదమ్మా మీరు.
2: అవును మేడం.
1: ఈ రొయ్యల నుంచి కానీ పీతల వ్యర్థాల నుంచి కానీ ఈ కైటిన్ ని ఎలా తయారు చేస్తారు?
2: రొయ్యలు మరియు పీతల బాహ్య కవచాలను కైటిన్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. ఇవే కాకుండా క్రస్టేషియా జాతికి చెందిన జీవుల యొక్క బాహ్య కవచాలను కూడా కైటిన్ తయారీకి ముడి పదార్థాలుగా వినియోగించవచ్చు. ఈ కైటిన్ తయారీలో ముఖ్యంగా 2 ప్రక్రియలు ఉంటాయి.

0: మొదటి డీమినరలైజేషన్. ఈ డీమినరలైజేషన్ ప్రక్రియలో వ్యర్థాల్లో ఉండేటువంటి ఖనిజ పదార్థాలని తొలగించడాన్నే డీమినరలైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ కొరకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ఇంకా రెండవది డీప్రోటీనైజేషన్. వ్యర్థాల్లో ఉండే ఉపయోగపడని ప్రోటీన్లను తొలగించడాన్ని డీప్రోటీనైజేషన్ అని అంటారు. ఇలా చేయడం వల్ల ఎంజైముల చర్యను తగ్గించవచ్చు. ఈ ప్రక్రియలో సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఎండిన రొయ్యల వ్యర్థాల్లో 15-30% మరియు ఎండిన పీతల వ్యర్థాల్లో 13-15% కైటిన్ను కలిగి ఉంటుంది. ఈ కైటిన్ కైటోసిన్ తయారీకి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది.
1: మరి ఈ కైటిన్ నుంచి కైటోసిన్ తయారు చేస్తారన్నారు కదా, ఏ విధంగా తయారు చేస్తారు?
0: ఈ కైటిన్ అనేది కైటోసిన్ తయారీకి ప్రధాన వనరుగా చెప్పుకోవచ్చు. డి అసిటలేటెడ్ రూపంలో ఉన్న కైటిన్నే కైటోసిన్ గా పరిగణిస్తారు. అంటే కైటిన్ లో ఉండేటువంటి అసిటైల్ సమ్మేళనాలను తొలగించడాన్నే డీఎస్టలేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ కొరకు సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ఉపయోగించాలి. ఈ ప్రక్రియలో ముడి పదార్థమైన కైటిన్ కు 40% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి 100°C వద్ద పరోక్ష ఆవిరి పద్ధతిలో ఉడికించాలి. ఇలా చేసేటప్పుడు కొద్దిపాటి పదార్థాన్ని తీసి నీటితో క్షారగుణం పోయే వరకు కడిగి 1% ఎస్టిక్ ఆమ్లంలో కరుగుతుందో లేదో చూడాలి. ఎస్టిక్ ఆమ్లంలో కరిగినట్లయితే కైటిన్ లో ఉండేటువంటి అసిటైల్ సమ్మేళనాలను విచ్ఛిన్నం చెంది కైటోసిన్ గా ఏర్పడుతుంది.
1: ఇప్పుడు కైటోసిన్ లో ఉండే పోషక పదార్థాలు అంటే విలువ స్థాయి తెలియజేస్తారా?
0: కైటోసిన్ లో అధిక మొత్తంలో దాదాపు 90% వరకు పిండి పదార్థాలు, 2% ముడి ప్రోటీన్లు, 3% పీచు పదార్థాలు మరియు 8% తేమ శాతాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కొవ్వు పదార్థాలు అనేటివి ఉండవు. అందువలన ఈ కైటోసిన్ ను కొవ్వును శోషించుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటుంది.
1: మరి ఈ కైటోసిన్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది?
0: ఈ కైటోసిన్ అనేది అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇది ఒక జీవానుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. కైటోసిన్ కు ఎటువంటి యాంటీజెనిక్ లక్షణాలు లేవు. ఇవి బ్యాక్టీరియాలను నశింపచేసే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కైటోసిన్ కి ఒక యాంటీ థ్రాంబోటిక్ అంటే రక్తగడ్డలను నిరోధించుట మరియు హీమోస్టాటిక్ లక్షణాలను చూపిస్తుంది. కైటోసిన్ లో గల పాలిసాకరైడ్స్ అనేటివి నీటిని నిలుపుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కైటోసిన్ కు రోగ నిరోధక లక్షణాలను మరియు యాంటీ ట్యూమర్స్ ఫామ్ అవ్వకుండా ఉండేటువంటి లక్షణాలు కూడా చాలా పుష్కలంగా ఉంది. కైటోసిన్ అనేక పరాణజీవులు మరియు జెర్మ్స్ అభివృద్ధిని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మౌల్డ్స్ మరియు ఈస్ట్ల పెరుగుదలను నియంత్రించే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది
1: ఈ కైటోసిన్ అనేది. మరి ఈ కైటిన్ కానీ కైటోసిన్లు కానీ అసలు మానవునికి ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: మానవుని జీవన విధానంలో ఈ కైటిన్ మరియు కైటోసిన్లు అనేక రంగాల్లో విరివిగా ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల తయారీలోను, నీటి శుద్ధీకరణలోను, కాస్మెటిక్స్లోను, వైద్య శాస్త్రం మరియు ఔషధాలలోను ఇవి ఉపయోగపడుతుంది.
1: ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల తయారీలో ఈ కైటిన్ కానీ కైటోసిన్ కానీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కదా.
0: అవును మేడం,
1: అది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: కైటిన్ మరియు కైటోసిన్ కు ఉండేటువంటి గడ్డ కట్టడం, ఎమల్సిఫికేషన్ మరియు జెల్లింగ్ లక్షణాలు ఆహార పదార్థాలను స్థిరీకరించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్ జ్యూసెస్ మరియు వైన్స్ తయారీలో క్లారిఫైయింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించి బేకింగ్ ఆహార పదార్థాల తయారీలో పీచి పదార్థం వాడకాన్ని తగ్గించుకోవచ్చు. మైక్రో క్రిస్టలైన్ రూపంలో ఉన్నటువంటి కైటోసిన్ వలన ఆహారం యొక్క రంగు, రుచి మరియు షెల్ఫ్ లైఫ్ పెంచుకోవడంలో పీచు పదార్థాలు చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రెడ్ తయారీలో ఉపయోగించేటువంటి ఎమల్సిఫైయర్స్ మరియు క్రమబద్ధీకరించే పదార్థాలు బదులుగా ఈ కైటోసిన్ ని వాడుకోవచ్చు. ఈ కైటోసిన్ పొడిని ఉపయోగించి కొన్ని రకాల పండ్లకు మరియు కూరగాయలకు పూత పోయడం వలన కూరగాయలు మరియు పండ్లలో ఉండేటువంటి నీటిని బయటకు పోకుండా ఆపి కొన్ని రోజుల వరకు తాజాగా నిల్వ ఉంచుతుంది. మానవుడు రోజుకు కొద్ది మోతాదులో ఈ కైటోసిన్ తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న అదనపు కొవ్వు పదార్థాన్ని గ్రహించి బయటకు పంపుతుంది.
1: అంటే మానవునికి ఆహార పదార్థాల తయారీ విషయంలో ఈ కైటిన్ గానీ కైటోసిన్ గానీ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మనం. మరి నీటి శుద్ధీకరణలో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్తున్నావు కదా, ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: నీటి శుద్ధీకరణలో ఈ కైటిన్ కైటోసిన్లు ఉపయోగించి భారలోహాలను తొలగించవచ్చు మేడం. ఈ భారలోహాలను తొలగించడంలో ఇది మంచి కీలేటింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మురుగునీటి శుద్ధీకరణలో పెట్రోలియం మరియు పెట్రోలియం ఈథర్లను తొలగించడం ఇది మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ కైటిన్ మరియు కైటోసన్లు ద్రవాభిసరణలోను, వ్యతిరేక ద్రవాభిసరణలోను, మైక్రోఫిల్టరేషన్లోను, డీసెలినైజేషన్లోను మరియు డయాలసిస్లోను ఉపయోగిస్తున్నారు.
1: ఇంకా ఇవి కాస్మెటిక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారని చెప్తున్నారు కదా, ఏ విధంగా?
0: కైటిన్, కైటోసన్ మరియు వీటి యొక్క ఉత్పన్నాలు ముఖ్యంగా మూడు రకాల సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1: ఏంటవి?
0: అందులో ముఖ్యంగా జుట్టు సంరక్షణ. కైటోసన్ కు ఉండేటువంటి ధనావేశం వలన ఇవి జుట్టుకు సంరక్షణ కవచంలాగా ఏర్పడి జుట్టును మృదువుగా సున్నితంగా మార్చి జుట్టు పటుత్వాన్ని పెంచుతుంది. అందుకని కైటోసన్ ను జుట్టుకు ఉపయోగించేటువంటి షాంపూస్, హెయిర్ స్పాలు, హెయిర్ స్టైలింగ్ లోషన్స్, హెయిర్ కలర్స్ మరియు ఏ టానిక్స్ లో ఉపయోగిస్తున్నారు.
1: జుట్టు సంరక్షణలో కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు?
0: చర్మ సంరక్షణలో కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కైటోసన్ ఉండే ధనావేశం మరియు పరమాణు బరువు వలన చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ముఖ్యంగా చర్మానికి ఎక్కువగా మాయిశ్చరైజర్స్ గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిని ఫేస్ క్రీమ్స్, ఫేస్ ప్యాక్స్, నెయిల్ ఎనామిల్లోను మరియు ముఖానికి ఉపయోగించేటువంటి ఫౌండేషన్స్లోను, ఐ షాడోస్లోను, లిప్స్టిక్స్లోను మరియు క్లిన్సింగ్ ఏజెంట్లుగా కూడా ఉపయోగపడుతుంది. ఇవి యువి రేడియేషన్కు వ్యతిరేకంగా ఉండి చర్మాన్ని కాపాడుతుంది. నోటి సంరక్షణలో కూడా ఈ కైటోసన్ ను ఉపయోగిస్తున్నారు. నోటి సంరక్షణకు ఉపయోగించేటువంటి టూత్ పేస్ట్, మౌత్ వాషెస్ మరియు షూయింగ్ గమ్స్ అలాగే మౌత్ ఫ్రెషనర్స్ లో కూడా కైటోసన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
1: ఇవన్నీ కూడా మనకి సౌందర్య సాధనాల్లో, కాస్మెటిక్స్ లో
0: ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మనం కైటోసన్.
1: అలాగే కాకుండా ఇంకా ఔషధాలు అంటే వైద్య శాస్త్రంలో కూడా మరి ఈ కైటిన్ గాని కైటోసన్ గానీ ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయంటారా?
0: ఉంది మేడం. ఈ కైటిన్, కైటోసన్ కు శిలీంద్ర నాశక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని శిలీంద్ర పెరుగుదలను అవరోధిస్తుంది. అలాగే మానవుల్లో కలిగేటువంటి కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కైటోసన్ ను అధిక కొలెస్టరాల్ మరియు ఉబ్బసం వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. రక్తహీనత, బలాన్ని కోల్పోవడం మరియు నిద్ర పట్టకపోవడం వంటి వ్యాధుల చికిత్సకు ఈ కైటోసన్ ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన డయాలసిస్ ప్రక్రియలో కూడా ఈ కైటోసన్ ను ఉపయోగిస్తున్నారు. దంతాలకు సంబంధించినటువంటి క్యావిటీస్ మరియు చిగుళ్ళు వాపులకు కూడా ఈ కైటోసన్ నేరుగా ఉపయోగించి దంత చిగుళ్లను బలపరచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. శస్త్రచికిత్సలో కణజాలాల పునరుద్ధరణ కొరకు కైటోసన్ ని ఉపయోగిస్తారు. గాయాలు మానుటలోను, చర్మాన్ని తిరిగి అభివృద్ధి చేయుటకు మరియు నాడీ కణముల పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఔషధాల తయారీలో కూడా ఈ కైటోసన్ ను క్యాప్సిల్స్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఔషధాల తయారీలో ఉండే మందులు కరిగిపోయే విధానాన్ని మరియు మందులో ఉండే చేదు రుచిని మెరుగుపరచడానికి కైటోసన్ ని ఉపయోగిస్తున్నారు.
1: అంటే ఔషధ రంగంలో కూడా ఇది ఎక్కువగా ఉపయోగకరంగానే ఉంది, ఈ కైటిన్ గాని కైటోసిన్ గాని. మరి ఇవి మానవులకి చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు కదా, అలాగే ఇవి జంతువులకు కూడా ఏ విధమైన ఉపయోగాన్ని కలిగించే అవకాశం ఉందంటారా?
0: ఉంది మేడం. ఈ కైటిన్ మరియు కైటోసిన్ అనేవి వెచ్చని రక్తం కలిగిన జంతువులకు ఎలాంటి హాని కలుగ చేయదు. వీటికి ఉండేటువంటి ఎమల్సిఫికేషన్, గడ్డకట్టడం మరియు జెల్లింగ్ లక్షణాలు ఆహార పదార్థాలను స్థిరీకరించడంలో సహాయపడుతుందని చెప్పాను కదా మేడం. అందువలన ఈ కైటిన్ మరియు కైటోసన్లను జంతువుల ఆహార పదార్థంలో ఒక ముడి పదార్థంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో కైటిన్ మరియు కైటోసన్ ని ఉపయోగించి కోళ్ల పెంపకంలో 0.5% ఎఫ్సీఆర్ ని తగ్గించి 12% శరీర బరువుని పెంచుతున్నారు. ఇంకా చేపలు మరియు రొయ్యల మేత తయారీలో కూడా వీటిని ముడి పదార్థాలుగా ఉపయోగించుకోవచ్చు.
1: ఈ విధంగా జంతువులకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఇంకా ఇతర రంగాల్లో ఏ విధంగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు?
0: ఈ కైటిన్ మరియు కైటోసన్ అనేక రంగాల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ వస్తుంది మేడం. ఇందులో ముఖ్యంగా పేపర్ మరియు వస్త్ర పరిశ్రమలో ఒక సర్దుబాటు పదార్థంగా దీన్ని ఉపయోగిస్తున్నారు మేడం. ఇంకా ఫోటోగ్రఫీలో ఒక ఫిక్సింగ్ ఏజెంట్ గాను, తర్వాత విస్తరణను పెంపొందించడానికి ఇవి తోడ్పడుతుంది మేడం. క్రోమటోగ్రఫీలో ఈ కైటోసన్ ను ఒక బేస్ పదార్థంగా కూడా ఉపయోగించుకుంటున్నారు.
1: కాబట్టి కుముదు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రొయ్యల నుంచి కానీ పీతల నుంచి కానీ వెలువడే వ్యర్థాలతో ఈ కైటిన్, కైటాసిన్ అనే ఉప ఉత్పత్తులను తయారు చేసుకుని వాటిని వివిధ రంగాలలో వివిధ పదార్థాల తయారీకి ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మానవునికి కూడా చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల. సౌందర్య సాధనాల తయారీలో కానీ, అలాగే ఆహార పదార్థాల తయారీలో కానీ, ఇంకా వైద్య రంగంలో కానీ, ఇంకా జంతువులకు కూడా వీటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యర్థాల నుంచి అర్థాలను తయారు చేసుకుని

0: వాటి ద్వారా కూడా వాళ్ళు ఎక్కువగా ఆదాయాన్ని గడించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యర్థాలే కానీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటి ద్వారా ఇలాగ ఉప ఉత్పత్తులను కనుక తయారు చేసుకుని వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం గడించడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ మేడం.
2: మీరు ఇంతవరకు రొయ్యలు పీతల వ్యర్థాల నుంచి తయారు చేసే ఉప ఉత్పత్తులు ఈ అంశంపై కుమారి కె కుముద గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: పల్లెసీమలు కార్యక్రమం మీరెంతవరకు విన్నారు? ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వేసవిలో పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాల ధరని నిర్ణయిస్తారు. కాబట్టి పాలలో వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

0: ఉంటుంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్న శాతం తక్కువగా ఉండడం సాధారణం. అయితే వేసవి కాలంలో పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండడం, ఎండవేడిమి, అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడి పశువులు సరిగా మేత తీసుకోకపోవడం వల్ల పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురై పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్న శాతం కూడా తగ్గుతుంది. కాబట్టి పాడి పశువుల పెంపకందారులు వేసవిలో పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పాలలో వెన్న శాతం తగ్గకుండా చూసుకోవచ్చు. సాధారణంగా గేదె పాలలో వెన్న శాతం 6 నుండి 8% వరకు, దేశవాళీ ఆవుల్లో 4 నుండి 4.5%, సంకరజాతి పాడి పశువుల పాలలో 3 నుండి 4% వరకు ఉంటుంది. ఇక పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే అంశాల విషయానికి వచ్చినట్టయితే జన్యు కారణాలు. పాడి పశువుల్లో జన్యు సామర్థ్యాన్ని బట్టి వెన్న శాతం ఉంటుంది. పశువుల్లో జాతిని బట్టి కూడా పాలలో వెన్న శాతంలో మార్పులుంటాయి. గేదెల్లో అయితే ముర్రా, జాఫ్రాబాదీ జాతులకు చెందిన గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దేశవాళీకి చెందిన ఆవులైన సాహివాల్, గిర్, దియోని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువుల్లో పాల దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ వెన్న శాతం సంకరజాతి పాడి పశువుల కంటే అధికంగా ఉంటుంది. సంకరజాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండి వెన్న శాతం గేదె పాల కంటే, దేశవాళీకి చెందిన ఆవు పాల కంటే తక్కువగా ఉంటుంది. వీటికి కారణం జన్యుపరమైన కారణాలని చెప్పచ్చు. పాలల్లో వెన్న శాతం పాడి పశువుల జాతి, వయస్సు, పాల దిగుబడి, మేత, పాలిచ్చే కాలం, వాతావరణం, గృహ వసతి వంటివి కూడా ప్రభావితం చేస్తాయి. వాతావరణ ప్రభావం విషయానికి వచ్చినట్టయితే వాతావరణంలో మార్పుల వల్ల, ముఖ్యంగా వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల ఫారెన్ హీట్ పెరిగితే పాలలో వెన్న శాతం 0.1 నుండి 0.2% వరకు తగ్గుతుంది. కాబట్టి వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాలలో వెన్న శాతం తగ్గుతుంది. ఎండాకాలం, ముఖ్యంగా సాయంత్రం పుట్ట పిండే పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడి పశువుల శరీరంలో జీర్ణ శోషణ ప్రక్రియలపై ప్రభావం ఉంటుంది. తద్వారా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి ఎండాకాలంలో పాడి పశువులు అసౌకర్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఉదయం పూట 10 గంటల్లోపు మాత్రమే బయట మేతకి పంపాలి. మధ్యాహ్నం వేళ ఎండ వేడిమి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పశువుల్ని పాకల్లోనే ఉంచి కావాల్సినంత మేత, పరిశుభ్రమైన నీటిని తాగడానికి అందుబాటులో ఉంచాలి. కోస్తా జిల్లాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల పశువులు అసౌకర్యంగా ఉంటాయి. పశువులకి తాటాకులు, ఈత కొమ్మలతో పైకప్పులు కప్పిన పాకల్లో పశువులకి సౌకర్యంగా ఉంటుంది. ఇనప రేకులు, సిమెంట్ రేకులతో పైకప్పు ఉన్నట్టయితే సున్నపు పూత పోయడం లేదా వరిగడ్డిని రేకుల మీద పరచడం వల్ల పాకల్లో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలకి ఇరువైపులా గోనె పట్టాలను వేళ్లాడదీసి వాటిని రోజుకు 2 సార్లు తడిపితే ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకల చుట్టూ నీడనిచ్చే చెట్లని పెంచడం వల్ల పాకల్లో ఉష్ణోగ్రతలను తగ్గించి పశువులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా సంకరజాతి ఆవుల్ని పెంచేవారు వీలైతే పాకల్లో ఫ్యాన్లని లేదా కూలర్లని అమర్చుకోవాలి. ఎండాకాలంలో పశువులని బయటకి మేతకి పంపేవారు వ్యాయామం కోసం 3 నుండి 4 కిలోమీటర్ల దూరం తిరగడం చేత పాలలో వెన్న శాతం పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ దూరం పశువుల్ని బయట తిప్పితే అలసట చెంది శక్తిని కోల్పోయి పాలలో వెన్న శాతం తగ్గుతుంది. రాత్రి వేళల్లో పాడి పశువులను ఆరుబయట ఉంచితే సౌకర్యవంతంగా ఉంటుంది. పాడి పశువులను రోజుకు 2 సార్లు చల్లటి నీటితో కడగాలి. చెట్ల కింద పాడి పశువుల్ని ఉంచేవారు రోజుకు 4 సార్లు నీటితో తడపాలి. పాకల్లో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించేలా ఎత్తైన ప్రదేశాల్లో పాకల్ని నిర్మించి పాడి పశువులకు అనుకూలంగా ఉండేలా గృహ వసతిని కల్పించాలి. పాకల లోపలి భాగాన నీటి పైపులను అమర్చి షవర్స్ ద్వారా నీటి బిందువులు పాడి పశువుల శరీరం మీద పడేలా ఏర్పాటు చేసుకున్నట్టయితే పశువులు అసౌకర్యానికి గురికాకుండా వడదెబ్బ బారి నుండి కాపాడుకుంటాయి. వేసవిలో పాడి పశువుల్ని తీవ్రమైన వడగాల్పుల నుండి రక్షణ కల్పించడానికి శ్రద్ధ తీసుకోవాలి. పాకల్లోకి నేరుగా సూర్యరశ్మి ప్రసరించకుండా తగు ఏర్పాట్లు చేసుకోవాలి. వడదెబ్బకు గురైన పశువులు ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ తగ్గిపోవడం వల్ల పాల ఉత్పత్తి తగ్గి పాలలో వెన్న శాతం కూడా తగ్గుతుంది. గేదెలని రోజుకి 2-3 సార్లు నీటితో కడగాలి. వీలైతే శుభ్రంగా ఉండే నీటిలో ఈదించాలి. పాడి పశువులకు ప్రతిరోజు 30 నుండి 40 కిలోల వరకు పచ్చిమేతనివ్వాలి. ఇందులో మూడో భాగం అంటే 10 నుండి 15 కిలోల వరకు పప్పుజాతి పశుగ్రాసాలు, మిగతా భాగం 25 నుండి 30 కిలోల వరకు గడ్డిజాతి ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి. ప్రతిరోజు 6 నుండి 8 కిలోల వరకు ఎండుగడ్డినివ్వాలి. ముఖ్యంగా జొన్న చొప్ప, సజ్జ చొప్ప, మొక్కజొన్న చొప్పల్ని ఎండుగడ్డిగా వాడడం మంచిది. ఈ చొప్ప లభించినప్పుడు వరిగడ్డినివ్వాలి. ఈ విధంగా ఎండుగడ్డిని వాడడం వల్ల పాలలో వెన శాతం తగ్గకుండా ఉంటుంది. పప్పుజాతి పశుగ్రాసాలైన బర్సీమ్, లూసర్న్, అలసంద, పిల్లిపెసర, జనుము, స్టైలో మొదలైన వాటిని ధాన్యపు జాతి గ్రాసాలతో కానీ లేదా గడ్డిజాతి గ్రాసాలతో కానీ కలిపి మేపడం వల్ల పాలలో వెన శాతం పెరుగుతుంది. సుబాబుల్, అవిస, హెడ్జ్ లూసన్ వంటి పశుగ్రాసపు చెట్లను పెంచి వాటి ఆకులని పశుగ్రాసంగా ఇవ్వచ్చు. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి మేపినట్టయితే పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పశుగ్రాసాలని చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. అయితే ఈ ముక్కలు పావు అంగుళం కంటే చిన్నగా ఉండకూడదు, ఎందుకంటే తక్కువగా కత్తిరించి మేపినట్టయితే పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పశువుల శరీరంలో ఉన్న సూక్ష్మ క్రిములు విడుదల చేసే సెల్యులోజ్ అనే ఎంజైమ్ల వల్ల పీచు పదార్థం జీర్ణమవుతుంది. కాబట్టి పశుగ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా జీర్ణమై పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతం పాడి పశువులకు ఇచ్చే మేతలో ముఖ్యంగా పశువులకు ఇవ్వాల్సిన జీర్ణమయ్యే మాంసకృతులు, జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు, దాణా మిశ్రమం పశుగ్రాసాల మీద ఆధారపడి ఉంటుంది. దాణా మిశ్రమంలో పత్తి గింజల చెక్క, కొబ్బరి చెక్క, సోయా చిక్కుడు గింజల చెక్క, పొద్దుతిరుగుడు చెక్క, వేరుశనగ చెక్క మొదలైన వాటిని కలిపి ఇచ్చినట్టయితే పాలలో వెన శాతాన్ని పెంచవచ్చు. పంట అవశేషాలను ఉపయోగించి సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసి పశువులకి మేతగా ఇచ్చినట్టయితే దాణాకయ్యే ఖర్చును తగ్గించవచ్చు. ఈ సంపూర్ణ సమీకృత ఆహారంలో పశువులకి కావలసిన పోషక పదార్థాలు ఉండేలా పంట అవశేషాలతో పాటుగా ధాన్యపు గింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుశనగ చెక్కలు మొదలైన వాటిని ఉపయోగించి దాణా మిశ్రమాన్ని తయారు చేసి ఇచ్చినట్టయితే పాడి పశువులు తేలిగ్గా జీర్ణం చేసుకుంటాయి. పాలలో వెన శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో గ్రాసాల కొరత ఉన్నప్పుడు సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసుకుని మేతగా ఇవ్వాలి. వర్షాకాలంలో, శీతాకాలంలో పశుగ్రాసాల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడుగడ్డిగా తయారు చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ఎప్పుడైతే పశుగ్రాసాల కొరత ఉంటుందో అప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలోనూ కరువు సమయాల్లోనూ ఈ సైలేజీని పశువులకి మేతగా ఇవ్వచ్చు. ఈ విధంగా చేయడం వల్ల పాడి పశువుల్లో పాల దిగుబడి, పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉంటాయి. పాడి పశువులకిచ్చే దాణా మిశ్రమంలో గోధుమ తవుడు లేదా వరి తవుడిని కలిపి ఇచ్చినట్టయితే పాలలో వెన శాతం పెరుగుతుంది. ఈ దాణాన్ని తడిపి ఇవ్వడం మంచిది. పాడి పశువులకు దాణాని పాల ఉత్పత్తిని బట్టి, పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి, శరీర బరువును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దాణా మిశ్రమంలో మొలాసిస్ని కలిపించినట్టయితే వెన్న శాతం పెరుగుతుంది. 10% కంటే ఈ మొలాసిస్ని ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా మొలాసిస్ని కలపడం వల్ల పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పాడి పశువులకి తయారు చేసే దాణా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే అజొల్లాని పాడి పశువులకి మేతగా ఇవ్వచ్చు. రోజుకు 1 నుండి 1.5 కిలోల వరకు అజొల్లాని దాణలో కలిపి కూడా మేపచ్చు. అజొల్లాని మేపడం వల్ల పశువులు తేలికగా జీర్ణం చేసుకుని ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. అజొల్లాని మేపడం వల్ల 25% వరకు దాణా ఖర్చుని తగ్గించుకోవచ్చు. అజొల్లాని పాకలకి సమీపంలోనే పెంచుకోవచ్చు, కాబట్టి అజొల్లా పెంపకానికి ఖర్చు తక్కువగా ఉంటుంది. పాడి పశువులకు ఇచ్చే మేతలో 20 నుండి 25% వరకు పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. మేతలో పీచు పదార్థం తక్కువగా ఉన్నట్టయితే పాలలో వెన శాతం తగ్గుతుంది. లేతగా ఉండే పచ్చిగడ్డిలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది, కాబట్టి పచ్చి మేతతో పాటుగా ఎండుగడ్డిని కలిపి ఇచ్చినట్టయితే పాలలో వెన శాతం పెరుగుతుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళుకువలు నిర్వహణ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వ్యవసాయ

0: పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:00 హ్యాపీ ఫ్యామిలీ నాటిక వింటారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుదూస్. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్లైట్, 9:30 నవరస్ ఉర్దూ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో కవాతీన్ మే బదలాతే రీజ్నాథ్ ఈ అంశం గురించి శ్రీమతి రెహానా బేగం గారి ప్రసంగం వింటారు. తర్వాత గులాం ఆలీ గారి గజల్, అలాగే అఫ్సానా కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి రజియా సుల్తానా. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. 11:10 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
2: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. భగవద్గీత పారాయణం
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

0: మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమ నుంచి ఇప్పుడు 200,000లకు పైగా స్టార్టప్ కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెప్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था, तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी
0: డెబ్బై 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 ఏళ్ల క్రితం సోమనాథ్పై అనేక దాడులు మొదట జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ, అర్థాత్ సృష్టి కా హర్ ఏక్ ఘటక్, ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖ్తే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖ్తే హై. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక్ జీవన్ శైలి కీ ఔర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యక్షుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలను కూడా ఈరోజుతో నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకో సిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
2: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాసూటికల్ బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.
4: వ్యవసాయ పాఠశాల ఈనాటి కార్యక్రమంలో వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువల గురించి, వ్యవసాయ పరిశోధన స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు.

రైతు సోదర సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు మనం తొలకరి నువ్వుల పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. రైతులు సాగు చేసే ప్రాచీనమైన పంటలలో ఈ నువ్వుల పంట అతి ముఖ్యమైనది. నువ్వుల పంటను క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అని కూడా అంటూ ఉంటాం. నువ్వులలో నూనె 49 నుండి 55%, ప్రోటీన్ 20 నుండి 25% మాత్రమే కాకుండా విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉన్నందున ఈ నువ్వులను అనేక రకాల వంటకాలలో విరివిగా వాడటం మరియు వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. నువ్వులలో అధిక కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అలాగే సెస్మిన్ మరియు సెస్మోలిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్య పరిరక్షణలో తోడ్పడుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వలన చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన దేశంలో నువ్వులను ఎక్కువగా పండించడం అలాగే ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఏటా సుమారు 49 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరుగుతుంది. అయితే మన రాష్ట్రంలో నువ్వుల పంట సుమారు 33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ సగటున హెక్టారుకు 343 కిలోల దిగుబడిని మాత్రమే నమోదు చేసుకుంటుంది. ఈ నువ్వుల పంటలో దిగుబడి తగ్గడానికి కారణాలు చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే రకాలను గురించి రైతులకు సరైన అవగాహన లేకపోవడం, భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఈ పంటను సాగు చేయడం, పంటను ప్రధాన పంటగా కాకుండా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయడం మరియు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వంటివి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఇక అనువైన వాతావరణం చూసినట్లయితే నువ్వులు ఉష్ణ మండలాలకు మరియు వెచ్చని సమశీతలాలకు చెందిన పంట. ఇది మైదాన ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. ఈ పంటను 500 నుండి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న మైదాన లేదా కొండ ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. మంచు, అధిక వర్షపాతం మరియు దీర్ఘకాల నీటి ఎత్తడిని ఈ పంట ఏమాత్రం తట్టుకోలేదు. అధిక దిగుబడికి వెచ్చని పెరిగే వాతావరణం ఉండాలి. 25 నుండి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య మంచి ఎదుగుదల మరియు అభివృద్ధి కనిపిస్తుంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తగ్గినట్లయితే పెరుగుదల ఉండదు. అలాగే పూత దశలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కూడా సరిగా కట్టదు. భారత వాతావరణ శాఖ వారు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వలన మన దేశంలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల వల్ల ఏర్పడే ఈ మార్పుల కారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాలు బలహీనపడనున్నాయని, దేశంలో సాధారణంగా కురిసే 87 సెంటీమీటర్ల వర్షానికంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు 8% తగ్గి కేవలం 92%కే పరిమితం కానున్నాయని అంచనా వేస్తున్నారు. గత 3 ఏళ్లుగా వర్షాలు బాగానే పడినప్పటికీ ఈసారి మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా వాతావరణ శాఖ వారు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా పంటల ప్రణాళికలు మరియు యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఇక అనువైన రకాలు చూసినట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించాలంటే అనువైన మంచి విత్తన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకు గాను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిల నుండి విడుదలైన గౌరీ, మాధవి, వరాహ, గౌతమ్, శారద రకాలు మరియు ఇటీవల జాతీయ స్థాయిలో విడుదలైన YLM 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఈ రకాలు తక్కువ కాలపరిమితి కలిగి అధిక దిగుబడినిచ్చే రకాలు. గౌరీ అనే రకం 90 రోజుల కాలపరిమితితో 50% నూనె కలిగి ఎకరానికి 250 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన కోస్తా జిల్లాలకు అనువైన రకం.

మాధవి. ఈ రకం 70 నుండి 75 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 200 కిలోల దిగుబడితో 50% నూనె కలిగి లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం యొక్క కాలపరిమితి తక్కువ కావడం వలన పలు పంటల సరళికి కూడా ఈ రకం అనుకూలంగా ఉంటుంది. ఎలమంచిలి 11 అనే రకం, దీనినే వరాహాని కూడా అంటూ ఉంటాం. ఈ రకం 80 నుండి 85 రోజుల కాలపరిమితి, 52% నూనె కలిగి ఎకరానికి 300 నుండి 350 కిలోల దిగుబడినిచ్చే ముదురు గోధుమ రంగు విత్తనం కలిగిన రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పంట ఒకేసారి కోతకు వస్తుంది. ఎలమంచిలి 17 అనే రకం 75 నుండి 80 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 350 నుండి 400 కిలోల దిగుబడినిచ్చి 52% నూనె కలిగిన లేత గోధుమ రంగు విత్తనం కల రకం. ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఎలమంచిలి 66 లేదా శారద. ఈ రకం 2009 సంవత్సరంలో విడుదల చేయబడి ఎకరాకు 500 నుండి 600 కిలోల వరకు దిగుబడినిచ్చే లేత గోధుమ రంగు విత్తనం కల రకం. 80 నుండి 90 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. అలాగే ఈ రకం కోస్తా మరియు రాయలసీమ జిల్లాలకు అనుకూలంగా ఉంటుంది. బూడిద మరియు ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇక చివరిగా YLM 146 అనే నువ్వుల రకం 90 నుండి 95 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 600 కిలోల దిగుబడితో 45% నూనె కలిగి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనదిగా జాతీయ స్థాయిలో గత ఏడాది విడుదలైన రకం. ఈ రకం కొంతవరకు మాక్రోఫోమినా వేరు మరియు కాండంకుళ్ళు, వెర్రి తెగులు, అలాగే ఆల్టర్నేరియా మరియు సర్కోస్పర ఆకుమచ్చ తెగులను కూడా కొంతవరకు తట్టుకునే రకం. ఈ నువ్వుల విత్తనోత్పత్తి వ్యవసాయ పరిశోధనా స్థానం ఎల్లవంచిలి వారు మాత్రమే కాకుండా మన ఉత్తర కోస్తా జిల్లాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లి, వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోలు, కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి, వ్యవసాయ కళాశాల నైరా వారు కూడా చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా రైతులు విత్తనం కొరకు ఇతరులపై ఆధారపడకుండా తమ పొలంలోనే విత్తనోత్పత్తి చేసుకుంటే చాలా మంచిది. ఇలా విత్తనోత్పత్తిని కూడా రైతులు రైతు స్థాయిలో చేసుకోవచ్చు. ఇక నేలలు చూసినట్లయితే మురుగునీరు పారుదల బాగా ఉన్న నల్లరేగడి లేదా తేలిక నేలలు నువ్వు పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల మరియు క్షారగుణాలు కలిగిన నేలలు ఈ పంట సాగుకు ఏమాత్రం పనికిరావు. తగినంత తేమ నిలుపుకునే ఇసుకతో కూడిన ఒండ్రు నేలలైతే మరింత అనువైనవిగా ఉంటాయి. ఇక నేల తయారీ చూసినట్లయితే సాధారణంగా మే నెలలో కురిసే వర్షాలకు వేసవి దుక్కులు చేసి నేలను 2-3 సార్లు బాగా మెత్తగా దున్ని గుంటకు తోలి చదును చేసుకోవాలి. చీడపీడలను నివారించడంలో, పంటల సమగ్ర సస్యరక్షణలో రసాయన పద్ధతుల కన్నా భౌతిక పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, సాగు పద్ధతుల్లో మార్పులు అనేవి తప్పక ఆచరించాల్సినవి. అయితే రైతులు ఖరీఫ్ లేదా రబీ పంట కోత తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేయడం జరుగుతుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు పెరిగి భూమిలో నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తూ ఉన్నాయి. దీనివలన భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమిలోని లోతైన పొరల నుండి నీరు పైకి పీల్చుకోబడి ఆవరైపోవడం జరుగుతుంది. అందువల్ల పంట కోసిన వెంటనే తగినంత తేమ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా లోతైన దుక్కులు చేసుకోవాలి. సాధారణంగా వేసవి నెలలో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటాం. మన ఉత్తర కోస్తా జిల్లాలలో మే నెలలో సాధారణంగా 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షం వేసవి దుక్కులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి.
లేదంటే నేల కోతకు గురవుతుంది, సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. వాలుకు అడ్డంగా దున్నినట్లయితే భూమి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. వేసవి లోతు దుక్కుల వలన భూమి లోపైన పొరల నుండి నీరు ఆవిరిగా పోకుండా ఉంటుంది. పంటలు లేనప్పుడు పురుగులు తెగుళ్లకు చెందిన వివిధ దశలు భూమిలో నిద్రావస్థ దశలో ఉంటాయి. వేసవి దుక్కుల వలన భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోవడం జరుగుతుంది. బయటపడిన ప్యూపాలను గుడ్లను పక్షులను తిని నాశనం చేస్తాయి. ఇలా పలు విధాల మేలు కలగడమే కాకుండా భూమి గుల్లబారి నీటిని నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. అందువలన రైతులందరూ అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయడానికి రెక్క నాగలి లేదా పళ్ళెపు నాగలి లేదా చిజల్ నాగలిని ఉపయోగించాలి. ఇవి నేలను పాయలుగా కోసి మట్టిని తిరగేయడం జరుగుతుంది. మెట్ట సేద్యానికి 6 అంగుళాల రెక్క నాగలి 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కి చేస్తుంది. సాధారణంగా రైతులు కల్టివేటర్ను ఉపయోగించి దుక్కులు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన 12 నుండి 15 సెంటీమీటర్ల లోతు మాత్రమే దున్నబడుతుంది. కావున రైతులు రెక్క నాగలిని ఉపయోగించి లోతు దుక్కులు చేసినట్లయితే వర్షపు నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకిపోవడమే కాకుండా నేల కోత కూడా అరికట్టుకోవచ్చు. ఇక మొండి జాతి కలుపు మొక్కలైన గరిక, తుంగ, ఇంకా ఇతర ఏకవార్షిక విత్తనాలు పైకి తేలి ఎండ వేడికి కూడా నశించడం జరుగుతుంది. భూమిలో ఉన్న పంట అవశేషాలు త్వరగా కుళ్ళి సేంద్రియ ఎరువుగా కూడా తయారవుతాయి. మేలు కలిగించే సూక్ష్మజీవులు, వానపాముల సంతతి కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది. తర్వాత వేసే పంటకు కూడా ఈ సేంద్రియ పదార్థం ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ముందస్తు చర్యగా వేసవి దుక్కులు చేసుకుంటే రాబోయే ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపీడలు, కలుపు ఉధృతి తగ్గి వాటి ఉధృతి పెరగకుండా చూడవచ్చు. తద్వారా రసాయన పురుగు మందులు పిచికారీ కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కనుక తొలకరిలో నువ్వుల పంట సాగు చేసుకునే రైతులు కూడా వేసవి దుక్కులు చేసి ఆ తరువాత నేలను మెత్తటి దుక్కి చేసి పొలం ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. ఈ మెత్తటి దుక్కి వలన మొలక శాతం బాగుండి పొలంలో సరిపడా మొక్కల సాంద్రత ఉండి ఆశించిన దిగుబడులు పొందడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ నువ్వుల పంటలో ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి పంటను కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. అంతేకాకుండా ఈ విత్తన శుద్ధి వలన మనం వేసిన విత్తనాలు చీమలు కూడా తినకుండా కాపాడుకోవచ్చు. విత్తనాన్ని ఎప్పుడు మొదట క్రిమిసంహారక మందుతో శుద్ధి చేసి నీడలో ఆరబెట్టి

సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు వెదజల్లుతారు కనుక వెదజల్లేటప్పుడు విత్తనానికి సమపాళ్లలో ఇసుక కలిపి పొలం అంతా సమానంగా పడేటట్లు వెదజల్లుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ పంటకు కూడా ఎరువుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆఖరి దిక్కులో సేంద్రీయ ఎరువుల రూపంలో బాగా చివికిన 4 టన్నుల పశువుల ఎరువులు వేసి కలయి దున్నుకోవాలి. సేంద్రీయ ఎరువులు వాడడం వలన మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. సేంద్రీయ ఎరువుతో పాటుగా ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాష్ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను, మొత్తం భాస్వరం అనగా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను, అలాగే మొత్తం పొటాష్ అనగా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత పైరులో కలుపు తీసి మిగిలిన సగభాగం నత్రజని అంటే 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఎరువులు వేసేటప్పుడు నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. భాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోవడం వలన పైరుకి అదనంగా కాల్షియం మరియు గంధకం లభించి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. నత్రజని, భాస్వరం మరియు పొటాష్ వంటి స్థూల పోషకాల తర్వాత గంధకం పోషకం కూడా నువ్వుల పంటలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సల్ఫర్ మొక్కలలో సిస్టీన్, సిస్టైన్, మెథియోనైన్, అమైనో ఆమ్లాలు అలాగే సల్ఫర్ కలిగిన ప్రోటీన్ల తయారీలో ఎంతైనా అవసరం ఉంటుంది. అలాగే గింజలో నూనె శాతాన్ని పెంచడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నేలలో లభ్య సల్ఫర్ 10 ppm కంటే కూడా తగ్గినట్లయితే ఈ పోషక లోప లక్షణాలు కనిపించి నూనె దిగుబడి కూడా తగ్గడం జరుగుతుంది. గంధక లోప లక్షణాలను గమనించినట్లయితే మొక్కల పెరుగుదల తగ్గి ఆకుల పరిమాణం తగ్గుతుంది. లేత ఆకులు మందంగా పాలిపోయి తరువాత పసుపు రంగుకు మారుతాయి. ఆకు చివరి భాగాలు పాలిపోవడం లేత ఆకుల నుండి ముదురాకులకు వ్యాపిస్తుంది. ఈ లోప తీవ్రత ఎక్కువైనట్లయితే లేత ఆకులు మాడిపోయి రాలిపోతాయి. పూల సంఖ్య పరిమాణం కూడా బాగా తగ్గి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. కనుక భూసార పరీక్షలు తప్పనిసరిగా చేపట్టి భూసార పరీక్షల ఆధారంగా గంధక లోప సవరణను చేపట్టుకోవాలి. ఇక ఎరువులతో పాటుగా గింజ నిండే దశలో పైరుపై 3/19 పోషకాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక రైతును ఇబ్బంది పెట్టే ముఖ్యమైన సమస్య కలుపు. ఈ కలుపు నివారణకు పెండిమిథాలిన్ 4 ml లేదా ప్రెటిలాక్లోర్ 2 ml లీటర్ నీటికి చొప్పున ఏదైనా కలుపు మందుని విత్తిన వెంటనే కానీ లేదా మరుసటి రోజున కానీ ఎకరానికి 200 L మందు ద్రావణం వెనక్కి నడుస్తూ పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసేటప్పుడు కూడా నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. విత్తిన వెంటనే వర్షం పడే సూచనలు ఉన్నట్లయితే పెండిమిథాలిన్ను పిచికారీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే కూడా నీటి తడి ఏమాత్రం పెట్టకూడదు. అందువలన మనకి మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. కనుక రైతులు పెండిమిథాలిన్ కంటే కూడా ప్రెటిలాక్లోర్ 2 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. విత్తిన 15 నుండి 20 రోజుల లోపు అదనంగా ఉన్న మొక్కలను తొలగించి పలుచును చేసుకోవాలి. ఇలా చేయడం వలన మొక్కకు సరిపడా పోషకాలు, సూర్యరశ్మి అంది కొమ్మలు బాగా పెట్టి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. విత్తిన 25 నుండి 30 రోజుల తర్వాత కలుపు తీసి గొప్పి తవ్వించడం వలన కలుపు మొక్కలు నశించడమే కాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిలువ ఉంటుంది. తద్వారా పంట త్వరగా బెట్టకి గురి కాకుండా ఉంటుంది. పంటను వరుసల్లో విత్తినట్లయితే కూడా కలుపు తీసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం. విత్తనం మొలకెత్తడానికి నేలలో సరి అయిన తేమ ఎంతైనా అవసరం. అలా లేని పక్షంలో విత్తిన వెంటనే అదే రోజు పలుచటి నీటి తడిని ఇవ్వాలి. లేని ఎడల మొలక శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. పూత, కాయ అభివృద్ధి, గింజకట్టు దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నువ్వు పంట నీటి ముంపును కూడా తట్టుకోలేదు. కనుక

0: మురుగునీరు పోయే కాలువలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అధిక వర్షాలకు పంట నీటి ముంపుకు గురి అయినట్లయితే పొలంలో నిలిచిన నీటిని వెంటనే తీసివేయాలి. విత్తిన తరువాత 35 నుండి 60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కూడా చూసుకోవాలి. లేని ఎడల తాలుగింజలు ఏర్పడి గింజ నాణ్యత కూడా క్షీణిస్తుంది. పంటకు బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్లయితే పంట కొంతవరకు బెట్టను తట్టుకుంటుంది. ఇక చీడపీడల యాజమాన్యం చూసినట్లయితే నువ్వుల పంటలో తెల్లదోమ, తామర పురుగులు, పచ్చదోమ వంటి పురుగులు, అలాగే ఆకుముడత మరియు కాయతొలుచు పురుగు పంట అన్ని దశల్లోనూ నష్టం కలుగజేస్తుంది. ఇక వేరు మరియు కాండం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు, ముఖ్యంగా వెర్రి తెగులు పంటను ఆశించడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. కనుక రైతులు చీడపీడలను సకాలంలో గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాలి. అలానే గ్రామీణ కృషి మౌసం సేవ పథకం ద్వారా ప్రతి మంగళ మరియు శుక్రవారాలలో అందించే భవిష్య వాతావరణం మరియు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలి. ఇలా చేయడం వలన ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులను పెంచే అవకాశం కూడా ఉంటుంది. నువ్వుల పైరులో వెర్రి తెగులు మరియు వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఈ వెర్రి తెగులు పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. మన ప్రాంతంలో సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లోని పువ్వులోని భాగాలన్నీ ఆకుల మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. పైరు మీద డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుని ఈ తెగులును వ్యాప్తి చేసే దీపపు పురుగులను నివారించుకోవచ్చు. ఇక ముఖ్యమైన తెగులు వేరు కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వేలాడుతూ ఉంటాయి. తరువాత ఆకులు అంచులు లోనికి ముడుచుకుని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారులు ఏర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కూడా కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కూడా కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది. భూమిలో అధిక ఉష్ణోగ్రతలు మరియు బెట్ట పరిస్థితులు ఈ తెగులు అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ తెగులు ఆశించకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. పంట అవశేషాలను నాశనం చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పైరులో ఈ తెగులు ఆశించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి నేల అంతా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ చీడపీడలతో పాటుగా రామచిలుకల వల్ల సమస్యగా ఉంటుంది. నష్టం తగ్గాలంటే పెద్ద కమతాలలో పంటను సాగు చేసుకోవాలి. రైతులు సామూహికంగా పంటను వేసుకోవాలి. కాయ నిండే దశలో ఉదయం సాయంత్రం శబ్దాలు చేసినట్లయితే కూడా ఈ రామచిలుకల బెడద నుండి కొంతవరకు పంటను కాపాడుకోవచ్చు. ఇక పంట కోత నూర్పిడి చూసినట్లయితే ఆకులు పసుపు రంగుకు మారినప్పుడు పంటలో 75 నుండి 80% కాయలు లేత పసుపు రంగుకి మారి కింది 1-2 కాయలు కొంచెం పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50 నుండి 60%, విత్తనాలలో తేమ 25 నుండి 30% ఉన్నప్పుడు కోత చేపట్టాలి. కోత ఆలస్యమైతే కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కలను కోసి కాయలు పైకి ఉండేలాగా నిలబెట్టుకోవాలి. ఇలా చేయడం వలన పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా 5 నుండి 7 రోజులు ఉంచి తేమ 15 నుండి 18% వరకు తగ్గుతుంది. తరువాత మనం నూర్పిడి చేపట్టుకోవాలి. పంట కోసిన తర్వాత కూడా సీడ్ బగ్ ఆశించి పైరును విపరీతంగా నష్టపరుస్తుంది. నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి కోసిన కుప్పలపై పిచికారీ చేసుకోవాలి. రసాయనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పిచికారీ చేసుకోకూడదు. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి. మధ్య మధ్య మనం పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలాగే వేప నూనె 25 మిల్లీలీటర్లు లేదా బూడిద 25 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపితే పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా రైతులు సకాలంలో సరి అయిన యాజమాన్య చర్యలను అవలంబించినట్లయితే కనుక తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఈ తొలకరిలో నువ్వుల సాగు చేపట్టాలనుకున్న రైతులు తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకొని నేల మెత్తటి దుక్కి వచ్చే వరకు దున్ని చదును చేసుకోవాలి. అధిక దిగుబడినిచ్చే YLM 66 అదే శారద లేదా YLM 146 రకాలను ఎంపిక చేసుకుని మే 2వ పక్షంలో విత్తుకోవాలి. ఆలస్యమైతే వెర్రి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 2 కిలోల విత్తనాన్ని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బనిజం లేదా 3 గ్రాముల మ్యాంకో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వలన నేల నుండి సంక్రమించే తెగుళ్లను రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఇమిడాక్లోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తుకోవాలి. రైతులు విత్తేటప్పుడు తప్పనిసరిగా నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. లేని పక్షంలో మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత కూడా తగ్గి దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. విత్తిన 8 గంటలలోపు ప్రెటిలాక్లోర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పంట నీటి మంబుకి గురికాకుండా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పూత గింజ నిండే దశల్లో పంట బెట్టకు గురికాకుండా చూసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు నెలకొన్నట్లయితే పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా పంటను బెట్ట నుండి కొంతవరకు కాపాడుకోవచ్చు. అలాగే విత్తేటప్పుడు 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. 18 కిలోల యూరియాను అలాగే 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకుని విత్తుకోవాలి. విత్తిన 4 రోజులకు 18 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా తొలకరిలో నువ్వుల పంట సాగు చేయాలనుకున్న రైతులు సకాలంలో విత్తుకొని సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టి మంచి దిగుబడులను సాధించగలరని ఆశించడం జరుగుతుంది.
1: వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో మీరు ఇంతవరకు వేసవిలో నువ్వు పంట సాగులో మెళకువలు గురించి, వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిలి అనకాపల్లి జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం విన్నారు. ఇంతటితో ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: శబ్ద 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
1: ఈ ప్రసారంలో రాత్రి 9:30 హ్యూమన్
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా

0: వెన్నెల్లో ఆరుబయట ఉన్నా ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు. ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
4: అవునండి.
3: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
4: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే గోదావరి జిల్లాలో రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
3: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
4: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
3: డిమాండ్ ఉంది.
4: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి ఆ 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వడం జరుగుతుంది.
3: మేడం,

0: ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్, బిలో పావర్టీ లైన్, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడి ఉన్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీద చెట్లు అందించడం ఏదైతే ఉందో అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
1: ఇప్పుడు మనం 30,000 రూపాయలు సబ్సిడీ అనుకున్నాం. అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రం 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
0: సో అందరు రైతులు దీనికి అర్హులే,
1: అందరు రైతులు
0: ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
1: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నవి చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటేది కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు, ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉండే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 క్రేట్స్, దగ్గర దగ్గర ఒక 2 టార్పాలిన్లు, 1 బాక్సు, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్ కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4వ కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులు అందరూ కలిపి 40-50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ, ఎస్సీ సప్లాన్ నుంచి కానీ, వాళ్ళు ముందుకొస్తే చాలు ఏ స్కీమ్లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
0: మేడం, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా, అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా, ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి, అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
1: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగా, సెకండరీ ప్రాసెసింగా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ

0: దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి, అంటే మండలాధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యానాధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓని పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయం గాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మూడు తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం, చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి? ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహం అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీయే మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం. ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం. అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం, అద్భుతమైన ఆహారం. కానీ అది పోతుంది. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి.
1: ఓకే,
0: ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం హ్యాపీ ఫ్యామిలీ నాటిక రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్.
2: కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే.
3: ఏమండోయ్ ఏమండి, ఓ ఏమండి, మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలండి?
4: ఏమిటే ఆ అరుపులు?
3: అమ్మాయి పుట్టినరోజు దగ్గరకు వస్తోందండి, ఈ 1000 రూపాయలు తీసుకుని అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి.
4: అబ్బో అబ్బో అబ్బో, నీకు కూడా బుర్ర ఉందే?
3: 7వ క్లాస్ చదివిన దాన్ని, ఇంతకన్నా ఏముంటుంది బుర్ర నా దగ్గర?
4: సెటైర్ లాపు అంటే నేను పేకాట గుర్రపందాలు ఆడేవాడిని అనే గాని ఉద్దేశం?
3: ఈ యథోసోది ఆపి అమ్మాయికి మంచి బట్టలు కొని సంతోష పెడదామన్న ఆలోచన రాదేంటండి మీకు?
4: మంచి బట్టలు కొని నేను సర్ప్రైజ్ చేయాలి అంతేగా. చేస్తా చేస్తా చూడు.
3: డబ్బులు ఉన్నాయి కదా అని పేకాటకి గుర్రపందాలకి పెట్టక అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి.
5: వాట్ మై డియర్ సన్ కార్తీక్,
6: మన ఆఫీసులో మీరు కనబడబోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా బాబాయ్?
5: ఆ ఉద్యోగంలో రిటైర్ అయ్యానరా, కానీ ఈ ఉద్యోగంలో ఇంకా కాలేదు కదరా అబ్బాయి.
6: మీరు చాలా యంగ్గా ఉన్నారు బాబాయ్.
5: నా లైఫ్ స్టైల్ అలాంటిదిరా?
6: అదంతా మా పిన్ని గారి ట్రీట్మెంట్ అనుకుంటా. సుబ్బారావు ఎప్పుడు చూసినా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటాడు, మీరు ఎప్పుడు చూసినా చందమామలా నవ్వుతూ ఉంటారు. ఆ సీక్రెట్ చెప్పరా బాబాయ్?
5: అది వాడి ఫేటు, ఇది నా ఫేటు.
6: అదిగో మాటల్లోనే సుబ్బారావు గారు వచ్చేశారు. బావా సుబ్బారావు బావా, ఏంటంత లేటు? అక్కగారి ట్రీట్మెంటు ఎక్కువగా ఉన్నట్లుందే ఈరోజు.
4: ఉంటుందిరా ఉంటుంది, మ్యారేజ్ అయితే గానీ నీకు తెలియదురా.
6: అందుకే బావా సోలో బ్రతికే సో బెటర్ అన్నారు పెద్దలు.
4: సరే గాని ఈరోజు నుంచి ప్యాకాట గుర్రపందాలు ఆడనని నిర్ణయించుకున్నాను రా.
6: బాబాయ్ ఇంత దారుణమైన నిర్ణయం వద్దు బాబాయ్.
5: ఇప్పుడే కదరా ఇంటి నుండి వచ్చింది, ఆ ఫీలింగ్ 1 గంట అలా ఉంటుంది, తర్వాత మన ఫీలింగ్ లోకి వస్తాడు. అంత తొందరపడితే ఎలారా అబ్బాయి? ఇదిగో సుబ్బారావు, ఈసారికి నా మాట వినవయ్యా.
6: బావా నా మాటిని బావా, ఈ ఒక్కసారికి నా మాటిని బావా.
4: మీరు మరీ మోమాట పెడుతున్నారని నా నిర్ణయం ఈ ఒక్కరోజు మాత్రం మార్చుకుంటున్నా.
5: శభాష్ కార్తీక్, గేమ్ స్టార్ట్ చేయరా.
6: అలాగే బాబాయ్. బాబాయ్ ఒక మాట చెప్పమంటావా?
5: చెప్పేసే.
6: ఎవడు ఈ గేమ్ కనిపెట్టాడు గాని వాడికి చేతులు ఎత్తి నమస్కరించాలి.
5: తప్పకుండా నమస్కరిద్దు గాని. ఓ సుబ్బారావు త్వరగా ముక్క ఇవ్వయ్యా.
6: బావ మూడు ఈరోజు బాగున్నట్లేదే.
5: ఆటీని ముక్క ఇటు ఇవ్వరా.
6: ఇదిగో బాబాయ్.
5: సుబ్బారావు ఇదిగో షో.
6: కొంప ముంచో బాబాయ్, నాది ఫుల్ కౌంట్.
4: నాది కూడా ఫుల్ కౌంటు.
5: కార్తీక్ త్వరగా కార్డు వేయరా అబ్బాయి.
7: బాబాయ్ కార్తీక్ ఈరోజు చాలా జిడ్డాట ఆడుతున్నాడు కదా.
6: ఇదిగో బావా కార్డు.
4: షో.
6: బావా చెప్పాను కదా నీది గోల్డెన్ హ్యాండ్ అని, ఈరోజు అక్క ఎదురై ఉంటుంది కాబోలు. సోలు మీద సోలు కొడుతున్నావు.
7: కార్తీక్ నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా.
6: బావా ఓ పని చేయి, ఈసారి రేసులో రెడ్ హార్స్ వస్తుంది, నా మాట విని రెడ్ హార్స్ డబ్బులు కట్టు.
7: గుర్రపందాలా? నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదురా.
6: లేదు బాబాయ్, నీది గోల్డెన్ హ్యాండ్, రెడ్ హార్స్ మీద పెట్టు, నీకు డబ్బులే డబ్బులు.
5: సుబ్బారావు మన కార్తీక్ రేసుల్లో పెద్ద ఎక్స్పర్ట్, తెలుసా ఆ విషయం నీకు?
4: ఇదే లాస్ట్. సరే ఆ రెడ్ హార్స్ మీద 1000 రూపాయలు కడుతున్నా.
5: నాది కూడా ఆ రెడ్ హార్స్ మీద 5000 రూపాయలు.
6: అలాగే బాబాయ్.

0: హలో హలో, బ్లాక్ హార్స్ వచ్చిందా? అబ్బా, కొంప మునిగింది బావా. ఐఆమ్ రియల్లీ వెరీ సారీ.
1: అబ్బా, డోంట్ వరీ, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి.

0: అంత మాత్రం చేత అలా నిరాశ పడకూడదు సుబ్బారావు. బీ బ్రేవ్. నేను చూడు ఎలా ఉన్నాను.
1: ఎప్పుడు బ్లాక్ హార్స్ రాదు బావా. ఈవేళ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, బ్లాక్ హార్స్ వచ్చింది.
2: రెడ్ హార్స్ రెడ్ హార్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పు. రెడ్ హార్స్ మీద 1000 రూపాయలు కట్టాను, నా ఫేట్ అలా అయిపోయింది.
0: ఏమీ లేదు, నసీబు బాగా లేకపోతే అలా జరుగుతూ ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, హుషారుగా ఉండు ముందు.
2: అలాగే బాబాయ్. అన్నట్టు బాబాయ్, మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినబడుతూ ఉంటాయి కదా, ఆ సీక్రెట్ కాస్త మాకు కూడా చెప్పకూడదు.
0: ఓ అదే సుబ్బారావు, ఆదివారం మా ఇంటికి అమ్మాయితో కలిసి రావయ్యా, అప్పుడు చెప్తాను. ఇదిగో కార్తీక్, నువ్వు కూడా రావాలి.
3: ఎవరు? బాబ్బా, ఎవరో తలుపు బాదేస్తున్నారు. బా మీరా?
4: ఏమిటి ఇంత ఆలస్యం?
3: పనంతా అయ్యేసరికి ఈవేళ అయింది, ఇలా కూర్చున్నానో లేదో మీరు అలా పిలుస్తారు.
4: సరే, అర్జెంటుగా ఒక కప్పు కాఫీ పట్రా.
3: అవును, అమ్మాయి బట్టలేవండి.
4: ఆ పాయింట్గా వస్తున్నాను, నువ్వే అడిగేశావు.
3: మీ పాయింట్ నాకు అర్థమైపోయింది.
4: ఏమిటో నీకు అర్థమైన నా పాయింట్?
3: పేకాట్లో అయితే కొంచెమే వస్తుంది, రేసుల్లో అయితే లక్షలు సంపాదించవచ్చు అని రేసుల్లో పెట్టా, కానీ లక్కు రివర్స్ అయింది. లేకపోతే కారులో వచ్చి నిన్ను అమ్మాయిని సర్ప్రైజ్ చేసేవాణ్ణి, అదేనా డైలాగు?
2: అబ్బా అబ్బా, అదేం కాదు, తప్పులో కాలేసావు.
4: లక్ష్మి, మన అమ్మాయిని తీసుకొని బట్టలు కొందామని స్కూల్కి వెళ్ళా. అక్కడ ఒక అబ్బాయికి పరీక్ష ఫీజు కట్టలేదని బయటకు పంపుతూ ఉంటే నేను చూడలేక హృదయం ద్రవించి ఆ ఫీజు నేనే కట్టేశా.
3: దీని స్క్రిప్ట్ ఎవరు?
4: స్క్రిప్ట్ అంటావేంటి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి, ఇది నిజం లక్ష్మి. కావాలంటే నీవు నమ్ముకున్న ఆ దేవుడి మీద ఒట్టు.
3: అమ్మో వద్దులేండి, మీ మీద కాస్త నమ్మకం ఉంది, మంచి కాఫీ చేసి పట్టుకొస్తాను.
4: సరే గాని లక్ష్మి, ఇందా ఈ షర్ట్ తీసుకెళ్లి లోపల పెట్టు. బా సుబ్బారావు, నీ బ్రెయినే బ్రెయిన్, సూపర్ బ్రెయిన్, కీప్ ఇట్ అప్.
3: ఏమండి
4: అన్నట్టు కాఫీ తెస్తానన్నావు కదా, కాఫీ ఏదే?
3: పాలు పిల్లి తాగింది.
4: పిల్లి తాగిందా లేక నువ్వు తాగి పిల్లి పేరు చెబుతున్నావా?
3: మీలాగే.
4: అంటే ఏమిటే నాకు అర్థం కావడం లేదు.
3: ఇలాగేనండి, ఇంతకీ ఇది ఏమిటంటారు?
4: ఏమిటే
3: ఇదే ఇదే ఈ జేబులో ఉన్నది ఈ టికెట్టు, ఈ రేసు టికెట్టు ఏమిటి అని.
4: అది
3: ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు. ఉండండి ఉండండి, అసలు మీ పని చెప్పండి.
4: ఏమిటి వెతుకుతున్నావు?
3: ఏం దొరుకుతుందా అని చూస్తున్నాను.
4: అప్పడాలు కర్ర పట్టుకుంటున్నావు ఏమిటి? ఇదిగో లక్ష్మి, మన ఎదురింటి అప్పారావు నాకంటే ఎంతో డబ్బు ఈ ప్యాకెట్లకి పందాలకు తగలేస్తున్నాడు కదా, అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది.
3: ఉండండి, మీరు అసలు మాట మార్చకండి. మీకులాగే ఉంటే ఆవిడ కూడా హోమం పెట్టి ఆ హోమంలో బాబాయిని సమిధగా వేస్తుంది.
4: అలాగేం కుదరదు, వాళ్ళది అనురాగ బంధం, మనలాడదేమిటి.
3: అలాగా మీ బాబాయి ఆ అనురాగ బంధం చూపిస్తానన్నారా?
4: చూపిస్తా అన్నాడు, ఆదివారం మన ఇద్దరిని ఇంటికి రమ్మని పిలిచాడే.
3: మంచి రోజే నిర్ణయించాడు.
4: అలా అంటున్నావేమిటే?
3: ఆ రోజే కదా మీ బాబాయి యాగాలు యజ్ఞాలు చేసేది, ఆ రాత్రే కదా మరి హోమం చేసి ఆ ఫలాన్ని అందించేది. తప్పకుండా చూద్దాం.
4: చూద్దాం చూద్దాం, వాళ్ళ అనురాగ బంధాన్ని చూసిన తర్వాత అయినా నువ్వు మారుతావని నా నమ్మకమే.
3: అలాగే అలాగే చూద్దాం.
5: నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తు.
6: నాకు వినబడింది, కొద్దిసేపు ఆష్టకం వినని.
5: శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తు.
6: ఇప్పుడు చెప్పు.
0: మన ఎదురుంటి సుబ్బారావు ఫ్యామిలీని అలాగే కార్తీక్ ని పిలిచా.
6: నేను వంట చేస్తే అది బాగా లేకపోతే అందరి ముందు నీవు కామెంట్ చేస్తుంటే అప్పుడు నా ఫేస్ ఫీలింగ్స్ చూడాలనుందా?
0: అబ్బాబే, అలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నన్ను నువ్వు చాలా అపార్థం చేసుకుంటావు.

0: నువ్వు కొద్దిగా కోఆపరేట్ చెయ్యాలి ప్లీజ్.
1: నువ్వు పులిలా గాండ్రిస్తూ ఉంటే నేను మేకలా తలుపుతూ ఉండాలా?
0: అబ్బబ్బా, పొలైట్గా బిహేవ్ చేసి నా పరువు కాపాడవే.
1: సరేలే గాని, నేనిచ్చిన 5,000 బ్యాంకులో వేసావా లేదా?
0: అది అది
1: నాకు అర్థమైంది. నీ వాలకం చూస్తుంటే రేసుల కోసం పేకాట కోసం తగలెట్టావు అవునా?
0: అది కాదు చిట్టి, అది కాదు.
1: ఇదిగో, ఇలా నా సహనాన్ని పరీక్షించుకు. ముందు ఆ డబ్బు సంగతి చెప్పు.
0: అది ఆ సుబ్బారావుకి ఇబ్బందిగా ఉందంటే అప్పుగా ఇచ్చా.
1: అప్పుగా ఇచ్చావా? ఫోన్ చేయమంటావా?
0: అది ఏమిటో చిట్టి, ఎప్పుడు రెడ్ హార్స్ వచ్చేది, ఈ రోజు ఏంటో బ్లాక్ హార్స్ వచ్చింది. రెడ్ హార్స్ వచ్చుంటేనా నా స్వామి రంగా నిన్ను కారులో జామ్ జాముగా తిప్పేవాణ్ణి. కానీ ఫేట్ రివర్స్ అయింది.
1: ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ జన్మలో మారు.
0: చిట్టి, అదిగో ఆ చెంబు విసరకు, దెబ్బలు తగులుతాయి. ఆహా, నాకు తగలలేదుగా.
1: ఉండు ఉండు, ఈ పళ్ళెం విసురుతా.
0: తప్పించుకున్నాగా. అబ్బా అబ్బా,
1: తగిలిందా గరిట?
0: అబ్బా, చాలా నొప్పిగా ఉంది.
1: అలాగే ఉండాలి నీకు.
0: చిట్టి, గెస్ట్ వచ్చే టైం అయింది, ప్లీజ్ పరువు కాపాడవే.
1: చేసేది వెదవ పనులు, కావాలట పరువు.
0: అయ్యయ్యో, వాళ్ళు వచ్చినట్లున్నారే, వెళ్ళి తలుపు తీయవే ప్లీజ్.
1: అమ్మా లక్ష్మి, రామ్మారా, సుబ్బారావు గారు కూర్చోండి. అంత బాగున్నారా? బాబు కార్తీక్ రావయ్యారా?
2: చూడు లక్ష్మి, మా బాబాయ్ గారు మా పిన్ని గారు ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు.
3: కనిపిస్తూనే ఉందండి, నిజమే సంతోషంగానే ఉన్నట్టున్నారు. అయినా మీరు కూడా ఆ యజ్ఞాలు యాగాలు మానేస్తే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉంటుంది.
2: నువ్వు కూడా హోమం ఆపేస్తే హ్యాపీగానే ఉంటాం.
1: ఏంటమ్మాయి, మీ భాష నాకు అర్థం కావట్లేదు.
3: ఏముంది పిన్నిగారు, మా వారికి పేకాట గుర్రపందాలు అంటే మహా ఇష్టం. వాటిని ఆయన ముద్దుగా పేకాటను యజ్ఞమని, గుర్రపందాలను యాగాలని పిలుస్తారు. వీటికి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 15 ఎకరాలను 5 ఎకరాలు చేశారు. నేను తిడుతుంటే హోమం పెట్టావా అని వ్యంగ్యంగా అంటుంటారు. మనం కూడా అదే పేర్లతోటి పిలవాలని అంటారండి.
1: అమ్మా, మీ వారే కాదు ఈయన అంతే. నేను ఎంత హోమం పెట్టినా ఈయన బుద్ధి మారదు. చీచి, వీళ్ళ బుద్ధి మారదమ్మా.
2: పిన్ని గారు, అంత మాట అనకండి. పిన్ని గారు, నేను ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాను.
1: ఏమిటి సుబ్బారావు, ఏమిటి?
2: ఏమీ లేదండి, ఇక నుండి ఈ యజ్ఞాలు యాగాలు మానేస్తానని నిర్ణయం తీసేసుకున్నాను అన్నమాట.
3: ఈ మాట ఎన్నిసార్లు చెప్పారో.
2: ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇది మాత్రం నా వీర ప్రతిజ్ఞ.
3: మీరు నిజంగానే ఆ యజ్ఞాలు యాగాలు మానేశారనుకోండి, నేను కూడా హోమాలు మానేస్తాను.
1: ఏమండి?
0: ఏమిటి?
1: సుబ్బారావు గారి మాట విన్నారా?
0: సుబ్బారావు గారి మాటే నా మాట.
2: బాబాయ్, నేను ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను.
0: అడుకోవాయ్.
2: ఏమి లేదు, మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులే నవ్వులు నవ్వులే వినపడుతూ ఉంటాయి, అది ఎలా సాధ్యం?
0: అదే చెప్పనా చిట్టి?
1: సరే, ఆ రహస్యం చెప్పండి.
0: మా చిట్టికి కోపం వచ్చినప్పుడు ఏమిటి, చేతికి అందిన వస్తువును నా మీదకి విసురుతూ ఉంటుంది. అది తగిలినప్పుడు మా చిట్టి నవ్వుతూ ఉంటుంది. ఒకవేళ తప్పించుకున్నప్పుడు నేను నవ్వుతాను. అందరిలాగా మా ఇంట్లోనూ ఒడిదుడుకులు ఉంటాయి, అయితే సర్దుకుపోతూ ఉంటాం. అర్థమైందా సుబ్బారావు? మా ఆలుమగల రహస్యం.
4: ఆహా, మీ వాదోపవాదాలు విన్న తర్వాత, ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, మీ భాషలో చెప్పాలంటే మగాళ్ళు యజ్ఞాలు యాగాలు మానవేస్తే ఆడవాళ్లు హోమాలు మానవేస్తారు. అప్పుడు ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది.
0: బాబు, కార్తీక్, వ్యసనాలు మానివేస్తే మన ఇల్లే కాదయ్యా, అందరి ఇళ్లలో హ్యాపీగానే ఉంటుంది. అంతే.
5: మీరింతవరకు హ్యాపీ ఫ్యామిలీ నాటికి విన్నారు. రచన శ్రీ ఆర్సివి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దోస్. ఇందులో పాల్గొన్నవారు సుబ్బారావు, శ్రీ బేతా రామసూర్యప్రకాశరావు, లక్ష్మి, శ్రీమతి విద్యాప్రయాగ, అప్పారావు, శ్రీ వారణాసి ఉదయ భాస్కర్మూర్తి, చిట్టి, శ్రీమతి పి శ్యామలామణి, కార్తీక్, శ్రీ అబ్దుల్ ఖుద్దోస్. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: తొంభై వసంతాల ఆకాశవాణి. విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు. ప్రత్యేక కార్యక్రమం.
2: మన ఆకాశవాణి విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తూ శ్రోతలను అనురిత్యం అలరిస్తుంది. అదేవిధంగా ఆకాశవాణి ప్రతి సందర్భంలో శ్రోతలను తమ చుట్టూ ఉన్న చోటు చేసుకున్న ఇబ్బందికర పరిస్థితులలో శ్రోతల్లో మనోధైర్యం నింపేందుకు ఎప్పటికప్పుడు చైతన్యం, అవగాహన, దిశానిర్దేశం చేస్తూ విలువైన అలాగే అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగా 2019లో వచ్చిన కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలను రూపొందించి వైద్యులతో, జిల్లా అధికారులతో పరిచయాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్తూ విలువైన నేస్తంగా మారింది. ఆ సమయాన రేడియో చేసిన సేవ అసంఖ్యాక శ్రోతల మన్ననలను అందుకుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ లాక్డౌన్ సమయంలో పరిశుభ్రత గురించి, సామాజిక దూరం గురించి, శానిటైజర్ల అవసరం గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రతి వ్యక్తి పాటించేలా ఆకాశవాణి కడప కేంద్రం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సి హరికిరణ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ ఏర్పాటు చేసింది. వైద్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా వాటి విధులు నిర్వర్తించాయో తెలియజేస్తూ,
3: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి మనం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన కలెక్టర్ సి హరికిరణ్ గారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మనతో సంభాషిస్తారు.
4: మార్చి 1st వీక్ నుంచి కూడా మనం ఒక ఫీవర్ సర్వే అనేది మొత్తం ప్రజానీకాన్ని అందరికీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ అన్ని యంత్రాంగాలు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, అది కూడా ప్రభుత్వ యంత్రాంగం, డాక్టర్స్ పొద్దున్ననక రాత్రనక వాళ్ళ డ్యూటీస్ వచ్చి కంటిన్యూస్ గా వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ చేసి ఎక్విప్మెంట్ ఎంత వేసుకున్నా, N95 మాస్క్లు ఎంత పెట్టుకున్నా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పైనుంచి కింద వరకు ఎంత వేసుకున్నా, ఇట్స్ ఎ రిస్క్, ఇస్ ఎ రిస్క్. సో వాళ్ళు అక్కడ స్వాబ్స్ తీసి కలెక్ట్ చేసి ప్రజానీకాంతం అమేకమై వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ముందుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ యంత్రాంగం బ్యారికేడ్స్ వేసి ప్రజల్ని బయటికి రానివ్వకుండా అప్రమత్తం చేసి చేస్తున్నాయి. ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, ANM, ఆశ, స్టాఫ్ నర్సు, డాక్టర్ అనేది వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. కొంతమంది NGOs వచ్చి కొన్ని కిట్స్ కూడా ఇస్తున్నారు, హైజీన్ కిట్స్ అని, బకెట్, మగ్గులని. పేషెంట్స్ ఎవరైతే మీరు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళకి సేవలు అందియడం, కొంతమంది బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటి సహాయాలు చేయడం, కొంతమంది PPE కిట్స్ ఇవ్వడం. ఈ PPEs పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జిల్లాలో కావాల్సినంత ఉన్నాయి, ఒక 3000 కిట్స్ వరకు ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్, మనకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోవిడ్ హాస్పిటల్, అక్కడ పనిచేసే వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. PHCలు, CHCలు బయట కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ పేషెంట్లు, సస్పెక్టెడ్ కేసెస్ తో పనిచేసేది వీళ్ళు. మిగతా వాళ్ళంతా సర్జికల్ మాస్క్ వేసుకుని N95 మాస్క్లు వీలైతే వేసుకుంటే ఇది సరిపోతుంది. రేషన్ షాపుల దగ్గర రోజు 2 రోజు గుమ్మగూడుతుంటే, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో టోకెన్ సిస్టమ్ ఇమ్మని చెప్పాం, ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా గుమ్మగూడుతుంటే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకు చేస్తున్నారని. ఈ కష్టకాలంలో లేబర్ ఏదైతే రోజువారీ కూలీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 1000 రూపాయల సాయం అందించడం జరిగింది వాలంటీర్లు వచ్చి. తర్వాత PM ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక కార్యక్రమం కింద 3 విడతల్లో 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా జన్ధన్ ఖాతా ఉన్న మహిళలందరికీ ఇది ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి రైతుకి ఈ కష్టకాలంలో 1 విడతలోనే 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం జరుగుతుంది. సో రైతులే కాదు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు అందరికి కూడా ఈ 3 నెలలు కాలం ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పే చేయాలో, తీసుకున్న బ్యాంక్ లోన్ కి ఏమైనా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, ఈ 3 నెలలు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆర్థికంగా పేదవాళ్ళని బలోపేతం చేసేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. సో ఒకసారి దీన్ని కూడా మీ అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ మెషిన్ మనం 2 రోజు కూడా ఇవ్వండి అంటే, ఇప్పుడే కొత్తగా ల్యాబ్ పెట్టాం, దీంట్లో ఆపరేషన్

0: స్టెబిలైజ్ అవ్వనివ్వండి, ఈ ఆపరేషన్స్ అన్ని ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ బాగా పనిచేసి రిజల్ట్స్ అంతా బాగా వస్తున్నాయి అని అంటే రెండో మెషిన్ తో కూడా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
1: ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం గంగాధర్ రెడ్డి గారితో పరిచయాన్ని అందించి అవగాహన పెంపొందించింది.
2: ఎవరికైతే COVID-19 పాజిటివ్ అని తేలిందో వాళ్లలో మనం బాగా సమస్యలు అంటే ప్రస్ఫుటంగా కనిపించే సమస్యలు ఏంటి అంటే శ్వాసకోశ వ్యవస్థ బాగా దెబ్బతినడము, గాలి పీల్చుకోలేకపోవడం. ఇది ఈ సందర్భంగా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
3: 60 ఏళ్ల పైన వృద్ధులు, దీర్ఘకాలికమైన జబ్బులుండే వాళ్ళు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.
2: అసలు
3: ఇంట్లో కూడా వీలైనంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప వాళ్ళు అంటే ఈవెన్ వాళ్ళ రూమ్కే పరిమితం అయితే ఇంకా మంచిది. ఇంట్లో పిల్లలు వీళ్ళతో కూడా ఎక్కువ మరి అటాచ్మెంట్ లేకుండా, ఎందుకంటే మనం ఇంట్లో యాక్టివ్గా ఉండే వాళ్ళు బయట తిరిగి వస్తారు, వాళ్ళ నుంచి ముసలిళ్ళకి అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు కొంచెం వాళ్ళకు ఏమంటే మానసిక ఉల్లాసం కూడా పలకరించాలి, వాళ్ళను చూసుకోవాలి. బట్ మెయిన్ ఏమంటే ఇండోర్ లో ఉండడము, బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగతంగా డిస్టెన్స్ పాటించడం. ఈ మెయిన్ వైరస్ సమస్య ఏమంటే ఈ డ్రాప్లెట్, ఇది మనకు ఒక మన ద్రవాల్లో నుంచి అటాచ్ అయ్యి మనం దగ్గినప్పుడు గానీ తుమ్మినప్పుడు గానీ మాట్లాడినప్పుడు గానీ ఇది రిలీజ్ అయ్యి మనకి ఎక్కడ సర్ఫేస్ ఉంటుందో దాని మీద పడుతుంది. కొంతమంది డైరెక్ట్ మొహంలో పెట్టి మాట్లాడేటప్పుడు అయితే వాళ్ళ మొహంలో డైరెక్ట్ పడిపోతుంది, వాళ్ళకి మ్యూకోజలో పడిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు ఎక్కడన్నా వేరే ప్లేస్ లో పడితే అది చేతితో రుద్దుకొని మళ్ళా ముక్కు కానీ టచ్ చేస్తే వస్తుంది. అలాగే సర్ఫేస్ మీద పడినప్పుడు దాన్ని కూడా పొరపాటు మనం టచ్ చేసి కడుక్కోకుండా మనం మళ్ళా ముక్కు గానీ కళ్ళు గానీ రుద్దుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మనం తెలియకుండా సర్ఫేస్ ఏదైనా టచ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం వాష్ చేసుకోవాలి
2: జాగ్రత్తగా.
3: ఆల్కహాల్ బేస్డ్ అని సబ్బుతో గానీ మనం చేతులు శుభ్రపరచుకుంటే అవకాశం రాకుంటుంది. దీంతో పాటు వ్యాయామం అంటే ఇంట్లో కరెక్ట్ అంటే యోగా, మెడిటేషన్, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి పాటిస్తా ఉంటే గనక మనకు ఈ లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతా ఉంటది. తర్వాత దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల వ్యాధులు ఇలా ఉన్న వాళ్ళు కొత్తగా వాళ్ళకి ఏదైనా ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు, జ్వరము ఇట్లా అనుమానించినప్పుడు వాళ్ళు 104 సర్వీస్ గాని, తర్వాత టెలి మెడిసిన్ సర్వీస్ కానీ దాన్ని ఉపయోగించుకొని ఇంట్లోనే కూర్చొని వీళ్ళకు చెప్తే వాళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళకు ట్రీట్మెంట్ మందులు తెచ్చి ఇవ్వడం గానీ పలాని చోటుకు వచ్చి తీసుకోమనడం గానీ జరుగుతుంది.
1: కరోనా వ్యాప్తి అరికట్టే చర్యల్లో భాగంగా కడప సెంట్రల్ జైల్లోని ఖైదీలు జైల్లో ఉంటూ ఆ సమయంలో 100,000కు పైగా నాణ్యమైన ఫేస్ మాస్కులను తయారు చేసి ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన సందర్భాన్ని ఆకాశవాణి కడప కేంద్రం ఖైదీలతో పరిచయాలను నిర్వహించి తెలియజేసింది. వారి మాటల్లో ఆ సేవా కార్యక్రమాలు.
4: నా పేరు సలీం. టైలరింగ్ వచ్చేసి నేను ఒక 1 మంత్ అయింది. స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ చేసి మాకు నేర్పించిపోయారు ఒక నెల. అప్పటి నుంచి నేను టైలరింగే చేస్తున్నాను. మా సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాస్కులు తయారు చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమాజానికి మేము కూడా పనికొస్తాం అనేది చాలా గర్వంగా ఉంది నాకు కూడా.
5: జగన్మోహన్, COVID-19 కరోనా అనే వ్యాధి వచ్చిందని బయట నుండి డీఐజీ గారు చెప్పారు. మాస్కులు కుట్టాలని ఆలోచన సార్ గారే చెప్పారు. ఇక్కడ మిషన్లో 10 మిషన్ మాత్రమే ఉన్నాయి. 10-10 మంది టైలర్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్పర్స్ కూడా ఒక 10-10 మంది ఉన్నారు. రోజుకు 600 కుట్టే వాళ్ళము. డీఐజీ గారు, కలెక్టర్ గారు సాయంతో అలా మిషన్లు 600 స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రోజుకి 8,000 నుంచి 9,000 రీచ్ అవుతున్నాం. 130,000 దాకా కుట్టాం. మేము కూడా జైల్లో ఉండి మా ఖైదీ సోదరులు, ఇంత మ్యాన్ పవర్ ఉందని మాకు ఇంతవరకు తెలియదు. బయట ఉండే వాళ్ళు కూడా లాక్డౌన్ బాగా మంచిగా యూజ్ చేసుకుని ఇళ్లలో ఉండి బయట వారికి హాని కలిగించకుండా మన వంతు మనం బాధ్యతగా ఉంటే ఇంకొకరికి అంటించకుండా ఏమైనా అట్లాంటి అనుమానాలు ఉంటే మనం హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్లో జాయిన్ కావడం, స్వచ్ఛందంగా మనం ప్రకటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
6: నా పేరు అంబట్టి నారాయణ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి జైలు లోపల ఉన్నాను. ఉన్నతాధికారుల సహకారంతో ఇలాగ అందరినీ మోటివేట్ చేసి మనం బయట ప్రజలకు మాస్కులకు సబ్ జైలు కానీ జిల్లా జైలు అంతేకు సప్లై చేద్దామని మోటివేట్ చేసి తయారు చేస్తాం. ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా అందరికీ ఉపాధి కల్పించిండ్రు, పనులు చేసుకొని మంచిగా ఉంటుండ్రు.
7: నా పేరు జాన్ వెస్లీ ప్రసాద్ అండి. 2 ఇయర్స్ అవుతుందండి నేను వచ్చి. ఇప్పుడు ఇక కరోనా వచ్చినందువల్ల ప్రజల కోసం మాస్కులు కుట్టడానికి కోసం 1 మంత్గా ఇక్కడ టైలరింగ్ చేస్తున్నాను. మేము లోపలుండి మేము ప్రజలు బయట ఉన్న ప్రజలకు సేవను అందించే అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా డిఐ సార్ గారు మాకు కల్పించారు. ప్రజలకి మేము మంచి చేకూరుస్తున్నామనేటువంటి సంతోషం మాకు కలుగుతుందండి.
8: మా పేరు మురళీకృష్ణ మైదుకు.

0: మండలం వనిపెంట. యూనిఫారం కుడతాము, బయట స్కిల్డ్ వర్కర్ పోలీస్ యూనిఫారం కానీ ఏ ఆర్డర్ తెచ్చినా కూడా అవన్నీ కుడతాము. ఇక్కడ గుళ్ళు కానీ, గ్రంథాలయం కానీ, పని కానీ ఏ విషయమైనా ఇక్కడ క్లియర్గా తయారై జైల్లో ఉండి బయటికి పోతే ఉన్న తప్పు చేసే ఆస్కారం ఉండదు, అలా తయారు చేస్తారు అధికారులు.
1: కరోనా గురించి కొందరి ఆలోచన కవితాత్మకంగా గేయ రూపంలోనూ.
2: ఈ COVID-19 వచ్చింది కదా, దీని గురించి మా ప్రజల కోసం ఏదైనా ఒక పాట రాయాలి, దీన్ని పాడాలి అని చెప్పి ఒక ఉద్దేశం కలిగింది, ఆలోచించి రాసి ఉన్నాను.

ఎడబోదుమన్ను పెద్దవారి సైతం, పురిటి బిడ్డ సైతం, పెద్దవారి సైతం, పురిటి బిడ్డ సైతం ఆ మహమ్మారి కరోనా నోట పెట్టుకుంది నిలువున మృంగేసినాది. ఖైదులైన మేము కన్నీరు కాచినాము.

ించినాము, మాస్కులు కుట్టి పంపినాము, మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. ఏమి సేతుమన్నో, మేమేమి సేతుమన్నో.

0: కొన్ని తరాలుగా మానవాళిని ప్రభావితం చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్న కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం వైద్యులతో పరిచయాన్ని చేసి శ్రోతల్లో అవగాహనను పెంపొందించింది. డాక్టర్ ఎస్ కాధర్వల్లి గారితో పరిచయాన్ని అందించింది.
1: సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సామాజిక బాధ్యత కూడా మనకి చాలా అవసరం. మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తుంటాం, బస్సులో మన పక్కనుండేటువంటి వ్యక్తి మనం గమనించామనుకోండి, సపోజ్ వాడికి కనురెప్పలు కనుబొమ్మలు రాలిపోయి ఉండడం, లేకపోతే ముక్కు కొంచెం ఏదైనా వంకరగా ఉండడం, లేకపోతే చెవి దిమ్మె మీద ఏదైనా బుడిపిల్లలాగా ఉండడం, ఆ లక్షణాలు ఏదైనా ఒక లక్షణం ఉంటే ఇమ్మీడియట్ గా సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలంటే చెప్పాలి. అతను తెలియదు కాబట్టి అయినా ఇట్లా నీకు ఏదైనా ఉండొచ్చేమో పక్కకు పిలిచి అతనికి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫలానా మీ ఊర్లోనే ఉంటారు ఆశ మీ ఊర్లోనే ఉంటారు ఏఎన్ఎం గారు, వాళ్ళ దగ్గర ఒకసారి అడగాయ్యా, దీనివల్ల ఏమి నష్టం లేదు అనేటువంటిది ఒక కౌన్సిలింగ్ లాగా మనం కూడా చేయొచ్చు. తర్వాత వ్యక్తిగత బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా గాన ఈ యొక్క కుష్టు అనేటువంటిది తేలినప్పుడు అతను వ్యక్తిగతంగా కూడా మినిమం ఎక్కువ మందితో కలవకుండా, పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దైనందికమైనటువంటి జీవితంలో అతని యొక్క పాత్ర అయి టాబ్లెట్స్ కంపల్సరీగా తీసుకున్నట్టయితే 100% ఇది క్యూరబుల్ అండి.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దేశపు అలుపెరగని స్ఫూర్తికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్దరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: సోమనాథ్ అమృత్ మహోత్సవ్ ఏ కేవల్ అతీత్ కా ఉత్సవ్ నహీ హై, యే అగ్లే 1000 వర్షో కే లియే భారత్ కీ ప్రేరణా కా మహోత్సవ్ భీ హై. 1998 యాని ఆజ్ కే హీ దిన్ దేశ్ నే పోఖరణ్ మే పరమాణు పరీక్షణ కియా థా. భారత్ కే సామర్థ్య కో వైజ్ఞానికోనే దునియా కే సామ్నే రఖా.
0: పులుల ఆవాసాల పునరుద్ధరణ, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సామూహిక పరిరక్షణకు కార్పొరేట్ నిధులు ఎంతో అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులుల పరిరక్షణ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వాలని కోరారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుతతో సహా 7 ప్రధాన పులుల జాతుల రక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1-2 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను భారత్ నిర్వహించనుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యం, నీటి వనరులను పరిరక్షించడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో దేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరుకుందని భూపేందర్ యాదవ్ అన్నారు. దేశంలోని ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాల బలోపేతానికి పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రయోగశాల జంతు సంక్షేమం, విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగించే జంతువుల పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. జంతు ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిసిఎస్ఈఏ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలలోని జంతు ప్రయోగ సౌకర్యాలను నియంత్రించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ సామర్థ్యాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, పరిశోధన, జనరిక్ మందులు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం ఈ ఏడాది 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పిస్తుందని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీఆర్ఏఎం

0: ఈ చట్టం ప్రధాన లక్ష్యం వేగవంతమైన గ్రామీణాభివృద్దికి మద్దతు ఇవ్వడం, అధిక ఆదాయ భద్రతను కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఈ కొత్త చట్టం అందిస్తుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి 5 ఏళ్లలోపు వయస్సు గల 5 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట వారి సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలిని నియమించడం ఈ చట్టంలోని ఒక ముఖ్య నిబంధన. దీని ద్వారా మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పనిని కొనసాగించడానికి వీలు కల్పించడంతో పాటు పని ప్రదేశాలను వారి అవసరాలకు మరింత అనుకూలంగా, సమ్మిళితంగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌరులకు, వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో ఆయన ప్రసంగిస్తూ, పశ్చిమాసియాలో సంఘర్షణలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణకు మరింత సమయం పడుతుందని, అందువల్ల దేశం ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని అన్నారు. తమ దైనందిన జీవితంలో విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించుకోగల రంగాలను పౌరులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ 2 ప్రయత్నాలు ఏకకాలంలో జరగాలని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: Reduce our expenditure on everything that requires foreign exchange to be spent. We can identify whatever we can do to preserve the foreign exchange. Simultaneously, we must also earn the foreign exchange more and more. Both things have to go in parallel. So I'll request all of you to take cognizance of Honorable Prime Minister's call to the nation, and within your own means, within your own enterprises, within your own businesses, try to do whatever best you can.
0: ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 118 పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా 109 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 102 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కేరళం, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు సంభవించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

సభ కార్యక్రమం. డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ముందుగా దుర్మార్గ చరాధముల రంజనీరాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి కృతి.

రాజరాజరాధితే నిరోష్టిరాగం తిస్రగతి ఆదితాళం శ్రీ ముత్తయ్య భగవతార్ రచనా.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వినండి మోహనరాగంలో నరసింహ ఆగచ్చ, మిశ్రచాపుతాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

చివరిగా రామరామ తిల్లంగ్ రూపతాళం రూపకతాళం శ్రీ పురందరదాసు కీర్తన.

0: దిస్ ఇస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై ఆర్ఎస్ రఘు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టుడే కాల్డ్ అపాన్ ద సిటిజన్స్ టు యునైట్ టు ఈజ్ బర్డన్ ఆన్ నేషనల్ రీసోర్సెస్ టర్మింగ్ ద వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ వన్ ఆఫ్ డెకేడ్స్ బిగ్గెస్ట్ క్రైసీస్. The Prime Minister was addressing the gathering after inaugurating the Sardar Dham hostel at Vadodara in Gujarat.
1: Pichle kuch varshon mein duniya lagatar asthir paristhitiyon se guzar rahi hai. Pehle corona ka sankat, phir vaishvik aarthik chunautiyan aur ab paschim Asia mein badhta tanav. Agar corona mahamari is sadi ka sabse bada sankat thi to paschim Asia mein yuddh se bani paristhitiyan इस दशक के बड़े संकटों में से एक है. ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता है. आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें.
0: Prime Minister Modi said the government is making continuous efforts to ensure that this situation has the minimal possible impact on the people of the country. The Prime Minister reiterated his 7-point appeal to tackle the adverse impact of West Asia crisis. These include reducing fuel consumption, prioritizing work from home wherever possible, avoiding foreign travel for a year, and adopting Swadeshi products. He has also urged the citizens to move towards natural farming and avoiding unnecessary gold purchases. The government today informed that there is no shortage of any petroleum products in the country, and India has a stock of 60 days of crude oil, 60 days of natural gas and 45 days of LPG. This was informed during the 5th meeting of the informal group of ministers in West Asia chaired by Defence Minister Rajnath Singh in New Delhi. The meeting took stock of the latest developments in the conflict and discussed ways to bolster the country's readiness to ensure its minimum effect on the people. India is among the few countries where petroleum prices have held steady throughout this period of global volatility, even after more than 70 days since the conflict started. During the meeting, it was informed that the foreign exchange reserves stand at a comfortable $703 billion. The government said the supply management has been good and the people need not panic or resort to overpurchase of fuel and other products. The meeting was attended by Union Ministers J.P. Nadda, Ashwini Vaishnav, Hardeep Singh Puri, Kiran Rijiju, K. Raman, Ram Mohan Naidu, Sarbananda Sonowal and Dr. Jitendra Singh. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has said India is moving towards becoming a global economic powerhouse under the leadership of Prime Minister Narendra Modi. Addressing the gathering at CII Business Summit in Delhi today, Mr. Naidu said India must focus on emerging sectors such as artificial intelligence, quantum computing, advanced manufacturing and intelligent logistics to remain globally competitive. The Chief Minister said Andhra Pradesh aims to become a $2.4 trillion economy by 2047. Centre has notified the implementation of the Viksit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act 2025 Viksit Bharat Jiramji. The act will be rolled out nationwide from 1st of July this year. The Rural Development Ministry said that the act, which guarantees 125 days of wage employment in every financial year, will empower rural India. A correspondent reports that a provision of 95,692 crore rupees has been made in the current financial year for operationalization of the new framework across the country. In Assam, preparations are in full swing for the swearing-in ceremony of BJP leader Himanta Biswa Sarma as Chief Minister for a second consecutive term tomorrow. The ceremony will be held in Guwahati. The swearing-in will mark the NDA's third consecutive term in Assam. Dr. Sarma today visited the venue to review the arrangement. Speaking to the media, he said Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP President Nitin Nabin will attend the ceremony. Indian boxers continued their dominance in the girls under 17 category semifinals at the Asian under 15 and under 17 boxing championships in Tashkent today. In the girls under 17 category, 8 boxers advanced to the finals today. However, 4 Indian boxers had to settle for bronze medals after losing their semifinal bouts today. In the boys under 15 category, India's 6 boxers have advanced to the finals, while 7 others settled for bronze medals yesterday. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ, శ్రీమతి రొంపిచర్ల దేవి శ్రేయశ్రీ. 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో హనుమాన్ చాలీసా అలాగే ఆంజనేయ భక్తి గీతాలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత ఆలోచన లోచనం సమర్పణ, డాక్టర్ డిఎన్ దీక్షిత్. అలాగే మనసు పరిమళం శ్రీమతి కేవి సుమలత గారి కథానిక వింటారు. తర్వాత అధిక రక్తపోటు గలవారు పాటించవలసిన ఆహార నియమాలు గురించి డాక్టర్ ఆర్ భిక్షపతి గారితో పరిచయం వింటారు. చివరిగా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో బోయిళ్ళపల్లి తిరుపతి స్వామి గారి నాదస్వరం, అలాగే బోయిళ్ళపల్లి శ్రీను గారి ప్రత్యేక డోలు వింటారు. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు జానకితో జనాంతికం, శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి ప్రసంగం, తర్వాత బుర్రకథ పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ గారి అనుభవాలు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:40 జీవనలహరి కార్యక్రమంలో వయోధికల్లో వచ్చే దృష్టి లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ ఇండ్ల స్వప్న గారితో పరిచయం వింటారు. ఇక 1:30 వనితావాణి కార్యక్రమంలో వేసవి కాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. తర్వాత లలిత గీతం, అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. చివరిగా లలిత గీతం ప్రసారమవుతుంది. 2:30 లలిత గీతాలు, 3:00 టీ టైం, 4:00 యువలయ, 4:30 సంధి విచ్ఛేద్, 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ కె కుమారస్వామి, విద్యార్థిని కె భాగ్యశ్రీ. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగం వింటారు ఆదితాళంలో. ఇక 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటలలో తేనెటీగల ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి శాలిరాజు గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం, మేకలు గొర్రెల్లో వచ్చే పీపీఆర్ వ్యాధి గురించి నివారణ వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:15 90 వసంతాల ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్లైట్, 9:30 చిత్ర జగత్, ఆ పాత హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 రుక్మిణి కళ్యాణం హరికథా గానం వింటారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:14:22. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.